శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శిక సంవత్సరం 1948 ఆషాఢమాసం 8వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 29వ తేదీ సోమవారం సమయం 5:55. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

0: ఇప్పుడు విందాం భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు. కార్యక్రమంలో ముందుగా విందాం.
1: జీఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ప్రకటన విన్నారు, ఇప్పుడు విందాం భక్తి గీతం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ప్రకటన విన్నారు, శ్రోతలు వింటున్నారు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు కార్యక్రమంలో. ఇప్పుడు మరో భక్తి గీతం విందాం.

0: శ్రోతలు భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరో భక్తి గీతం.

0: పాక శివాని నిజామాబాద్ కేంద్రం సమయం 6:40. ఇప్పుడు విందాం సూక్తి సుధ కార్యక్రమంలో డి హయగ్రీవాచార్యులు గారు అందించే సూక్తులు. కార్యక్రమంలో ముందుగా విందాం.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ప్రకటన విన్నారు.
2: సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయంటారు. అందులో మానవజాతి తక్కిన అన్నిటికంటే మిన్నగా లెక్కకు వస్తున్నది. అయితే ఆ ఘనత సహజమా సంపాద్యమా అనే దానిని గురించి విచారించాలి. అంతేకాదు ఆ ఘనత దేని వల్ల సిద్ధిస్తున్నది అనే విషయం కూడా మనం జాగ్రత్తగా పరిశీలించాలి. తిండి విషయంలో, నిద్రపోవటంలో, శరీర సుఖం పొందడంలో మానవులకు పశుపక్షాదులకు ఏమీ భేదం లేదు. కానీ మానవుడు వివేకం చేత పశువులు పక్షులు మొదలగు వాని కంటే విశిష్టుడు అవుతున్నాడు. కాబట్టి వివేకం మానవుని యొక్క మహాలక్షణం. వివేకం అంటే ఏమిటో చూద్దాం. ప్రపంచంలో దొరికే సమస్త వస్తువులలో భావనలు గ్రహించదగినవి, వదలవలసినవి అని 2 విధాలున్నాయి. దేనిని గ్రహిస్తే సుఖం కలుగుతుందో, దేనిని వదిలితే సుఖం కలుగుతుందో విస్పష్టంగా తెలుసుకోవటమే వివేకం. మళ్ళీ ఆ సుఖంలో కూడా 2 విధాలున్నాయి, శాంత సుఖం, అనంత సుఖం అని వారిని పేర్కొనవచ్చు. శాంత సుఖము అంటే అది ముగిసిన తరువాత దుఃఖమేఘాలు కమ్ముకుని వస్తాయి అన్నమాట. అనంత సుఖంలో ఆ దౌర్భాగ్యం ఉండదు. కనుక మానవుడు వివేకాన్ని ఉపయోగించుకొని అనంత సుఖం కష్టపడి సాధించుకోవాలి. దీనిని బట్టి వివేకమనే మహాధనం సాధన ద్వారా సంపాదించవలసినది అని తెలియవస్తున్నది. ఈ వివేకం ద్వారా అనంత సుఖం సంపాదించవలసిన మానవునికి మొదటి 2 విషయాలు ఎదురవుతుంటాయి. అందులో ఒకదానిని భక్తి శ్రద్ధలతో గుర్తించి సంపాదించాలి. 2వ దానిని మిక్కిలి మెలుగుతో గుర్తించి దరిదాపులకు రాకుండా చూసుకోవాలి. ఆ మొదటి దానిని పుణ్యమని, 2వ దానిని పాపమని ప్రాచీనులు వ్యవహరించారు. ఇప్పటి తీరుని బట్టి మనం వాని మంచి చెడ్డలు అనవచ్చు. ఏది పుణ్యమో లేదా మంచి అనదగినదో, అలాగే ఏది పాపమో అంటే చెడ్డ అనదగినదో మానవుడు విస్పష్టంగా ముందు తెలుసుకోవాలి. అది అంత తేలిక కాదు. కానీ ఒక గుర్తును ప్రాచీనులు చక్కగా చెప్పారు. ఇతరులకు మేలు చేయటం పుణ్యం, ఇతరులకు కీడు చేయటం పాపమని. పుణ్యం చేస్తే పుణ్యఫలితం కలుగుతుంది, పాపం చేస్తే పాపఫలం కలుగుతుంది. అంటే ఏ విత్తనం వేశామో ఆ పంటే పండుతుంది. ఇది సామాన్య జ్ఞానం. కానీ కొందరు వివేకవంతులు అనికేనే వారు ఒక విత్తనం వేసి ఆ పంటను వద్దనుకోవటమో లేదా మరొక పంటను అపేక్షించటమో చేస్తుంటారు. ఇంకా తెలివిగల వారు ఆ విత్తనం వేయకుండానే ఆ పంటను కోరుకుంటూ ఉంటారు. ఈ విపరీత స్థితిని గుర్తించిన ఒక మేధావి ఏమంటున్నాడో చూడండి. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవాః, న పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి సర్వదా. కొందరు మానవులు పుణ్యఫలం కోరుతూ ఉంటారు, కానీ పుణ్యమైన పనులు చేయరు. అలాగే పాపఫలం వద్దు బాబోయ్ అంటారు, కానీ పాపకార్యాలే చేస్తూ ఉంటారు. ఈ స్థితిలో మానవుడు ఎంత వింత జంతువో తెలుస్తుంది. పుణ్యఫలం కావాలి, పుణ్యం వద్దు, పాపఫలం వద్దు, పాపం చేస్తాం అన్న భావన కలవాడు వివేకవంతుడు ఎలా అవుతాడు? వివేకం లేకపోతే అసలు మనిషిగా ఎలా లెక్కకు వస్తాడు? కనుక ఇటువంటి ప్రవృత్తి పరమ తుచ్చమైనదని మానవుడు గుర్తించాలి. పుణ్యఫలం పొందాలన్న భావన ఉంటే పుణ్యకార్యమే చెయ్యాలి. ఆ విధంగా అలసట కానీ కల్తీ కానీ ఏమాత్రమూ ఉండరాదు. అంతేకాదు మహానుభావుల ప్రవర్తనను భక్తి శ్రద్ధలతో పరిశీలించుకుని వారిని ఆచరిస్తూ ఉండటమే ఉత్తముని కర్తవ్యం. ఫలం వైపు దృష్టి పెట్టడం కూడా అంత మంచిది కాదు. మానవుడు అపేక్షించినా అపేక్షించకపోయినా చేసిన పనికి ఫలం కలుగక తప్పదు. కనుక ఆచరణ విషయంలో మాత్రమే మర్త్యుడు ప్రయత్నశీలుడు కావాలి. గీత చెప్పిన కన్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనే దివ్యవాక్యానికి ఇదే తాత్పర్యం. కనుక పుణ్యఫలం కోరిన మానవుడు పుణ్యకార్యాలు చెయ్యాలి, పాపఫలం వద్దునుకునేవాడు పాప

0: పాపకార్యాలు మానాలి. ఇలా ప్రవర్తించడం బుద్ధిమంతుల లక్షణం. దీనికి భిన్నంగా ప్రవర్తిస్తే బుద్ధిహీనుడవుతాడని వేరే చెప్పనక్కరలేదు కదా. పుణ్యఫలాన్ని కోరుతూ పుణ్యం చేయకపోవటం, పాపఫలాన్ని వద్దనుకుంటూ పాపాలు చేయటం పశు ప్రవృత్తి కంటే నీచమైన స్థితి. పశుపక్షాదుల కంటే ఉత్తముడు కావలసిన నరుడు పశువు కంటే హీనుడైతే వాని యొక్క దుర్గతికి అంతం ఉండదు కదా.
1: ఇంతటితో ఈనాటి సుధాకర్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్. రాష్టంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపుపై చర్చ. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ విజేత హైదరాబాద్ హీరోస్ జట్టు ట్రోఫీని అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట వ్యాప్తంగా 45,24,116 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో రాష్టంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపు, డేటా సెంటర్లలో పెట్టుబడులు, సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే రాష్టంలో మొబైల్ సేవల సంస్థలకు మరింత అనుకూలమైన వ్యాపార వాతావరణం కల్పించే చర్యలపై కూడా ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సమావేశంతో రాష్టంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తోతాపురి మామిడి రైతుల సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ధర వ్యత్యాస పరిహార చెల్లింపు పథకం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. రైతులను ఆదుకునేందుకు 281 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని కోరారు. రాష్ట ప్రభుత్వం 7,03,000 టన్నుల తోతాపురి మామిడి కొనుగోలు చేసి కిలోకు అదనంగా 4 రూపాయల చొప్పున రైతులకు చెల్లించాలని నిర్ణయించిందని, జూన్ నుంచి ఆగస్టు మధ్య కొనుగోళ్లకు కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలుకు అవకాశమివ్వాలని కోరారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి జీఎంసీ బాలియోక స్టేడియంలో నిన్న జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్లో హైదరాబాద్ హీరోస్ జట్టు విజేతగా నిలిచింది. ముంబై డ్రీమర్స్తో జరిగిన తుదిపోరులో హైదరాబాద్ హీరోస్ 41-17 తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. విజేత జట్టును తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ను ముఖ్యమంత్రితో పాటు ప్రముఖులు నిన్న రాత్రి వీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్ హీరోస్కు ట్రోఫీని అందజేశారు. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను రాష్ట వ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ వ్యవసాయ పరికరాలు, పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాంలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఉదయం నిర్వహించే ఏరువాక పౌర్ణమి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరు కానున్నారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో వ్యర్థాల నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపించనున్నట్లు స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. తిరుమలలో రోజుకు 75 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించారు. తిరుమల డంపింగ్ యార్డును ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ,
1: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలన్నింటినీ స్వచ్ఛంగా తీర్చిదిద్దాలి, రూపొందించాలని చెప్తుంది. దానికి అనుగుణంగానే స్వచ్ఛ తిరుమలకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అన్ని రకాలుగా కూడా తమ తోడ్పాటుని సహకారాన్ని అందిస్తుంది. ఈ విధంగా డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ రెండింటినీ ప్రాసెస్ చేయడానికి 2 ప్లాంట్లు కూడా సిద్ధం చేసి ఇక భవిష్యత్తులో తిరుమల పైన డంపింగ్ అనేది లేకుండా చేస్తాం. ఇప్పటికే డంపింగ్ అయినటువంటి దాదాపు 2,00,000 టన్నుల చెత్తని మరి ఇప్పటికే బయో మైనింగ్ ద్వారా ప్రాసెస్ చేయడం జరిగింది. అదేవిధంగా పర్యావరణ హితంగా కూడా వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ చేస్తామని చెప్పి కూడా తెలియజేయడానికి సంతోషిస్తూ, మరి కార్యక్రమం అన్ని కూడా పూర్తి చేసి ఒక స్వచ్ఛ తిరుమలని అతి త్వరలోనే సాధిస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేషనల్ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్ట వ్యాప్తంగా 49,20,239 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు గాను 45,24,116 మందికి పోలియో చుక్కలు వేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మిగిలిన చిన్నారులకు సోమా మంగళవారాల్లో ఇంటింటికి వెళ్లి చుక్కల మందు వేయనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. పోలియో చుక్కల పంపిణీలో ఎన్టీఆర్ జిల్లా 115.16%, మార్కాపురం జిల్లా 113.21% మొదటి రెండు స్థానాల్లో నిలిచినట్లు తెలిపారు. మరోవైపు తెలంగాణలో 38,95,550 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈరోజు జరిగే కార్యక్రమంలో షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డులను ప్రదానం చేయనున్నారు. పట్టణంలోని ఒక కళ్యాణ మండపంలో నిర్వహించే షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేసి వారిని అభినందిస్తారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 135వ మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని విద్యార్థులు ఆసక్తికరంగా వీక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ విజయనగరం జిల్లా అధ్యకుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ మాట్లాడుతూ, మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపడంతో పాటు యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యత, ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే వేదికగా నిలుస్తోందన్నారు. విద్యార్థులు ప్రధాని సూచనలను ఆచరిస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం ప్రజల మద్దతుతో కాకుండా పోలీసుల అండతో నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, వాస్తవ పరిస్థితులు బయటపడతాయనే భయంతోనే వైఎస్సార్సీపీ నాయకుల బృంద రాజధాని పర్యటనను అడ్డుకున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం పరిపాటిగా మారిందన్నారు. ఈ ఘటనలో బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్టంలో రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వాతావరణం. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఉత్తర కోస్తా నుండి ఛత్తీస్గఢ్, మరాఠ్వాడ మీదుగా మధ్య మహారాష్ట వరకు ద్రోణి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రాధికారి ఎం వెంకట్రావు తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంటూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు 1-2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు 40-50 కిలోమీటర్ల వేగంతో రాయలసీమలో ఈ రోజు ఈదురుగాలులు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, రాష్టంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపుపై చర్చ. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్2 ఫైనల్ విజేత హైదరాబాద్ హీరోస్ జట్టు ట్రోఫీని అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుక

లను ఈరోజు ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట వ్యాప్తంగా 45,24,116 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సతీకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఇప్పుడు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు. ప్రసార వివరాలు FM 103.2 మెగాహెర్ట్స్ పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:15 ప్రభాతలారి కార్యక్రమంలో ప్రబోధ గీతం వింటారు. అనంతరం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించే సూచనలు వింటారు. 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషనవీన్ గారు అందించే సూచనలు వింటారు. ఎనిమిది గంటల 15 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె గోపీకృష్ణ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. 8:45 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 9:00 హృదయ రాగాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి. ఇక ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 5:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే తెలుగు స్నేహితుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువవాణి, 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రబోధ గీతం వింటారు. 6:35 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:10 ఈనాటి

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. 3 సంవత్సరాలలోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల్ స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. వాతావరణంలో మార్పులపై పోరాటానికి చేపట్టే చర్యలు నిష్పాక్షికత, బాధ్యత, సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో వాతావరణ న్యాయం సారాంశం అదేనని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ధి మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని, అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండే వాతావరణాన్ని సెషల్స్ భారతదేశం 2 కోరుకుంటున్నాయని ఆయన చెప్పారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవమని ఆయన అన్నారు. అంతకుముందు సెషల్స్లో అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్తో తను గౌరవించినందుకు ఆ దేశ అధ్యక్షుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత్ దార్శనికతలో సెషల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. సెషల్స్ స్వాతంత్ర 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన జాతీయ దినోత్సవ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. ఈ సందర్భంగా జరిగిన పరేడ్లో భారత నౌకాదళం, సైన్యానికి చెందిన మార్చింగ్ బృందం కూడా పాల్గొంది. భారత సెషల్స్ మధ్య ఉన్న సన్నిహిత ప్రత్యేక భాగస్వామ్యానికి సంకేతంగా భారత నౌకాదళ బ్యాండ్ కూడా ఈ మార్చింగ్ యూనిట్లో భాగంగా పాల్గొంది. ఒక ప్రత్యేక సంకేతంగా ఐఎన్ఎస్ తర్కష్, ఐఎన్ఎస్ ఇక్షక్ నౌకలను పోర్ట్ విక్టోరియాలో నిలిపారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో సెషల్స్ ప్రజలకు ప్రధానమంత్రి భారతదేశం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హర్మిని ఆహ్వానం మేరకు మొన్న మోదీ సెషల్స్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్ గులాం కూడా పాల్గొన్నారు. భారత్ సెషల్స్ మధ్య చారిత్రక, సాంస్కృతిక, ప్రజా సంబంధాల ఆధారంగా ఏర్పడిన దీర్ఘకాలిక భాగస్వామ్యం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక ముఖ్యమైన సముద్ర సరిహద్దు దేశంగా భారత్ మహాసాగర్ ప్రాంతాల వ్యాప్తంగా భద్రతా వృద్ధి కోసం పరస్పర దార్శనికతలో అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల మన నిబద్ధతలో సెషల్స్కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి అంతకుముందు చెప్పారు.
1: Our vision is captured in the idea of Mahasagar, mutual and holistic advancement for security and growth across region Mahasagar. This vision recognizes that our futures are interconnected and interdependent, and we will continue to work together for a safer and more secure Indian Ocean region.
0: నరేంద్ర మోదీకి సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మిని మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాల్లో అన్ని రంగాలను స్పృశించాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలియజేశారు. ఈ పర్యటనపై విక్టోరియాలో మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య, సామర్థ్యాల పెంపుదల, డిజిటల్ పరివర్తన, సుస్థిర అభివృద్ధి, సామాజిక మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, సముద్ర భద్రత, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇద్దరు దేశాల నేతలు అంగీకరించారని మిశ్రీ తెలియజేశారు. సెషల్స్లో నిన్న ప్రధానమంత్రి మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాంతో కూడా సమావేశమయ్యారు. భారత మారిషస్ల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారంపై ఇద్దరు నాయకులు చర్చించారు. భారత్ అందించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ అమల్లో సాధించిన పురోగతిని కూడా వారు సమీక్షించారు. మారిషస్ అభివృద్ధి, ప్రగతికి భారతదేశం ఇచ్చే ప్రాముఖ్యతను ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక ప్రాజెక్టులు మారిషస్ ఆరోగ్య సంరక్షణ, కనెక్టివిటీ, సుస్థిర అభివృద్ధి, బ్లూ ఎకానమీ రంగాలకు ఎంతో దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలు

0: మన దేశం ఖచ్చితంగా తోసిపుచ్చింది, వాటిని నిరాధారమైనవిగా పేర్కొంది. ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ భద్రతా దళాలు ఇంటెలిజెన్స్ ఆధారిత భూతల దాడిని నిర్వహించాయని, ఆ తర్వాత ఉగ్రవాద స్థావరాలు సురక్షిత ప్రాంతాలపై దాడులు చేసి 29 మంది ఉగ్రవాదులను హతమార్చాయని అధికారులు చెప్పారు. కరాచీలో పారామిలిటరీ రేంజర్ల ప్రాంతీయ ప్రధాన కార్యాలయంపై శనివారం నాడు తుపాకులు పేలుడు పదార్థాలతో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 3 సైనికులు మరణించిన మరుసటి రోజు పాకిస్తాన్ సైనిక చర్య చేపట్టింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16 సదస్సులో సమగ్ర శిశు బాల్ స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పిల్లల మనుగడ ఎదుగుదల, పోషకాహారం, ప్రారంభ అభివృద్ధికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహలే 3 సాల్ సంపూర్ణ దేఖ్భాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకుంటుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్, హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజాధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గుజరాత్లో ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈరోజు వడోదరాలోని జీఎస్ఎఫ్సి విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవ్యాలతో పాటు రాష్ట్ర మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళన ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రతను కల్పిస్తూనే గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాటితో కలిపి 151,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించినట్లు తెలియజేశారు.
1: इस साल बजट प्रावधान है 1,51,282 करोड़ रुपया केंद्र और राज्य का मिला ये 1.5 लाख करोड़ से ज्यादा रुपया मजदूरों को मजदूरी देने में तो काम आएगा ही. इससे आप गांव की हालत पूरी तरह से बदल सकते हैं. 5 साल में 7.5 लाख करोड़ लगभग लगे, 2,86,000 पंचायत है. एक पंचायत के हिस्से में कितना पैसा आएगा आप कल्पना कीजिए.
0: ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ క్రికెట్లో నిన్న లండన్లోని లార్డ్స్ మైదానంలో జరిగిన చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ ఏంజలస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. జూలై 4వ తేదీ నాడు హ్యూస్టన్లో జరిగే తదుపరి మ్యాచ్లో కెనడా నెదర్లాండ్స్ లేదా మొరక్కోతో తలపడుతుంది. గ్రూప్ దశ మిగిలిన తర్వాత మిగిలిన 32 జట్లతో 2026 ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశ అధికారికంగా ప్రారంభమైంది. 2026 జూలై 19వ తేదీన జరిగే ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు ఈ నాకౌట్ దశ ఆరంభం. విశేషాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15. ప్రభాతలహరి.

ఈనాటి ప్రభాతలారి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం వింటారు. 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయజతి కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారి సూచనలు వింటారు. 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయజతి కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషర్ నవీన్ గారి సలహాలు సూచనలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: భగవద్గీతం విన్నారు. ఇప్పుడు విందాం.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9440004837.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
4: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి.
4: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
4: ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
5: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
5: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్,
1: ఎత్తు, వంకర పళ్ళు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
2: సంప్రదించండి.
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799050505.
6: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
7: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
6: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
8: ముఖాన మొటిమలా,
9: సై బాల్,
8: గజ్జా బొబ్బలా,
9: సై బాల్,
8: నడుగులో తామరా,
9: సై బాల్,
8: బురద పుల్లా,
9: సై బాల్.
10: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సై బాల్.
11: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
12: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు, శ్రోతలు వింటున్నారు ప్రభాతలారి కార్యక్రమం. ఇప్పుడు విందాం. ఈరోజు జాతీయ గణాంకాల దినోత్సవం, నేషనల్ స్టాటిస్టికల్ డే. జాతీయ గణాంక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 29 భారతదేశంలో నిర్వహిస్తారు. భారత గణాంక శాస్త్ర పితామహుడిగా పేరు పొందిన ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహోలనోబిస్ జయంతిని పురస్కరించుకొని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశ అభివృద్ధికి ఖచ్చితమైన గణాంకాల ప్రాధాన్యతని ప్రజలకు తెలియజేయడం దీని ప్రధాన ఉద్దేశం. జనాభా, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఉపాధి, ఆర్థిక వ్యవస్థ వంటి అనేక రంగాల్లో సరైన గణాంకాలను ప్రభుత్వాన్ని సమర్థవంతమైన విధానాలు రూపొందించడానికి తోడ్పడతాయి. గణాంకాల ఆధారంగా తీసుకునే నిర్ణయాలు ప్రజల సంక్షేమాన్ని మెరుగుపరచడంతో పాటు దేశ ప్రగతికి దోహదపడతాయి.

గణాంకాల ఆధారంగా తీసుకునే నిర్ణయాలు ప్రజల సంక్షేమాన్ని మెరుగుపరచడంతో పాటు దేశ ప్రగతికి దోహదపడతాయి. ఈ సందర్భంగా విద్యా సంస్థలు, ప్రభుత్వ శాఖలు, పరిశోధనా సంస్థలు, అవగాహన కార్యక్రమాలు, సదస్సులు, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తాయి. డిజిటల్ యుగంలో విశ్వసనీయమైన డేటా మరియు ఖచ్చితమైన గణాంకాల అవసరం మరింత పెరిగింది. అందువల్ల గణాంకాల విలువలను ప్రతి పౌరుడు గుర్తించి దేశాభివృద్ధిలో వాటి పాత్రను అర్థం చేసుకోవడం ఎంతో అవసరం. జాతీయ గణాంక దినోత్సవం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి డేటా ఆధారిత నిర్ణయాల ప్రాముఖ్యతను సమాజానికి తెలియజేసే ముఖ్యమైన సందర్భంగా నిలుస్తుంది.

జాతీయ గణాంక దినోత్సవం జరుపుకోవడం ద్వారా సమాజంలో గణాంక అక్షరాస్యతను పెంచడం, తద్వారా పౌరుల తమ రోజువారీ జీవితంలో ముఖ్యంగా ప్రభుత్వ విధానాలపై అవగాహన కల్పించడంలో గణాంకాలు ఎంత కీలకమో గ్రహిస్తారు. ప్రభుత్వాలు కూడా ఈ దినోత్సవాన్ని ఒక పునఃపరిశీలన అవకాశంగా ఉపయోగించుకొని తాము సేకరించే డేటా నాణ్యతను అందుబాటును మెరుగుపరచుకోవడానికి కృషి చేస్తాయి. అలాగే యువతలో గణాంక శాస్త్రం పట్ల ఆసక్తిని పెంపొందించడం ద్వారా భవిష్యత్తులో ఈ రంగంలో నిపుణులను తీర్చిదిద్దేందుకు ఈ దినోత్సవం ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది.

0: శ్రోతలు ఇంతవరకు. ఈరోజు జాతీయ గణాంక దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు. శ్రోతలు వింటున్నారు ప్రభాతలరి కార్యక్రమం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:30. ఇప్పుడు విందాం అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: షుగర్ షుగర్ షుగర్ ఇటీవలి కాలంలో ఎక్కువగా వినపడుతున్న వ్యాధి, అంతకన్నా వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి.
1: కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది ప్రాణాంతక వ్యాధిగా పరిణమిస్తూ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తుంది.
2: సరైన కారణాలు తెలుసుకుని వ్యాధి నివారణ పద్ధతులు పాటించి దీన్ని నియంత్రించుకోవడమే ఏకైక మార్గం.
1: సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 9963090230.
3: జెస్టేషనల్ డయాబెటీస్ గురించి అండి. ఈరోజు మనకి జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఈ షుగర్ అనేది మొదటిసారి ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ మొదటిసారి తెలియడము ఏదైతే ఉందో దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. అంటే వీళ్ళు ప్రెగ్నెన్సీ కన్నా ముందు చెక్ చేసే షుగర్ ఉండదు, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఏమవుతుందంటే షుగర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే ప్రెగ్నెన్సీ మొత్తం కూడా షుగర్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ తర్వాత షుగర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళా ఫ్యూచర్ లో ఇదే పేషెంట్స్ కి మళ్ళా ప్రెగ్నెంట్ అయినారనుకోండి మళ్ళా షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే ఒక 30% పేషెంట్స్ లో మళ్ళా అంటే ఫర్దర్ లైఫ్ లాంగ్ కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అంటే వీళ్ళు హై రిస్క్, వాళ్ళకే ఈ జెస్టేషనల్ డయాబెటీస్ రావడం జరుగుతుంది. మళ్ళా ప్రెగ్నెన్సీలో దీంట్లో ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు ప్రెగ్నెంట్ కావచ్చు, టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు ప్రెగ్నెంట్ కావచ్చు. అయితే వాళ్ళు వేరే, జెస్టేషనల్ డయాబెటీస్ వేరే. టైప్ 1 బికమింగ్ ప్రెగ్నెంట్ అంటాం, టైప్ 2 డయాబెటిక్ బికమింగ్ ప్రెగ్నెంట్ అంటాం. ఫస్ట్ టైం షుగర్ ప్రెగ్నెన్సీలోనే తెలిసేదాన్ని మనం జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. తర్వాత మనకు ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే వాళ్ళలో డెఫినెట్ గా కొద్ది డిఫికల్ట్ లేబర్ ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ టైమ్ అవన్నీ కూడా కొద్ది ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్ ఇవన్నీ ఉంటాయి. సో వీళ్ళు ఏంటంటే బాగా క్లోజ్ ఫాలో అప్ ఉండాలి, లేడీ డాక్టర్ తో క్లోజ్ ఫాలో అప్ ఉండాలి, తర్వాత డయాబెటాలజిస్ట్ తో కూడా క్లోజ్ ఫాలో అప్ ఉంటే డెఫినెట్ గా షుగర్ లెవెల్స్ మంచిగా ఉంటాయి, లాస్ట్ లో మనకు డెలివరీ కూడా మంచిగా అయ్యే అవకాశం ఉంది. అయితే వీళ్ళలో సిజేరియన్ సెక్షన్ అవుతుంది, నార్మల్ డెలివరీ ఉండదు. ఎందుకంటే బేబీస్ ఏవైతే పుడతారో మ్యాక్రోసోమియా అంటారు, వాళ్ళ హెడ్ పెద్దగా ఉంటుంది, నెత్తి అనేది పెద్దగా ఉంటుంది, మళ్ళీ వెయిట్ బర్త్ వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఒక్కోసారి నార్మల్ డెలివరీలో బేబీకి ఇంజురీస్ అవ్వడం, మదర్కి ఇంజురీస్ అవ్వడము ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనకు వేరే ఫోర్సెప్స్ డెలివరీలు అవి కాకుండా మనకు సిజేరియన్ లోనే చేయడం జరుగుతుంది డెలివరీ. అయితే వీళ్లకు మొత్తం 10 మంత్స్ దాకా, అంటే 9 మంత్స్ కంప్లీట్ నిండే వరకు ఆగే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే వీళ్ళలో ఉమోనియా ఎక్కువ ఉంటుంది, తర్వాత బేబీ హెడ్ పెద్దగా ఉంటుంది. సో వీళ్ళకేందంటే మనకు 9th మంత్ లోనే 10 డేస్ 12 డేస్ లోనే అడ్మిట్ చేసుకుని ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఎవరికి వస్తుంది జెస్టేషనల్ డయాబెటీస్? యూజువల్ గా లేట్ ప్రెగ్నెన్సీలు, యూజువల్ గా మనకు ఫర్టైల్ ఏజ్ వచ్చేసి 24-30 ఏజ్ అంటాం, లేకపోతే 20-30 ఏజ్ మధ్యలో. యూజువల్ గా మనకు కింద 26 తర్వాత ఏజ్ నుంచి రిస్క్ స్టార్ట్ అవుతుంది డయాబెటీస్. ఏజ్ అంటే ఎంత ఏజ్ పెరుగుతుంటే జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే అవకాశాలు అంత ఎక్కువ లేడీస్ లో. మళ్ళా చిన్న స్టేచర్ అంటే హైట్ తక్కువగా ఉండి వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. కొంతమంది బ్యాడ్ ఆబ్స్టెట్రిక్ హిస్టరీ అంటారు, అంటే పాత ప్రెగ్నెన్సీలో వాళ్ళకు అబార్షన్లు అవ్వడము, లేకపోతే అంతకుముందు మనకు డెలివరీ అయినప్పుడు డెడ్ బేబీ పుట్టడము, తర్వాత అంతకుముందు కొద్ది డిఫికల్ట్ లేబర్ అవ్వడము, తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి ఎవరికైనా షుగర్ ఉందనుకోండి, మదర్ ఫాదర్ కి షుగర్ ఉంది, లేకపోతే ఇద్దరికి షుగర్ ఉంది. సో పిల్లలకు మనకు లేడీస్ కి వాళ్ళకు ప్రెగ్నెన్సీలో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకు వీళ్ళలో భయాందోళనకు గురవుతారు, అరే షుగర్ ఎందుకు వచ్చింది, ఒకసారి ప్రెగ్నెన్సీ ఆల్రెడీ వామిటింగ్స్ అవి ఇవి టెన్షన్ ఉంది మళ్ళీ షుగర్ ఎందుకు వచ్చింది అనేది బాగా మానసిక ఒత్తిడికి గురవుతారు. వాళ్ళు గురి అవ్వడానికి ఆస్కారం ఇవ్వకుండా రెగ్యులర్ చెకప్ లో ఉంటూ మనకు మందులు వాడుకుంటూ ఉంటే డెఫినెట్ గా మనకు జెస్టేషనల్ డయాబెటీస్ అవుట్కమ్ అనేది చాలా చాలా ఇంప్రూవ్మెంట్ పెరిగింది. తర్వాత వీళ్ళకి ఏంటంటే నార్మల్ చిన్న హాస్పిటల్లో డెలివరీ కాకుండా మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కడైతే అనస్థెటిస్ట్, డయాబెటాలజిస్ట్, ఫిజిషియన్, తర్వాత హార్ట్ స్పెషలిస్ట్ వీళ్ళందరూ ఉన్న ఏరియా, పీడియాట్రిషియన్ ఉన్న ఏరియాలో చేయడం అయితే బెటర్. అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీసే మనకు ప్రెగ్నెన్సీ డయాబెటిక్ పేషెంట్స్ కి ఎప్పటికైనా సేఫ్. తర్వాత పీడియాట్రిషియన్ కూడా కంపల్సరీ ఉండాలి ఆ టైంలో. ఎందుకంటే బేబీస్ పుట్టగానే వాళ్ళకు షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. నియోనేటల్ హైపోగ్లైసిమియా అంటారు. వాళ్ళకు షుగర్ చెక్ చేస్తారు, అంటే పుట్టగానే షుగర్ చెక్ చేస్తారు. 20-25 ఉండే అవకాశం ఉంది. ఒక చిన్న గ్లూకోజ్ పెడితే మళ్ళీ పిల్లలు మంచిగా అవుతారు. సో కంపల్సరీ పీడియాట్రిషియన్ ఉండాల్సి ఉంటుంది. డెలివరీ టైంలో వీళ్ళందరూ కూడా ఉండాల్సి ఉంటుంది. తర్వాత వీళ్ళు ఏంటంటే మొత్తం ప్రెగ్నెన్సీలో బ్యాలెన్స్డ్ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మనకు యూజువల్గా వేరే పెద్దవాళ్ళ షుగర్ పేషెంట్స్లో ఎప్పుడైనా డైట్ కంట్రోల్ అంటుంటాం. ఇందులో ఏంటంటే ప్రెగ్నెన్సీలో డైట్ కంట్రోల్ చేయడం రాంగ్ అవుతుంది. డైట్ మనము ఫుడ్ క్యాలరీస్ తగ్గించేసినాం అనుకోండి, రెండు ప్రాణులు, మదర్ బేబీ, సో దాంట్లో క్యాలరీస్ సరిపోవు. సో యూజువల్గా ఏంటంటే మనకు ఫస్ట్ ట్రైమిస్టర్ ఫస్ట్ 3 నెలల టైం ఏదైతే క్యాలరీస్ ఇస్తామో సెకండ్ 3 నెలల్లో పెంచిస్తాము. ఒక పర్ డే మనకు 400-500 క్యాలరీస్ పెంచిస్తాము. ఇంకా లాస్ట్ ట్రైమిస్టర్ లో అయితే

ఇంకెక్కువ క్యాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. సింపుల్ లాజిక్ ఏంటంటే, కడుపు నిండా తీసుకోవాలి ఫుడ్, ఎక్కువ సార్లు ఫుడ్ తీసుకోవాలి ప్రెగ్నెంట్ మదర్స్, తర్వాత తినదగిన ఆహారం తీసుకోవాలి. మళ్ళీ పాలీ మీల్స్ కాన్సెప్ట్, పొద్దున బ్రేక్ఫాస్ట్, 11:30 ఏదైనా స్నాక్స్ టైమ్, తర్వాత 1:00 లంచ్, కడుపు నిండా తీసుకోవడం రైస్, నైట్ టైం మాత్రం రైస్ క్వాంటిటీ ఓన్లీ 20% తీసుకోమంటాం. ఎక్కువ రొట్టెలు, జొన్న రొట్టెలు గానీ, గోధుమ రొట్టెలు గానీ, ఉప్మా గానీ, కడుపు నీళ్ళు లేదు ఇంకా 2 రొట్టెలు పెంచుకోవచ్చు, లేకపోతే ఉప్మా తీసుకుని దాంట్లో పెరుగు మజ్జిగను తీసుకోవడం, ఇలాంటివన్నీ చేయాలి. కానీ నైట్ టైం రైస్ క్వాంటిటీ అయితే తగ్గియాలి. మధ్యాహ్నం మాత్రం రైస్ హెవీగానే తీసుకొని, తర్వాత ఫ్రూట్స్ కూడా అన్నీ అలవ్ చేయము. సేపు ఒకరోజు, సంతర ఒకరోజు, మోసంబి ఒకరోజు అలవ్ చేస్తాం. తర్వాత వాటర్ మిల్లన్ కూడా తీసుకోవచ్చు వీళ్ళు. పైనాపిల్ లాంటి అవన్నీ కూడా అవాయిడ్ చేపిస్తాము. ఎక్కువ మటుకు సేపు గానీ, సంతర గానీ, మోసంబి గానీ, వాటర్ మిల్లన్ గానీ ఇవి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా అలౌ చేస్తాం, అంటే కాజు, బాదం, అక్రోట్ అవి కూడా తినమని చెప్తాం. ఒక 6 పీసెస్ తీసుకోమంటాము. వీళ్ళకి ఏంటంటే రక్తం ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే 2 ప్రాణులు కాబట్టి లాస్ట్ లో రక్తం ఎక్కిచ్చే పరిస్థితి కూడా వస్తుంది. సో రెగ్యులర్ గా హీమోగ్లోబిన్ కౌంట్స్ కూడా, 3 మంత్స్ యావరేజ్ షుగర్ చెక్ చేయడము, తర్వాత కంటి చెకప్, రెటినోపతి కూడా ప్రెగ్నెన్సీ పేషెంట్స్ కి చాలా కామన్ గా వస్తుంది. సో పరీక్షలు అనేది రెగ్యులర్ గా చేసుకుంటూ యాంటీనేటల్ చెకప్స్ రెగ్యులర్ గా మనకు లేడీ డాక్టర్ కి, తర్వాత షుగర్ డాక్టర్ కూడా రెగ్యులర్ గా చూపెట్టుకోవడము, అలా చేసుకుని రెగ్యులర్ గా మనకు ఒక్కోసారి వీలైతే, కొంతమందిలో ఎప్పుడు హై షుగర్ ఉంటే వాళ్ళకి గ్లూకోమీటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కొద్ది ఎక్కువ తక్కువలు చూపెట్టినా గానీ గ్లూకోమీటర్ డైలీ 3 రీడింగ్స్ అలా తీసుకోమంటాము. బాగా ఫ్లక్చుయేషన్స్ ఉంటే ఒక్కోసారి అడ్మిట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. అయితే వీళ్ళలో వాల్యూస్ కూడా మనకు 95 లోపల ఉండాలి ఫాస్టింగ్ మెయింటైన్ చేయడం. తిన్న తర్వాత 140 లోపల ఉంచాలి. అదే పెద్దవాళ్ళకి అనుకోండి 180 వరకు కూడా నార్మల్ అంటాం, తినక ముందు 120 కూడా నార్మల్ అంటాం. కానీ వీళ్ళకు 95 లోపల పెట్టాలి. ఎంత షుగర్ డౌన్ ఉండి, ఎంత మనకు హెచ్బిఎంసి 6.5 లోపల ఉండాలంటాం వీళ్ళలో. అదే మనకు పెద్దవాళ్ళలో అయితే 7 లోపల ఉన్నా పర్లేదంటాం. అంటే బాగా టైట్ కంట్రోల్ చేయాలి. ఇది రావడానికి కారణం ఏంటంటే వీళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందండి. ఒకటి ఓవర్ వెయిట్ వల్ల కావచ్చు, లేకపోతే స్ట్రెస్ వల్ల కావచ్చు, వీళ్ళకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ పనితత్వం అనేది వీళ్ళలో తక్కువగా ఉంటుంది. ఇన్సులిన్ ఉత్పత్తి అనేది ఎక్కువ ఉంటుంది కానీ పనితత్వం తక్కువ ఉంటుంది. సో మనకు బయట నుండి ఇన్సులిన్ ఇవ్వడం ద్వారా ఈ రెసిస్టెన్స్ అనేది మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది. కొంతమంది టాబ్లెట్స్ కూడా ఇస్తారు. కొన్ని రీసెర్చెస్ ప్రకారం అయితే టాబ్లెట్స్ కూడా సేఫ్ అనే వచ్చింది. అయినా సరే, ఎప్పటికైనా సరే మనం ఇన్సులినే మొత్తం ప్రెగ్నెన్సీ మొత్తం కూడా ఇన్సులిన్ ఇవ్వడం వల్ల డెఫినెట్ గా 200% అవుట్కమ్ బెటర్ ఉంటుంది. సో కొంతమంది మెట్ఫార్మిన్ అడిషనల్ గా ఇస్తారు, సో దట్ ఇన్సులిన్ డోస్ తగ్గుతుంది, రెసిస్టెన్స్ కూడా తొందరగా మెట్ఫార్మిన్ టాబ్లెట్ తోని బెటర్ ఉంటుంది అనేది ఒక రీసెర్చర్స్ వాదన. కాకపోతే 2 స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. కొంతమంది ఇన్సులిన్ టాబ్లెట్స్ ఇస్తారు, కొంతమంది ఓన్లీ ఇన్సులిన్ ఇస్తారు. కొద్దిగా వేరే స్కూల్ ఆఫ్ థాట్ లో ఏంటంటే, ఎప్పుడైనా కంప్లీట్ ఇన్సులిన్ ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయనే గ్రూపే ఎక్కువగా ఉంది. సో మీరు ఏంటంటే డాక్టర్ పర్యవేక్షణలో ఉంటూ, రెగ్యులర్ చెకప్ లో ఉంటూ ఇన్సులిన్ తీసుకోవడం వల్ల డెఫినెట్ గా బెటర్ అవుట్కమ్ ఉంటుంది. అయితే వీళ్ళలో కాంప్లికేషన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఒక్కోసారి మనకు 6th 7th మంత్ లోనే అబార్షన్ కావచ్చు, లేకపోతే ఒక్కోసారి బేబీ మనకు మాల్ ఫార్మేషన్స్ ఇవన్నీ కూడా కావచ్చు. సో టిఫా స్కాన్, ఇవి స్కానింగ్స్, తర్వాత దానికి సంబంధించి అన్ని కూడా ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలు చేయడం జరుగుతుంది. యూజువల్ గా ఎట్లా డయాగ్నోస్ చేస్తారంటే గ్లూకోజ్ టెస్ట్ అంటాం. గ్లూకోజ్ టెస్ట్ వల్ల డయాగ్నోస్ చేయడం గానీ, మనకు పొద్దున పడిగడుపున రక్తం తీసుకుంటారు, గ్లూకోజ్ ఒక 100 గ్రాముల గ్లూకోజ్ ఇచ్చి, గంట తర్వాత ఒక షుగర్ టెస్ట్, తర్వాత యూరిన్ టెస్ట్, తర్వాత మళ్ళీ ఇంకో గంటకు ఒక యూరిన్ టెస్ట్, ఒక రక్తం టెస్ట్, మళ్ళా గంటకి ఎక్స్టెండెడ్ జీటీటీ అంటాం. అంటే ఒక్కోసారి 4 సార్లు బ్లడ్ శాంపుల్ తీసుకుని అన్నిటికీ వాల్యూస్ ఉన్నాయి. పొద్దున పడిగడుపున 95 దాటితే షుగర్, 1 అవర్కి 180 దాటితే షుగర్, 2 అవర్స్కి మనకు 155 దాటితే షుగర్, 3 అవర్స్కి 140 దాటితే షుగర్. అలా కాకుండా మనం ర్యాండమ్ శాంపుల్ చేసుకున్నాం అనుకోండి, కొద్దిగా ఒక 50 గ్రామ్స్ గ్లూకోజ్ ఇచ్చి ఒక అరగంటకో గంటకో తీసుకున్నాం అనుకోండి, దాంట్లో వచ్చేసి 120 దాటితే షుగర్ అంటాం. తర్వాత మనకు ఫాస్టింగ్ పోస్ట్లను చేసినాం అనుకోండి, ఫాస్టింగ్ పోస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసినాం, ఫాస్టింగ్ 95 దాటితే షుగర్, పోస్ట్ బ్రేక్ఫాస్ట్ మనకు 140 దాటితే షుగర్. సో 140 దాటితే ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలంటాం. మనకు 120-125 నుండే షుగర్ స్టార్ట్ అయిపోయినట్టే, 140 దాటింది అంటే ఒక 4 పాయింట్లు ఇన్సులిన్ ఇవ్వడం వల్ల మనకు బెనిఫిషియల్ గా ఉంటుంది ప్రెగ్నెన్సీలో. తర్వాత యూజువల్ గా ఒక 2 టైమ్స్ మనకు ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ట్యూబెక్టమ్ ఇలాంటివి చేసుకుంటే ఫర్దర్ ప్రెగ్నెన్సీలు రావు కాబట్టి ఫ్యూచర్ లో షుగర్ వచ్చే అవకాశాలు తగ్గించుకునే వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఒక 2 ప్రెగ్నెన్సీలో కంటిన్యూస్ గా మనకు షుగర్ ఉందనుకోండి, ఫ్యూచర్ లో వచ్చే అవకాశాలు చాలా పెరుగుతాయి. తర్వాత మనకు చాలా మందికి ప్రెగ్నెన్సీ తర్వాత, దట్టు జెస్టేషనల్ ప్రెగ్నెన్సీ తర్వాత బాగా వెయిట్ పెరగడం జరుగుతుంది. పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ తగ్గించుకోకపోతే మళ్ళా షుగర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా మంది ఏంటంటే డయాబెటిక్ మదర్స్, మనకు షుగర్ బేబీ బర్త్ అయిపోతుంది, తర్వాత షుగర్ వెళ్ళిపోయిందని చెప్తారు, తర్వాత వాళ్ళు 1 ఇయర్ దాకా షుగర్ టెస్ట్ చేసుకోరు. ఎప్పుడో యూరిన్ బాగా ఎక్కువ వస్తుందని డౌట్ పడి మళ్ళీ షుగర్ టెస్ట్ చేసుకుంటారు. సో ప్రోటోకాల్ ఏంటంటే, మనకు డెలివరీ అయిపోయిన తర్వాత 10 డేస్ తర్వాత కూడా ఫాస్టింగ్ పోస్ట్లను చెక్ చేసుకోవాలి, దాని తర్వాత 1 మంత్కి చెక్ చేసుకోవాలి.

0: చెప్పాలి. తర్వాత 3 మంత్స్ కి చెక్ చేసుకోవాలి. ఈ 3 సార్లు రాలేదు షుగర్ అంటేనే ఫర్దర్ లో వచ్చే అవకాశాలు తక్కువ. యూజువల్ గా బార్డర్ లైన్ లో ఉందనుకోండి, వీళ్ళని 2 నెలలకు అట్లీస్ట్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అన్న చేసుకోమంటాం. సో దీని గురించి అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ జెస్టేషనల్ మనకు ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ ఉంది, ప్రెగ్నెన్సీ తర్వాత వెళ్ళిపోయింది, తర్వాత మనం రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉన్నాం, 3 మంత్స్ వరకు కూడా బార్డర్ లైన్ లో ఉంది, తర్వాత మళ్ళా చెక్ చేసినాం నార్మల్ ఉంది, సో మళ్ళా మనం 1 ఇయర్ తర్వాత షుగర్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అంటే దాని తర్వాత కూడా 6 మంత్స్ కి టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఒకవేళ వాళ్ళకి షుగర్ వచ్చింది ఈ పేషెంట్స్ కి, వాళ్ళకి టాబ్లెట్స్ ఇచ్చినాం, తర్వాత డైట్ అవన్నీ చెప్పినాం, అయితే వీళ్ళు మళ్ళీ ప్రెగ్నెంట్ అయినారు అనుకుందాం, సో టాబ్లెట్స్ తీసేసి మళ్ళీ వీళ్ళకి ఇన్సులిన్ ఇవ్వడమే బెటర్ ప్రెగ్నెన్సీ మొత్తం కూడా. సో ఒక రికార్డ్ అనేది మనకు ఏదైతే ఫైల్ ఉందో అది జాగ్రత్త పెట్టుకోవడం, పాస్ట్ హిస్టరీ కూడా మీరు మీ డాక్టర్ కి చెప్పడం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇంతకుముందు మీ డాక్టర్ అడిగినా అడగకపోయినా నాది లాస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు షుగర్ ఉండే సార్, సో 6th మంత్ లో ఉండే షుగర్, ఇట్లా ఇన్సులిన్ తీసుకున్నాను, ఇవన్నీ కూడా కంప్లీట్ హిస్టరీ ఇవ్వండి. సో దట్ మనకు నెక్స్ట్ టైం ఏం చేయాలనేది డాక్టర్కి కూడా మీరు లీడింగ్ ఇచ్చినట్టు అవుతుంది. డెఫినెట్ గా మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మాకు తెలిసి కూడా మా హాస్పిటల్లోనే ఒక పేషెంట్ అయితే 3 టైమ్స్ జెస్టేషనల్ డయాబెటీస్, 3 డెలివరీస్ కూడా, తర్వాత కూడా తనకు షుగర్ రాలేదు. ఒక పేషెంట్ కి ప్రెగ్నెన్సీలో సన్నగా ఉంది, ప్రెగ్నెన్సీలో మనకు కంప్లీట్ గా డయాబెటీస్ ఉండడము, ప్రెగ్నెన్సీ తర్వాత వెళ్ళిపోవడము, మళ్ళా రావడము, మళ్ళా లైఫ్ లాంగ్ ఉండడం జరిగింది. సో ఒక్కొక్క పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుందండి. సో మనం రెగ్యులర్ ఫాలోఅప్, రెగ్యులర్ డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం వల్ల మనకు జెస్టేషనల్ డయాబెటీస్ యొక్క అంటే దాన్ని వచ్చినా గానీ మనకు ప్రాబ్లం రాకుండా ఉంటది. జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ఉండే అవకాశం కూడా ఉంది. సో థైరాయిడ్ డోజ్ ఒక్కోసారి పెరుగుతుంది కూడా పేషెంట్స్ కి. సో థైరాయిడ్ పరీక్షలు ఇంపార్టెంట్ వీళ్ళలో. తర్వాత మళ్ళా కొంతమంది ఏంటంటే జెస్టేషనల్ డయాబెటీస్ మదర్స్ మరి ప్రెగ్నెన్సీ తర్వాత మేము మిల్క్ ఇవ్వచ్చా లేదా అని, ఇవ్వచ్చు, అదేం మనకు ప్రాబ్లం ఏం కాదు, ఇవ్వచ్చు, లాక్టేషన్ లో కూడా మనకేం ప్రాబ్లం కాదు. కొంతమందికి మాత్రం ఇన్సులిన్ కొన్ని రోజులు కంటిన్యూ చేస్తూ ఉంటాం, వాళ్ళకు కూడా లాక్టేషన్ ఏం ప్రాబ్లం కాదు. ఇప్పుడు అన్ని మనకు స్మూతర్ ఇన్సులిన్స్ వచ్చినాయి, డిజైనర్ ఇన్సులిన్స్ ఇచ్చినాయి కాబట్టి మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉండే అవకాశం ఉంది. సో మీరు ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక చిన్న పేపర్ పెట్టుకుని మీకు కావాల్సిన డౌట్స్ అన్ని కూడా రాసి పెట్టుకోండి. సో దట్ మనం సింపుల్ గా బ్రీఫ్ గా అడిగితే ఆపోజిట్ చెప్పే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చెప్తారు. మనం ఒకటే క్వశ్చన్ 5-5 సార్లు అడిగి విసిగించే బదులు ఒక చిన్న పేపర్ రాసుకుని అన్ని క్లియర్ గా తెలుసుకోవడం. ఎందుకంటే ఈ డయాబెటీస్ సంబంధించి అవగాహన అనేదే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకు అవగాహన, ఎడ్యుకేషన్, అవగాహన ఉండి మనం ఫాలో కావడం అనేది 2 రకం. సో ఈ మధ్యలో పర్సంటేజ్ ఆఫ్ జెస్టేషనల్ డయాబెటీస్ స్టార్టింగ్ లో ఏంటంటే 3-4% ఉండే, ఇప్పుడు 8-9% అయింది డయాబెటిక్ మదర్స్ లో. అందుకోసం ఏం చేస్తున్నారు, ఫస్ట్ ట్రైమిస్టర్ ఫస్ట్ 3 మంత్స్ లో ఒకసారి చెక్ చేస్తున్నారు అంటే రూటీన్ గా, తర్వాత సెకండ్ ట్రైమిస్టర్ లో మిడ్ లో కూడా చెక్ చేయడం, లాస్ట్ ట్రైమిస్టర్ లో అయితే కొద్దిగా వెయిట్ ఎక్కువన్నా కొద్దిగా ఏజ్ ఎక్కువన్నా రిస్క్ లాగా అనిపించినా వాళ్ళకి ఎవ్రీ మంత్ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది, షుగర్ ఉందా లేదా అని నిర్ధారణ. సో గ్లూకోజ్ టెస్ట్ ఇవ్వడము, ఇవన్నీ చేయడము, ఒక్కోసారి ఉమ్ము నీరు ఎక్కువ ఉంటే కూడా స్కాన్ రిపోర్ట్స్ బట్టి కూడా వీళ్ళకు షుగర్ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ గురించి మనకు ఒకటి సేమ్ మళ్ళా ఐరన్, కాల్షియం ఇవైతే చాలా ఇంపార్టెంట్, ఎక్కువ మోతాదులో కూడా తీసుకోవాలి. లాస్ట్ లో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేది ఇంపార్టెంట్, ఇన్స్టిట్యూషన్ లోనే డెలివరీ చేసుకోవాలి. మనం ఏదో చిన్న ప్లేస్ లో మాత్రం ఎప్పుడు ప్లాన్ చేయకండి, ఎందుకంటే ఇమీడియట్ గా బేబీకి ప్రాబ్లం వచ్చినా, మదర్ కి ప్రాబ్లం వచ్చినా, హార్ట్ ప్రాబ్లం ఉన్నా, ఏది ఉన్నా గానీ మనకు ఇమీడియట్ గా అందుకుంటే మనకు అవుట్కమ్ మంచిగా ఉండే అవకాశాలు ఉంటాయి.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: చక్కెర వ్యాధి పైకి కనిపించకుండా ప్రాణాలు కబలించే సునామీ,
1: దీన్ని నియంత్రించుకోకపోయినా, ఆహార నియమాలు పాటించకపోయినా ఇది ప్రాణాంతకమే. అంతేకాదు
2: మన శరీరంలోని ఇతర అవయవాలను ప్రభావితం చేస్తూ ఆ అవయవాల పనితీరును మెల్లిగా దెబ్బతీస్తుంది ఈ చక్కెర వ్యాధి. షుగర్ వ్యాధి నివారణకు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
2: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: శ్రోతలు ఇంతవరకు అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించిన సలహాలు, సూచనలు విన్నారు. శ్రోతలు వింటున్నారు ప్రభాతలరి కార్యక్రమం. ఇప్పుడు విందాం.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
6: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
2: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
7: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ప్రకటనలు విన్నారు, శ్రోతలు విన్నారు ప్రభాతలేని కార్యక్రమంలో. ఇప్పుడు పాట విందాం.

0: సాగర సంగమం చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన పాటను విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రమేష్ వినాయకం కారుణ్య కలేజా చిత్రం కోసం ఆలపించిన పాటను.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ప్రకటన విన్నారు, శ్రోతలు విన్నారు ప్రభాతలరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కృష్ణ చైతన్య, సిద్ధార్థ్, క్రాంతి, శశికిరణ్ లీడర్ చిత్రం కోసం ఆలపించిన పాటను.

0: శ్రోతలు లీడర్ చిత్రం నుండి పాట విన్నారు. శ్రోతలు ప్రభాతలరి కార్యక్రమం వింటున్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషనవీన్ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషానవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్
2: సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, గర్భసంచి సంబంధిత వ్యాధుల ఆపరేషన్లు,
1: అలాగే నెలసరి ఆగిపోయిన సమయంలో ఎదురయ్యే సమస్యలకు నాణ్యమైన, నమ్మకమైన వైద్యాన్ని అందిస్తూ
2: ట్యూబెక్టమీ ఆపరేషన్ తర్వాత తిరిగి సంతానం పొందే అవకాశాలను కూడా కల్పిస్తోంది బృందావన్ హాస్పిటల్.
1: సంప్రదించండి డాక్టర్ బి ఉషానవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
2: బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, హైదరాబాద్, నిజామాబాద్.
1: ఫోన్ 233-444.

0: ఇక వినండి, సంతానలేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ధారావాహిక 38వ భాగం.
1: గుడ్ మార్నింగ్ మేడం గారు.
2: గుడ్ మార్నింగ్ వర్ధన్ గారు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: భారతి, బాగున్నావా?
3: బాగున్నాను మేడం.
2: ఓకే, కదలికలు ఎలా ఉన్నాయి?
3: బాగున్నాయి మేడం. బీపీ కూడా కంట్రోల్లోనే ఉంది.
2: ఓకే,
3: మీరు చెప్పినట్టు టాబ్లెట్స్ వేసుకుంటున్నాను, డైట్ ఫాలో అవుతున్నాను.
2: రైట్.
3: ఈయన కూడా త్వరగా వస్తున్నారు, నాతో పాటు వాకింగ్ చేస్తున్నారు. బాగానే అనిపిస్తుంది మేడం.
2: ఇది గుడ్ రెస్పాన్స్. అంటే వర్ధన్ రావటము, భారతిని చక్కగా తీసుకువెళ్ళటము వాకింగ్ కి, సో ఇవన్నీ కరెక్ట్ గా నడుస్తున్నాయి కాబట్టి మీరు కూడా రిలాక్స్ గా ఉన్నారు
3: కదా మేడం. అప్పటి నుంచి ఇంకా ఆయనే రెస్పాన్స్ తీసుకుంటున్నారు.
2: ఓకే,
3: ఇద్దరం వాకింగ్ చేయడం వల్ల నాకు కూడా అలసట అనిపించట్లేదు.
2: అనిపించట్లేదు.
1: భారతి, నా కోపం రాదు. ఆ కోపాన్ని నువ్వు సృష్టించావు నా లోపల, కొత్త కోణాన్ని నాలో ఆవిష్కరింపజేసావు నువ్వు.
3: అందుకనే కదా ఈ మార్పు వచ్చింది. ఏదైనా మీరు చెప్పింది అయితే ఫాలో అవుతున్నాను మేడం. బాగుంది.
2: అంటే దట్ ఈస్ గుడ్ ఓన్లీ భారతి, ఎందుకంటే ఏ గర్భిణీ స్త్రీకైనా ఇంట్లో మెయిన్ సపోర్ట్ హస్బెండ్. సో టైంకి అది హస్బెండ్ నుంచి మంచి సపోర్ట్ వస్తే ఏ గర్భిణీ స్త్రీ అయినా ప్రశాంతంగా ఉంటుంది, స్ట్రెస్కి లోన్ కాదు, సాధ్యమైనంత వరకు ప్రాబ్లమ్స్ కూడా అంత ఎక్కువగా ఉండవు.
3: ఈ మార్పు ఇనకు కొంచెం ముందు వచ్చి ఉంటే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి.
2: అయ్యో, నీకేం ప్రాబ్లం లేదు భారతి. దేవుడి దయవల్ల ఇప్పటి వరకు అన్ని మంచిగానే నడుస్తున్నాయి. ఆల్మోస్ట్ 32 వారాలు అయిపోయింది. ఇవాళ 33వ వారము. ఒక్కసారి నేను చెక్ చేస్తాను. చెక్ చేసిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను నీతో. ఓకేనా? రండి, స్కాన్ బెడ్ మీద పడుకోండి. మంచిగా ఉన్నది, బరువు కూడా బాగున్నది. యాక్చువల్లీ 33 వారాలకి మనకి 2.2 కిలోలు ఉండాలి, కాకపోతే 2 కిలోలు ఉన్నది భారతి. ఉమ్మనీరు అది పర్వాలేదు, కదలికలు అవి బాగున్నాయి, రక్త సరఫరా అది బాగుంది. కాకపోతే ఈ విజిట్లో నేనేమనుకుంటున్నానంటే భారతికి స్టిరాయిడ్ అనే ఇంజెక్షన్, బీటామెథజోన్ అని ఉంటుంది. యా, స్టిరాయిడ్ అంటే దీన్ని బీటామెథజోన్ అంటాము. సో ఈ ఇంజెక్షన్ ఒకటి సేఫ్ సైడ్ మనము తీసుకుంటే బాగుంటుంది భారతి.
3: బేబీ బాగుందన్నారు కదా, వెయిట్ కూడా బాగుందన్నారు కదా.
2: అవును,
3: మళ్ళీ ఇది ఇంజెక్షన్ అంటున్నారు.
2: ఇది ఎందుకు అనంటే, యాక్చువల్లీ ఇప్పుడు మనకి వివాహమై మీకు ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, పిల్లల కోసం ట్రీట్మెంట్ తీసుకున్నారు. రెండవది ఏంటంటే మనకి బీపీ అనేది మధ్యలో స్టార్ట్ అయింది, సో బీపీ మాత్రలు అనేది మీరు తీసుకుంటూ ఉన్నారు. సో అన్నీ బాగున్నాయి. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే మనకి సేఫ్ సైడ్ అంటే 9th మంత్ పడంగానే ఒక్కొక్కసారి బీపీ కంట్రోల్ లేకపోయినా, డెలివరీ చేయాల్సిన పరిస్థితి ఏమన్నా వచ్చినా కూడా ఈ బెట్నజోల్ ఇంజెక్షన్ మనము కవర్ చేయడం వల్ల ఇది బేబీ యొక్క ఊపిరితిత్తుల కోసం అంటే లంగ్ మెచ్యూరిటీ కోసం ఇవ్వటం జరుగుతుంది ఇంజెక్షన్. దీనివల్ల మనకి ఉపయోగమే కానీ నష్టాలు అయితే ఏమి ఉండవు.
3: కానీ మీరు స్టెరాయిడ్స్ అంటున్నారు.
2: యా, స్టెరాయిడ్ అని అంటే ఏంటంటే ఇది 2 ఇంజెక్షన్స్ ఇస్తాం నాన్న. ఇది జస్ట్ మనం ఏంటంటే ఇవాళ ఇస్తాను, తర్వాత మళ్ళీ రేపు ఇదే టైంకి ఇవ్వటం జరుగుతుంది 24 గంటల తర్వాత. దీన్ని 12 mg IM అంటే ఇట్లా మనము పటక్కి ఇవ్వటం జరుగుతుంది మనకి ఇంజెక్షను. సో ఇది మనకి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ఇంజెక్షన్ వల్ల మనకి బేబీకి ఉపయోగాలు ఏంటి అనంటే, డెలివరీ తర్వాత మనకి శ్వాస ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. రెండు, సాధ్యమైనంత వరకు బేబీ యొక్క ఎన్ఐసి అడ్మిషన్స్ని తగ్గిస్తుంది. రెండోది, ఒక్కొక్కసారి ఏంటంటే వెంటిలేటర్ సపోర్ట్ దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి సపోర్ట్ వెళ్లకుండా కూడా ఈ యొక్క ఇంజెక్షను ఇవ్వటం వల్ల బేబీని ఇలాంటివన్నిటికి తగ్గిస్తుంది. రెండవది, ఇంట్రావెంట్రికులర్ హెమరేజ్ అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతుంది, దాన్ని ఇంట్రావెంట్రికులర్ హెమరేజ్ అని అంటాం
3: బేబీకి.
2: సో ఆ బ్రెయిన్ యొక్క బ్లీడింగ్ని తగ్గించడానికి కూడా ఈ యొక్క ఇంజెక్షన్ ఉపయోగపడుతుంది.
1: అలాగే గర్భిణికి సహజంగా ఇవ్వాల్సిందా, భారతీయ విషయంలో
2: మంచి ప్రశ్న. యాక్చువల్లీ ఏంటంటే ఎవరికైతే బీపీ మాత్రలు వేసుకుంటూ బీపీ ఉంటుంది, కంట్రోల్ ఉన్నా సరే సేఫ్ సైడ్ ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ కొంతమందిలో ఇంకొక వారం రోజుల్లో మనము అంటే డెలివరీ కావచ్చనే అనుమానం, ప్రీటర్మ్ లేబర్, లేకపోతే ముందు ప్రెగ్నెన్సీలో

0: బరువు తక్కువ బేబీస్ పుట్టినా, ఇంతకుముందు షుగర్తో కానీ బీపీతో కానీ ఇంతకుముందు నెలలు నిండకుండా డెలివరీ అయినా, లేకపోతే ఇంతకుముందు నీరు పోవటం అలాగా, లేదా ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా హై లీక్ ఏమైనా డ్రైనింగ్ హిస్టరీ ఏమైనా ఉన్నా, ఇంకొక 3-4 రోజుల్లో డెలివరీ అవుతారు, లేదా తరచుగా నొప్పులు రావటం, లేకపోతే ట్విన్ ప్రెగ్నెన్సీ కవలల్లో ఏంటంటే సాధ్యమైనంత వరకు వాళ్ళు నిండా మోయటం కష్టమవుతుంది. సో వాళ్ళకు కూడా 9 పడంగానే డెలివరీ అవ్వటం, కొన్ని కొన్నిసార్లు ఉమ్మనీరు రిలీజ్ అయిపోయి డెలివరీ అవ్వటము ఇలాంటివి జరుగుతుంది. సో ఈ అన్ని కండిషన్లో కూడా ఈ ఇంజెక్షన్ ఇవ్వటం అనేది ఇప్పుడు చాలా వరకు కొంతమంది అంటే చాలా గర్భం కూడా ఐవీఎఫ్తో అంటే టెస్ట్ ట్యూబ్ బేబీతో సంతానం కలుగుతుంది. సో అలాంటి కండిషన్లో కూడా అంటే ఏజ్ ఎక్కువ ఉండి ఎల్డర్లీ గ్రావిడ, సో ఇలాంటి అన్ని కండిషన్స్లో కూడా మనము ఈ ఇంజెక్షను ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇవ్వటం వల్ల బేబీకి ఇప్పుడు నేను చెప్పిన కారణాలు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము తల్లికి 24 గంటలు వ్యవధిలో మనము ఇవాళ ఒక ఇంజెక్షను అంటే 3 ఇంజెక్షన్స్ ఒక యాంపుల్లో లోడ్ చేసుకొని 24 గంటల తర్వాత ఇదే టైంకి ఇంకొక 3 ఇంజెక్షన్స్ మనము సిరంజిలో 3 యాంపుల్స్
1: కలిపి
0: ఇవ్వటం జరుగుతుంది. సో ఇది ఇచ్చే ముందు ఏంటంటే ఒక్కసారి షుగర్ టెస్ట్ మనం చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా మనము కంపల్సరీ బ్లడ్ షుగర్స్ని మానిటర్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఒక్కొక్కసారి కొంచెం స్లైట్గా షుగర్ బ్లడ్ షుగర్స్ మదర్లో తల్లిలో పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంజెక్షన్ సైట్ దగ్గర పెయిన్ ఉంటుంది, ఇలాంటివి కొంచెం ఉండే అవకాశం ఉంటుంది. కానీ ప్రమాదకరమైనవైతే ఖచ్చితంగా కాదు భారతి. ఇది సేఫ్ సైడ్ ముందు జాగ్రత్త కొరకు నీకు ఇవ్వటం జరుగుతుంది.
1: అయితే ఒక్కటి మేడం నాకు డౌట్, ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు నాలో ఏం లేవు కదా, జస్ట్ బీపీ కొంచెం అటు ఇటుగా వస్తుంది, అంటే ఇది కంపల్సరీ అంటారా?
0: కంపల్సరీ అంటే తీసుకుంటే మనకి బేబీలో ఇన్ని ప్రాబ్లమ్స్ నివారణ ఉంది కదా ఇంజెక్షన్ వల్ల.
1: ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఉండి మీరు నాతో చెప్పట్లేదా?
0: లేదు లేదు భారతి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇది నేను చాలా ప్లెయిన్గా స్ట్రైట్ ఫార్వర్డ్గానే నీతో మాట్లాడుతున్నాను. కాకపోతే ఏంటి అని అంటే పిల్లల కోసం ట్రీట్మెంట్ తీసుకొని ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన కాన్పు, ఇప్పుడు 33 వారాలు. ఇది యూజువల్గా 24 నుంచి 34 వారాల మధ్యలో ఇస్తాము. అవసరమైతే ఒక్కొక్కసారి 36 వారాలకు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకు అంటే ఊపిరితిత్తులు అనేవి మనకి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఫంక్షనింగ్ ఉండవు, అవి డెలివరీ తర్వాత ఏడ్చినప్పుడు వాటి యొక్క ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కనుక ఒకవేళ బీపీ మనకి మాత్రలు వాడుతుంది కనుక సేఫ్ సైడ్ ముందస్తు జాగ్రత్త కొరకు ఈ ఇంజెక్షన్స్ ఇవ్వటం భారతి. అంతేగాని నీకేదో పెద్ద ప్రాబ్లం ఉండి దాచిపెట్టి ఇవ్వటం అనేది ఖచ్చితంగా కాదు.
1: నాకు హెల్దీ బేబీ ఇస్తానంటే నేను ఎన్ని ఇంజెక్షన్స్ అయినా చేయించుకుంటాను మేడం. మీరు ఏదైనా బాగానే చెప్తారు కానీ నాకేదో కొంచెం డౌట్గా అనిపించి అడిగాను.
0: అడగడంలో తప్పు లేదు భారతి, నీకు డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యి ప్రశాంతంగా కాన్ఫిడెంట్తో తీసుకుంటేనే ఆ ఇంజెక్షన్ ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. సో అది ఇవాళ 3, ఇదే టైంకి రేపు 3 తీసుకొని ఎల్లుండి మళ్ళీ తినక ముందు తిన్న తర్వాత ఒక్కసారి షుగర్ టెస్ట్ చేయించుకుందాం. అలాగే ఇప్పుడు కూడా ఒకసారి నేను షుగర్ టెస్ట్ చేస్తాను, చేసుకొని రిపోర్ట్ తీసుకొని వస్తే మనము ఆ ఇంజెక్షన్స్ ఈ వీక్లో కవర్ చేసుకుందాం. మళ్ళీ 1 వీక్కి నేను మళ్ళీ రివ్యూ చూస్తాను.
1: ఓకే మేడం, ఇప్పుడు ఒకసారి టెస్ట్ చేయించుకొని
0: వస్తే నేను ఒకసారి ఆ రిపోర్ట్ చూసి ఇంజెక్షన్స్ ఇస్తాను.
2: కింద ల్యాబ్లో ఇవ్వాలి?
0: ఎస్.
1: నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ చేశాను,
0: ఏం కాదు ఏం కాదు.
1: ఓకే మేడం,
0: ఓకేనా?
2: టెస్ట్ రిపోర్ట్ ఈ రోజు మాకు ఇస్తారా మేడం?
0: ఇప్పుడు వచ్చేస్తుంది, ఆ రిపోర్ట్ చూసిన తర్వాతే ఇంజెక్షన్స్ ఇస్తాను నేను.
2: ఓకే.

0: ఈరోజు ఇంజెక్షన్ తీసుకోండి, నేను మళ్ళీ మన స్టాఫ్కి చెప్పి ఉంచుతాను, రేపు ఇదే టైంకి వచ్చి నన్ను కలవాల్సిన అవసరం లేదు, ఇంజెక్షన్ తీసుకోండి. మళ్ళీ ఎల్లుండి మనము తినకముందు తిన్న తర్వాత రిపోర్ట్తో రండి, అది ఒకసారి చూసి మళ్ళీ ఒక్కసారి బేబీ హార్ట్ బీట్ చెక్ చేస్తాను. మళ్ళీ 1 వీక్కి రివ్యూ ఉంటుంది. బీపీ అలాగే చెక్ చేసుకుంటూ ఉండండి, బీపీ మాత్రం ఆపొద్దు, కంటిన్యూ చేయండి.
1: సంతాన లేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ధారావాహిక 38వ భాగం విన్నారు. ఈ కార్యక్రమ తరువాయి భాగం వచ్చే సోమవారం ఇదే సమయానికి వినవచ్చు.
2: బృందావన్ హాస్పిటల్.
3: పెళ్ళై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
2: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. డాక్టర్ బి ఉషా నవీన్ గారి నేతృత్వంలో సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన ప్రత్యేక వైద్య విభాగం ప్రత్యేక చికిత్సలను అందిస్తోంది. సంతాన సాఫల్యత కొరకు మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
3: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: ఫోన్ 233-444. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
4: శ్రోతలు, ఇంతవరకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం హరిహరన్ శంకర్ మహాదేవన్ ఇంద్రా చిత్రం కోసం ఆలపించిన పాటను.

0: ఇంతటితో ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి ప్రజెంట్స్ మార్నింగ్ న్యూస్. Good morning, I'm Anuja Kumar. The headlines. Prime Minister Narendra Modi attends Seychelles National Day celebrations as guest of honour. Also holds talks with his Mauritius counterpart Naveen Chandra Ramgoolam. United States and Iran agree to halt counter-strikes and resume talks in Qatar's capital Doha tomorrow. President Draupadi Murmu to present gallantry awards at Defence Investiture Ceremony at Rashtrapati

0: have been caused by a massive landslide triggered by days of heavy rainfall in the region.
1: The Dhemaji District Administration has issued an urgent public advisory and warned that the blockade could trigger a sudden flash flood if the accumulated water is released downstream. Residents, particularly those living along riverbanks, streams, wetlands, embankments and low-lying areas, have been asked to remain on high alert. The District Disaster Management Authority has asked people to closely follow official advisories, cooperate with local authorities and remain prepared to move to a safer location if necessary. Meanwhile, torrential runoff from the hills has inundated many parts of the Jonai Ko district in the district, with flood waters flowing over National Highway 515 and completely disrupting vehicular movements. Rising waters have submerged homes and agricultural fields, causing significant damage to property and standing crops. Rakesh Dole, Akashvani News, Guwahati.
0: On to sports. In hockey, India defeated England 3-2 in the penalty shootout after a hard-fought goalless draw in the reverse fixture of the AFIH Pro League at the Lee Valley Hockey and Tennis Centre in London yesterday. Abhishek Shilanand Lakhra and Hardik Singh converted their shootout attempts for India in a fiercely contested encounter. Defender Sanjay, who was named player of the match, led a resolute defensive effort while both goalkeepers made important contributions in preserving the clean sheet. And in the knockout stage of the FIFA World Cup, Canada beat South Africa 1-0 for its first knockout match victory at Los Angeles in the United States. Stephen Eustachio of Canada scored the goal in the second minute of the second half stoppage time. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
2: Thank you, Anuja. All the dailies have noticed the strengthening of India's maritime footprint in Seychelles with the Prime Minister's visit. PM Modi creates history with twin firsts, writes the Times of India. The first Indian PM to address Seychelles' National Assembly and the first to be honoured with the country's highest environmental honour. Lauding the support to austerity called by citizens, Prime Minister Modi backs self-reliance in aviation and defence sectors. Quoting the Prime Minister in his monthly radio programme, Mann Ki Baat, the Asian Age writes, "From seas to skies, India is becoming secure." In a significant transformation, Army set to establish operationalised first integrated battle groups next month, headlines the Indian Express. Government to amend rules for speedy approvals for medical services, states Hindustan Times. The statesman says Northern Railway adds 2.2 megawatt rooftop solar capacity in April-May, accelerating green energy transition. The Economic Times headlines cites foreign outflows thin down on healthier cues as cooling crude, RBI's rupee support and easing rallies at Asian rivals boost confidence in Indian markets. The dailies have also noted the missing monsoon at the heat wave back in the national capital after 40 days, with the nights and days warmest in 2 years, feeling a 50 degrees Celsius. And finally, in a first instance, Sanskrit University introduces BTech in AI and data science, providing opportunities to apply modern computational techniques to traditional domains such as Ayurveda, Yoga, Jyotish, Nyaya and other classical disciplines, states the Hindu. And with that, it's back to you, Anuja.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi attends Seychelles National Day celebrations as guest of honour, also holds talks with his Mauritius counterpart Naveen Chandra Ramgulam. United States and Iran agree to halt counter-strikes and resume talks in Qatar's capital Doha tomorrow. President Draupadi Murmu to present gallantry awards at Defence Investiture Ceremony at Rashtrapati Bhavan today. IMD issues red alert for very heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim today. And in hockey, India beat England 3-2 in penalty shootout to finish AFIH Pro League campaign on a winning note. And with that, we end the morning news. Have a nice day.
3: Akashvani Nizamabad Kendram. Samyam 8 గంటల 30 నిమిషాలు. ఇప్పుడు విందాం.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు విన్నాం. సన్లైన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె గోపీకృష్ణ గారు అందించే సలహాలు సూచనలు.
5: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
6: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, కలిలవాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
7: ప్రతి సోమవారం మనం సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్లు అందిస్తున్నటువంటి చక్కటి సలహాలు, సూచనలు వింటూనే ఉన్నాం. ఈరోజు కూడా నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపికృష్ణ కెంచి గారు. వారిని అడిగి మనం ఈ గుండె వ్యాధికి కారణాలేంటి, ముఖ్యంగా బీపీ ఎందుకు వస్తుంది, ఈ బీపీ లక్షణాలు ఎలా ఉంటాయి, మరి ఇది ఎవరికి రావచ్చు, వస్తే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్కారం.
8: నమస్కారం సార్. శ్రోతలందరికీ శుభోదయం.
7: డాక్టర్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఈ హృదయానికి సంబంధించినటువంటి జబ్బులో చూసినట్టయితే ప్రధానంగా ఈ హైపర్ టెన్షన్ అంటాం. ఈ హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి?
8: ఓకే సార్. హైపర్ టెన్షన్ అంటే కామన్ లాంగ్వేజ్లో బీపీ అంటాం, బ్లడ్ ప్రెషరు, తెలుగులో చెప్పాలంటే రక్తపీడనం అంటారు. ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఒకప్పుడు పట్టణాల్లో, సిటీలలో చూసే ప్రాబ్లం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంది. లేటెస్ట్గా జరిగిన పరిశోధనల్లో గ్రామీణ ప్రాంతాల్లో 30% ఆఫ్ పాపులేషన్ అంటే 30% ప్రజలకు బీపీ ఉంది అని తెలుసుకోవడం జరిగింది. అందుకే దీని యొక్క లక్షణాలు, దీన్ని ట్రీట్మెంట్ చేయకపోతే వచ్చే పరిణామాలు అనేది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా హైపర్ టెన్షన్ అనేది లక్షణాలు ఎలా ఉంటాయంటే, చాలామందికి మొదట లక్షణాలు ఏమీ ఉండవు, సిమ్టమ్స్ అనేవి ఏమీ ఉండవు. ఎందుకు అంటే మెల్లిమెల్లిగా బాడీ అనేది అడాప్ట్ అవుతుంటుంది. బీపీ పెరిగిన కొద్దీ బాడీ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఒకేసారి 180 క్రాస్ అవ్వడం కానీ, 200 క్రాస్ అవ్వడం కానీ అలా జరిగినప్పుడు మొదటగా తల తిప్పినట్లు అవ్వడము, కొంచెం తల వెనక భాగంలో తల నొచ్చినట్లు ఉండడము, బాగా అలసిపోయినట్లు ఉండడము, గుండె దడదడ అనిపించడము, కొందరికి ముస దమ్ము అంటారు కదా, దమ్ము రావడం కానీ, కొంచెం కళ్ళు మబ్బుగా కనబడడం కానీ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువ బీపీ ఉన్న వాళ్లకు కనబడే లక్షణాలు. చాలామంది 50% మందికి మొదట మాత్రం ఎలాంటి లక్షణాలు అనేవి కనబడవు.
7: బాగుంది. అయితే మనం ఈ లక్షణాలు కనబడ్డాయి అనుకుందాం సార్, మరి ఈ లక్షణాలు కనబడ్డ తర్వాత దీని పరిణామాలు ఎట్లుంటాయండి?
8: గుడ్ క్వశ్చన్. బీపీ అనేది ముందుగా తెలుసుకోవడం అనేది ఎలా అంటే, అది లక్షణాలు లేకన్నా ముందే తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ 6 నెలలకు కానీ, 1 ఇయర్కి కానీ కంపల్సరీ దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో కానీ, క్లినిక్స్లో కానీ బీపీ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బీపీ సిమ్టమ్స్ వచ్చేంత వరకు మనం ఆగితే అది చాలా విపరీత పరిణామాలు రావచ్చు. దాంట్లో ముఖ్యంగా అది 4 అవయవాల మీద మనకు దాని పరిణామాలను చూపిస్తుంది. ఒకటి బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్, ఐస్. వీటిని టార్గెట్ ఆర్గాన్ డ్యామేజ్ అంటారు. ఎక్కువ బీపీ చాలా రోజు ఉండడం వల్ల బ్రెయిన్కి స్ట్రోక్ రావడము అంటే పారాలసిస్ రావడము జరగవచ్చు. హార్ట్కు హార్ట్లో బ్లాకేజెస్ రావడము, తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ అంటారు, వాపులు రావడము, ఇది జరుగుతుంటుంది. కిడ్నీలో మొదటిగా కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు, అంటే ప్రోటీన్స్ కిందికి రావడాన్ని కిడ్నీ అనేది జల్లెడబట్టినట్లు ఆపుతుంటుంది అన్నట్లు. ఇది డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ ఫిల్టర్ అనేది ఖరాబ్ అవుతుంది. ఫిల్టర్ ఖరాబ్ అవ్వడం వల్ల ఎక్కువ ప్రోటీన్స్ బయటకు వెళ్ళిపోయి వాపులు రావడము, కిడ్నీకి సంబంధించిన క్రియాటినిన్ అనేది పెరగడము, దానికి సంబంధించిన కిడ్నీ ఫెయిల్యూర్ రావడము అనేది జరుగుతుంటుంది. ఇంకొకటి కండ్ల మీద కూడా దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. కళ్ళు చీకట్లు కావడము, మబ్బుగా కనబడము, అలాగే మనం వదిలేస్తే చివరికి చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సో ఈ 4 అవయవాల మీద మన బీపీ అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే మనము బీపీని ముందుగానే తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవడము, రాకుండా జాగ్రత్తలు పడడం అనేది చాలా ఇంపార్టెంట్.
5: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
6: 24 గంటలు అత్యవసర సేవలు.
5: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
6: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
5: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
6: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
5: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
6: సంప్రదించండి
5: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: సెల్ 8019999990.
7: బాగుంది డాక్టర్ గారు, మీరు అంటూ ఇది చాలా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. అంటే బీపీ పెరగడం వల్ల వచ్చేటువంటి లక్షణాలలో ముందు బ్రెయిన్, తర్వాత హార్ట్, ఆ తర్వాత కిడ్నీస్, ఇంకా మనం ఊహించేది ఏంటంటే కంటి మీద ఎఫెక్ట్ ఉంటుంది అని. కంటి మీద కంటి చూపు పోయేటువంటి అవకాశం కూడా ఉంటుందని డాక్టర్ గారు చెప్తారు. అయితే డాక్టర్ గారు, మరి ఒకవేళ ఈ యొక్క బీపీ అంటే హైపర్ టెన్షన్ రాకుండా ఉండాలంటే మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
8: ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు మన పెద్దలు, డాక్టర్స్ కూడా అదే అంటారు. ముందుగా మనము ఫ్రీక్వెంట్గా బీపీ చెక్ చేసుకోవడం వల్ల బీపీ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ మొదటనే మనం రాకుండా చేసుకోవాలి అంటే ఉప్పు తగ్గించడము, ఫ్రూట్స్, వెజిటబుల్స్, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు ఎక్కువగా తీసుకోవడము, అంటే హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవడము, రోజు 30-45 minutes రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్, స్విమ్మింగ్, జాగింగ్, సైక్లింగ్, మనకి ఏది కుదిరితే అది కంపల్సరీ 30-45 minutes చేయడం వల్ల రక్తపీడనం పెరగకుండా చూసుకోవచ్చు. అడిక్షన్స్, స్మోకింగ్, ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఉంటే దాన్ని అవాయిడ్ చేయడం అనేది. ఇంకొకటి బరువు పెరగడం, మనము ఆఫ్టర్ 40 ఇయర్స్ బరువుని కంట్రోల్లో పెట్టుకోవాల్సి వస్తుంటుంది. సో ఇది పెరగడం వల్ల కూడా బీపీ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఇప్పుడు సమాజంలో ఉన్నది స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్ ఉండడము, నిద్రలేమి అనేది ముఖ్య కారణాలుగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఇవి కూడా పెరుగుతున్నాయి అన్నట్లు. సో సరిపడా నిద్ర, స్ట్రెస్ తగ్గించుకోవడం, మెడిటేషన్ చేయడము, వ్యాయామం చేయడం వల్ల మనము వీటిని రాకుండా జాగ్రత్త పడవచ్చు, బీపీ అనేది రాకుండా జాగ్రత్త పడవచ్చు.
7: మోహన్ రెడ్డి గారు, శ్రోతలు గమనిస్తున్నారా, ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే మీరు ముందుగానే ఈ హైపర్ టెన్షన్ బారిన పడకూడదు అంటే ఎక్సర్సైజ్ చేయండి, ఎడిక్షన్స్ అంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ లాంటివి కానీ దాన్ని వదిలేయండి, అట్లాగే స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా ఉండటానికి చక్కటి యోగా, మంచి స్లీప్ ఇట్లాంటి ఉంటే బాగుంటుందని డాక్టర్ గారు చెప్తున్నారు. అయితే డాక్టర్ గారు, ఒకవేళ ఇవన్నీ మనం జాగ్రత్తలు పాటించలేదు, మనకు ఈ విషయాలు తెలియవు అనుకుందాం, ఒకవేళ ఇది వచ్చింది, బీపీ వచ్చింది అంటే ఇప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే?
8: ఓకే, మనము ఇవన్నీ చేసినా కానీ చాలామందికి 40 ఇయర్స్ దాటిన వాళ్లకు, లేదా డయాబెటీస్ అంటే షుగర్, మధుమేహం ఉన్న వాళ్లకు, ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ, ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్స్కి, మదర్, ఫాదరు, వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు, వాళ్లకు ఉండడం కానీ, అధిక బరువు ఉన్న వాళ్ళకి, ఎక్కువగా ఆల్కహాల్, స్మోకింగ్ కన్జంప్షన్ ఉన్న వాళ్ళకి, అండ్ ఎక్కువగా పని చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు, ఎక్సర్సైజ్ లేని వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు మొదట స్టేజెస్ ఆఫ్ హైపర్ టెన్షన్ అంటే స్టేజ్ 1 ప్రీ హైపర్ టెన్షన్, స్టేజ్ 1 స్టేజ్ 2 అని ఉంటుంది. ప్రీ హైపర్ టెన్షన్ అంటే 130-140 మధ్యలో ఉండేదాన్ని ప్రీ హైపర్ టెన్షన్ అంటారు, అంటే వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువ. సో అలాంటి వాళ్ళు మనము మొదటగా మాట్లాడుకున్న ప్రివెంటరీ మెజర్స్, ఉప్పు తగ్గించడము, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడము, రెగ్యులర్గా వ్యాయామం చేయడము, అడిక్వేట్ స్లీప్ ఉన్న వాళ్ళకు, అది 130-140 ఉన్న వాళ్ళకి అది మేము సజెస్ట్ చేస్తుంటాము. 140 క్రాస్ అయిపోయింది, మనం ఏం చేసినా 140 క్రాస్ అయిపోయింది అంటే కంపల్సరీ టాబ్లెట్ అనేది వాడాలి. చాలామందికి ఉన్న అపనమ్మకం, అపోహ అనేది ఏంటంటే టాబ్లెట్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే కంటిన్యూ చేయాలా అనేది. బీపీ అనేది ఒక్కసారి మనకు వచ్చింది అంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒకటి, కొన్ని కారణాల వల్ల, ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ వల్ల రావచ్చు, థైరాయిడ్ వల్ల రావచ్చు, కొన్నిసార్లు అధికమైన స్ట్రెస్ వల్ల బీపీ పెరగడం వల్ల, అవి కంట్రోల్ చేసుకుంటే ఒక్కోసారి వాళ్ళకు కంట్రోల్లో ఉంటుంది. ఈ ప్రివెంటరీ మెజర్స్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో అవి చేయడం వల్ల కంట్రోల్ ఉంటుంది. బట్ ఇంకొక క్వశ్చన్ ఏముంటుంది అంటే, బీపీ టాబ్లెట్ వాడుతున్నాము ఇప్పుడు కంట్రోల్లో ఉంది ఆపొచ్చా అంటారు, అది టాబ్లెట్ వాడడం వల్ల కంట్రోల్లో ఉంటుంది అన్నట్లు. సో మనం టాబ్లెట్ ఆపేశాక 1-2 రోజుల్లో మళ్ళీ పెరుగుతుంటుంది. చాలామంది చేసే మిస్టేక్ ఇదే, అంటే బాగుంది కదా అని చెప్పి ఆపడం జరుగుతుంటుంది. సో వాళ్ళకు బీపీ పెరగడము, మళ్ళీ దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్, మనం మాట్లాడుకున్న పరిణామాలు అనేవి వాళ్ళకు వస్తూ ఉంటాయి. స్టేజ్ 2 హైపర్ టెన్షన్, మనం ఏదైతే బ్రెయిన్ మీద, హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుందో అది 160 క్రాస్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకు 2 టాబ్లెట్స్ మొదటగా స్టార్ట్ చేస్తాము. మనం అంటే టాబ్లెట్లు ఎక్కువగా తీసుకొని వాళ్ళకు కాంబినేషన్స్ కూడా దొరుకుతాయి మనకు, ఒకటి రెండు మూడు టాబ్లెట్ల కాంబినేషన్ కూడా దొరుకుతుంది. సో వాళ్ళకి తగ్గట్లు కొందరికి ఉదయం ఎక్కువ ఉంటుంది, ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉంటుంది బీపీ, దాన్ని బట్టి టైమింగ్స్ అనేవి కూడా మనం అడ్జస్ట్ చేస్తాం అన్నట్టు. టూ టాబ్లెట్స్ ఫస్ట్ రెండు వారాలకు ఒకసారి చెకప్ చేస్తాము. టాబ్లెట్ పెట్టడం వల్ల మనం అనుకున్న టార్గెట్కి వాళ్ళు వచ్చారా లేదా, 130 కన్నా బీపీ తగ్గిందా లేదా అనేది చెక్ చేసుకుంటాము. కంట్రోల్ ఉందనుకో మెయింటైన్ చేస్తాం. ఒకవేళ బీపీ 110 కన్నా లో అవుతుంది అనుకోండి, మేమే వాళ్ళకు డోసేజ్ అనేది తగ్గించడం కానీ టాబ్లెట్ తగ్గించడం కానీ మేమే సజెస్ట్ చేస్తుంటాం అన్నట్లు. అంటే మొదటగా ఏంటంటే ఫ్రీక్వెంట్గా 2 వీక్స్కి రావడం కానీ 1 మంత్కి రావడం కానీ అనేది రెగ్యులర్గా అనేది మనము ఫాలోఅప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇలా స్టేజ్ 1 స్టేజ్ 2ని ఇలా ట్రీట్ చేస్తాం. ఒక్కోసారి 200 అబోవ్ రావడము, బాగా విపరీతమైన హెడ్ఏక్ రావడము ఉన్న వాళ్లకు హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడుతుంది. వాళ్లకు గ్రాడ్యువల్గా బీపీని తగ్గించి మళ్ళీ టాబ్లెట్గా కన్వర్ట్ చేసి పంపించడం జరుగుతుంది.
5: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
6: 24 గంటలు అత్యవసర సేవలు.
5: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
6: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
5: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
6: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
5: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
6: సంప్రదించండి
5: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: సెల్ 8019999990.
7: అంటే ఇప్పుడు మీరు అన్నట్టు హై బీపీ వల్ల ఈ చక్కెర రావడం లాంటిది ఇట్లా జరుగుతూ ఉంటుంది, వీళ్ళకి మాత్రం మనం ముందే అడ్మిట్ చేసుకుని
8: 200 బీపీ రావడము, సివియర్ హెడ్ఏక్ రావడము, బ్లర్డ్ విజన్ అంటే కళ్ళు చీకట్లు అవ్వడం కానీ ఇలాంటి ప్రమాదకరమైన సూచనలు కనిపించిన వాళ్ళకి అడ్మిషన్ చేసుకొని బీపీని కంట్రోల్ చేసి టాబ్లెట్గా పెడుతుంటాం అన్నట్లు. అంతే, ఇవన్నీ ఇది కామన్ కాబట్టి నేను చెప్పినవన్నీ పాటించాలి. మీ పక్కనున్న వాళ్ళకు, నైబర్స్కి కానీ, గ్రాండ్ పేరెంట్స్కి కానీ, ఎవరైతే ఆ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితులలో అంటే తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు చూడండి, వాళ్ళకి ఈ మెసేజ్ని పాస్ చేయడం అనేది చేసుకోవాలి. రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకొని ఆరోగ్యంగా ఉండాలి.
7: బాగుంది డాక్టర్ గారు. అయితే చివరిగా మీరు మా శ్రోతలకు ఇచ్చే సలహా ఏంటి?
8: ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నానంటే బీపీ అనేది చాలా కామన్, మనం తెలుసుకుంటేనే తెలుస్తుంది ఇనీషియల్ స్టేజెస్లో. సో తెలుసుకున్నాక దాన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. కంట్రోల్ చేసుకుంటే మనం ప్రమాదకరమైన పరిణామాలను నివారించవచ్చు. సో ముఖ్యమైనగా ఏంటి అంటే తొందరగా గుర్తుపట్టడము, దానికి రాకుండా కంట్రోల్గా ఉండే ప్రివెంటరీ మెజర్స్ అంటే హెల్దీ ఫుడ్, రెగ్యులర్ వాకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గియడము, స్మోకింగ్ తగ్గియడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము అనేవి చేస్తూ ఉండాలి. వీటి చేయడం వల్ల పెద్దగా బీపీ హై రావడము, దానివల్ల వచ్చే పరిణామాలను నివారించవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనకు హెల్త్ యాక్సెస్ ఉండని వాళ్ళు లైక్ గ్రాండ్ పేరెంట్స్ కానీ, కొందరు నైబర్స్ కానీ, రైతులకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, సో ఈ మెసేజ్ని పాస్ చేసి రెగ్యులర్గా బీపీని చెక్ చేసుకోమని శ్రోతలను కోరడం జరుగుతుంది.
7: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు ముఖ్యంగా ఈ బీపీ అంటే ఏమిటి, బీపీ లక్షణాలు ఎట్లా ఉంటాయి, అట్లాగే దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి, బీపీ వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మొదలైన విషయాలు మా శ్రోతలకు చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
8: థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.
5: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
6: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
3: శ్రోతలు ఇంతవరకు సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె గోపికృష్ణ గారు అందించిన సలహాలు, సూచనలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45. సినీ రంజని తెలుగు సినీ గీతల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విందాం రావోయి చింతమమ్మ చిత్రం కోసం కేఎస్ చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట నువ్వు, వేటూరి రచన మణిశర్మ సంగీతం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలు వింటున్నారు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు. వెంటనే శ్రోతలకు గమనికలు. జూలై నెల 2వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్టు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. అదేవిధంగా జూలై నెల 2వ తేదీ గురువారం ఉదయం 8:30 డాక్టర్ విశాల్ ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఆత్మహత్య ఆలోచనలు రావటం, మత్తు పదార్థాలకు బానిస కావటం, ఇంకా అన్ని రకాల మానసిక సమస్యలు, నరాల వ్యాధుల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఏ విశాల్ గారు తెలియజేస్తారు. అదేవిధంగా జూలై నెల 1వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ఎస్వీ స్మైల్ 32 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో అన్ని రకాల దంతాలు, చిగుళ్ల సమస్యల నివారణ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. అదేవిధంగా జూలై నెల 1వ తేదీ బుధవారం ఉదయం 8:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కిడ్నీ మరియు అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు. శ్రోతలు విన్నారు సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కేఎస్ చిత్ర హరిహరన్ సిరివెన్నెల గీతాన్ని. ఆవిడ మావిడ చిత్రం కోసం శ్రీ సంగీత సారథ్యంలో ఆలపించిన పాటను

0: కార్యక్రమంలో ముందుగా విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: శ్రోతలు మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే వెంటనే వాట్సాప్ నంబర్కి 8462245066 నంబర్కి ఊరు పేరు సినిమా పాట టైప్ చేసి పంపించండి. మరి కార్యక్రమంలో ముందుగా ప్రేమించుకుందాం రా చిత్రం నుండి పాటను వినిపించమంటూ మెసేజ్ పంపించారు. చోటుపల్లి నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ మరియు వారి కుటుంబ సభ్యులు.

0: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
1: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
2: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
1: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
4: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: సెల్ 9440004837.
5: మాతృత్వం ఒక మధురమైన వరం.
6: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
5: సంప్రదించండి
6: డాక్టర్ బండారి సుజాత,
5: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
6: ఖలీల్ వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253344.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీనొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
7: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
3: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
7: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
7: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్,
8: ఎత్తు, వంకరపల్లు, నోటి దుర్వాసన మొదలైన సమస్యలకు
3: డాక్టర్ సీను నాయక్, డెంటల్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. హెల్ప్ లైన్ 7799905.
9: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
11: ప్రకటనలు విన్నారు, శ్రోతలు వింటున్నారు హృదయరగలు కార్యక్రమంలో. ఇప్పుడు విన్నాం మొగుడు చిత్రం కోసం కార్తీక్ ఆలపించిన పాటను. ఈ పాటను మాకోసం వినిపించమంటూ మెసేజ్ పంపించారు నిజామాబాద్ ఇంద్రానగర్ నుండి మధురి బాలకృష్ణ, అనిత, శ్రావణి, చరణ్. అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు అశోక్ నగర్ నుండి నర్సింహులు, రోజా, గంగా ప్రసాద్. అదేవిధంగా ఇదే పాటను కోరుతున్న శ్రోతలు వినాయక్ నగర్ నుండి సింగారం ప్రసాద్, రేణుక, శరణ్, వరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై మొగుడు చిత్రం నుండి ఈ పాటను విందాము.

0: శ్రోతలు హృదయ రాగాలు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమం తీసుకుందాం చిన్న విరామం.
1: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లో ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్తో. నో లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
2: ఆర్బీఐ అంటోంది.
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: విరామానంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రేమించు చిత్రం నుండి పాటను. ఈ పాటను నా కోసం వినిపించమంటూ మెసేజ్ పంపించారు నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంగవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతికా మరియు వారి కుటుంబ సభ్యులు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రకటన వింటారు శ్రోతలు, వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం, శ్రోతలు కోరిన పాటలు. కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం తాజ్మహల్ చిత్రం కోసం కునాల్ గాంజావాల ఆలపించిన పాటను. ఈ పాటను మాకు సంబంధించమంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి శివ, పింకీ, ప్రణీత, కీర్తన, జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు.
2: తనంటే నాకు చాలా ఇష్టం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో. శ్రోతలు ఉత్తరాల వారు క్షమించాలి, శ్రోతలు కోరిన పాటలు కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం. ఒట్టేసీ చెప్తున్న చిత్రం నుండి పాటలు, ఈ పాటను మా కోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, జక్రాంపల్లి నుండి అఖిల్ అరుణ, రాజేందర్ అపర్ణ అలీక్య, రాజేష్ మరియు వారి కుటుంబ సభ్యులు

0: பிரபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్
3: స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, తగ్గినా తుమ్మినా మూత్రం లీకేజీ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు కోత మత్తుమందు అవసరం లేకుండా
4: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స.
3: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
4: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా కలీలవాడి, నిజామాబాద్. ఫోన్ 0846225334.
5: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సంతోషం చిత్రం కోసం రాజేష్ ఉషా ఆలపించిన పాటను. ఈ పాటను మా కోసం వినిపించమంటూ మెసేజ్ పంపించారు శ్రీ సత్యసాయి జిల్లా నుండి రాజు, సుమిత్ర, స్వర్ణ, రేఖ, మమత, స్రవంతి, వందన, రాజేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరూ కోరుతున్నారు సంతోషం చిత్రం నుండి పాటను.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ప్రకటన విన్నారు కార్యక్రమంలో. ఇప్పుడు విందాం మజ్ను చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాటను. ఈ పాటను మా కోసం వినిపించమంటూ మెసేజ్ పంపించిన శ్రోతలు డొంకేశ్వర మండల్ గాదపల్లి గ్రామం నుండి శ్రీపాల్, లక్ష్మీ, శ్రీదేవి, ధనుష్, నరేష్ మరియు వారి కుటుంబ సభ్యులు.

వస్తారా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ప్రకటనలను విన్నారు, శ్రోతలు విన్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బాహుబలి చిత్రం కోసం కార్తిక్ దామిని ఆలపించిన పాటను. ఈ పాటను మాకోసం వినిపించమంటూ మెసేజ్ పంపించారు. నిజామాబాద్ ఫులాంగ్ నుండి ఎంఏ వాహిద్ రుమాని, డాక్టర్ మొహమ్మద్ జమీర్, మొహమ్మద్ ఫసీ, మొహమ్మద్ జునైద్, మొహమ్మద్ జబీర్, మొహమ్మద్ ముక్రమ్, మొహమ్మద్ మోమన్, ఫుర్ఖాన్, జాకీర్, ఫాజిల్ మరియు వారి కుటుంబ సభ్యులు. మీరందరి కోరికపై బాహుబలి చిత్రం నుండి ఈ పాటను విందాము.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రకటన విన్నారు, శ్రోతలు విన్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రాజ్ కుమార్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన పాటను. ఈ పాటను మా కోసం వినిపించమంటూ మెసేజ్ పంపించారు నందిపేట నుండి రాజేశ్వర్, శ్రావ్య, రాజు, వర్షిణి మరియు వారి కుటుంబ సభ్యులు.

0: ఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ప్రకటన విన్నారు. కార్యక్రమం చివరిగా విన్నాం అశోక్ చిత్రం నుండి పాటను. ఈ పాటను మాకోసం వినిపించమంటూ మెసేజ్ పంపించారు. నిజామాబాద్ గంగస్థాన్ నుండి సుజాత, పింకీ, క్రిష మరి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై అశోక్ చిత్రం కోసం దేవన్, తన్విష ఆలపించిన ఈ పాటను విందాం.

శ్రోతలు, ఇంతవరకు హృదయరాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి హృదయరాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణంలో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెషల్స్ లో మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాం తో సమావేశమయ్యారు. భారత మారిషస్ ల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారంపై ఇద్దరు నేతలు చర్చించారు. వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళనం ఉద్దేశించి చౌహాన్ ప్రసంగించారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మండలి 16వ సమావేశంలో సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. శిశువు మనుగడ ఎదుగుదల పోషణ ప్రారంభ మెదడు అభివృద్దికి జీవితంలోని మొదటి 3 సంవత్సరాల కీలక ప్రాముఖ్యతను గుర్తించి ఈ కార్యక్రమం పెహ్లే 3 సాల్ సంపూర్ణ దేఖ్భాల్ అనే దార్శనికతను ముందుకు తీసుకువెళుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మందులు శస్త్రచికిత్సకు అవసరమైన వస్తువులు వైద్య పరికరాల కొనుగోలు జరిగిన భారీ అవకతవకల ఆరోపణలకు సంబంధించిన కేసులో ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ అప్పటి డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ వత్సల అగర్వాల్ ను సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీలోని డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ నీరజ్ చోప్రాను అరెస్ట్ చేసింది. తారుమారు చేసిన కొనుగోలు ప్రక్రియల ద్వారా పోర్టబుల్ ఎక్స్రే యంత్రాలు మందులు ఇతర వైద్య వస్తువులను అధిక ధరల కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయని ఎస్సీబీ తెలియజేసింది. కరాచీలో ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మందేశం తోసిపుచ్చింది. అవి నిరాధారమైనవని పేర్కొంది. ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ ఏంజలస్ లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఇవాళ్ళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం 1990 నుంచి 1995 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్స్ విందాం. ఈ సినిమాల్లోంచి మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ముందుగా విందాం కిల్లర్ సినిమా నుంచి, 1992లో రిలీజ్ అయినటువంటి సినిమా నుంచి పాటను అడుగుతున్నారు. ఆర్మూర్ నుంచి జిందన్ నరహరి, లక్ష్మీ జగిత్యాల నుంచి నరేందర్ శ్యావల, నందిపేట నుంచి వెంకటేష్, మనో చిత్రపాడారి పాటని వేటూరి రచన, ఇళయరాజా సంగీతం అందించారు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: రౌడీ అల్లుడు సినిమా నుంచి పాట నడుతున్నారు బోధన్ పోచంపల్లి నుంచి మాధవరెడ్డి, చరస నుంచి బావండ రాజు మమత, ఇంకా నెహ్రూ పార్క్ నుంచి అజీజ్ భాయ్ షేక్ చాంద్. వీళ్ల కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడారు, భువన చంద్ర రచన, బప్పి లహరి సంగీతం అందించారు.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను, అలాగే దివాకర్ విమల, రంగారెడ్డి, శంకరంపల్లి నుంచి మోటకృష్ణ సంతోష, షాపల్లి నుంచి చింతా శ్రీనివాస్, గీతానగర్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, వీళ్ళందరి కోసం జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట, వేటూరి రచన, ఇళయరాజా సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్

0: ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిన్నారాయుడు సినిమా నుంచి పాల్పడుతున్నారు ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజీవ్ ఉమారాణి, ఇంకా వరంగల్ నుంచి శ్రీశైలం, కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి వీళ్ళందరికోసం ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడారు, ఇళయరాజా సంగీతం అందించారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపోత మధురం ఆలోచనామృతాల నిధి.

నిర్వహించారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం 1990 నుంచి 1995 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్స్ వింటున్నాం. మీకు నచ్చిన పాట వినాలనుకుంటే 0402324085 నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. బాంబే సినిమా నుంచి పాట నడుతున్నారు నిజామాబాద్ ఆటోనగర్ నుంచి షేక్ అబ్దుల్ పర్వీన్, ఇంకా పులాంగ్ నుంచి వహీద్ రుమానీ జమీర్, ఇంకా వలగొండ నుంచి ఈదులూరి లక్ష్మయ్య జంగమ్మ. వీళ్ళందరి కోసం హరిహరం చిత్ర పాడిన పాట, వేటూరి రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ధర్మక్షేత్రం సినిమా నుంచి పాట నడుతున్నారు.

బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ, వరంగల్ కరీమాబాద్ నుంచి గోనె రవి అరుణ, ఇబ్రహీంపట్నం నుంచి గోపి కిషన్, ఉమావతి, వీళ్ళందరి కోసం ఈ పాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడారు. సిరివెన్నెల రచన ఇళయరాజా సంగీతం అందించారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి పాట నడుతున్నారు కొత్తగూడెం ఇల్లంది నుంచి రాజేష్ ఖన్నా, అనితారాజ్, ఇంకా రంగారెడ్డి బండిరావిల గ్రామం నుంచి లక్ష్మీ వరలక్ష్మి, హస్నాపురం నుంచి కన్నగారి సత్యనారాయణ, ఇంద్రావేణి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, శ్రీకర్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడారి పాటని వేటూరి రచన బప్పిలహరి సంగీతం అందించారు.

అశ్వమేధం సినిమా నుంచి పాటనడుతున్నారు హైదరాబాద్ పాపిరెడ్డి కాలనీకి సిహెచ్ హనుమంతరావు, ఇంకా పాసిగుట్ట నుంచి నోముల భాగ్యమ వెంకటేష్, ఇంకా మహబూబాబాద్ నుంచి సూరయ్య కృష్ణవేణి, జక్రంపల్లి నుంచి అరుణ రాజేందర్, వీళ్ళందరి కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆశా భోన్స్లే పాడారు. ఇళయరాజా సంగీతం అందించారు.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా వింటున్నారు రోజా సినిమా నుంచి. ఈ పాటను అడిగిన శ్రోతలు ఇద్దమైలారి నుంచి బాలకృష్ణ శారద శ్రీనిధి, ఇంకా మంచిర్యాల నుంచి చంద్రమొగిలి పద్మారాణి, కొత్తగట్టు ఆత్మకూరు నుంచి పరమేశ్వర్ సంజయ్, మేడ్చల్ నుంచి అంకుశాపురం నుంచి దోనాల సుదర్శన్ అభిష్, వీళ్ళందరి కోసం ఈ పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడారు. రాజశ్రీ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

0: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2026 రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేస్తారు. రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు సిబ్బందికి శౌర్య పురస్కారాలను ప్రదానం చేస్తారు. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, ఇతర భద్రతా సంస్థల సిబ్బంది ప్రదర్శించిన అసాధారణ ధైర్య సాహసాల గుర్తింపుగా ఈ పురస్కారాలు అందజేస్తారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈరోజు సిద్దిపేట జిల్లా కూరెళ్ల గ్రామంలో రైతులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ నాగలి దున్ని విత్తనాలు చల్లారు. తెలంగాణ రైతాంగ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకుని ఖరీఫ్ వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించారు. శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయాలని, నాణ్యమైన విత్తనాలు వినియోగించాలని రైతులకు పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ 2 రోజులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. హైదరాబాద్లో పలు కార్యక్రమాల అనంతరం నితిన్ నవీన్ మధ్యాహ్నం వరంగల్కు బయలుదేరి వెడతారు. భద్రకాళ అమ్మవారాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో ఉమ్మడి వరంగల్ జిల్లా బూత్ అధ్యక్షులతో సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రేపు హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సందర్శిస్తారు. మధ్యాహ్నం స్వామి వివేకానంద ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. సిఎస్ఐఆర్ ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్న డాక్టర్ జితేంద్ర సింగ్ పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజనల్ పోస్టల్ సేవలకు సంబంధించిన ప్రజల ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం రేపు మధ్యాహ్నం డివిజనల్ స్థాయి డాక్ అదాలత్ నిర్వహిస్తారు. హైదరాబాద్ అబిడ్స్లోని జీపీఓ భవనం మొదటంతస్తులోని పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయంలో డాక్ అదాలత్ కార్యక్రమం జరుగుతుందని పోస్టల్ అధికారులు తెలియజేశారు. ఈరోజు జాతీయ గణాంకాల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఖచ్చితమైన గణాంకాలు దేశ ప్రగతికి పునాది వేస్తాయి. సరైన డేటా ఆధారంగా తీసుకుని నిర్ణయాలు సమగ్ర అభివృద్దికి బాటలు వేస్తాయి. ఆధునిక భారత గణాంక పితామహుడైన ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలర్ నోబిస్ జయంతిని పురస్కరించుకుని నేషనల్ స్టాటిస్టిక్స్ డే జరుపుకుంటారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈవేళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.
1: మరికొన్ని క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైట్ బట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్దతి సంగతి.
4: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఆసక్తిగా గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి ఎదురు చూస్తున్న శ్రోతలందరికీ నమస్కారం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. మరి ఈరోజు మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామో తెలుసా? దేవతామూర్తుల రూపాలను రవివర్మ కుంచెతో మనందరికీ అందించారు. కాని ఆ రూపాలకి తన ఆలోచనలతో ప్రాణం పోసి దర్శకత్వంతో తీర్చిదిద్ది మన తెలుగు సినిమాలలో పౌరాణికాలకు ప్రత్యేక స్థానం కల్పించింది అద్వితీయ దర్శకుడైన పౌరాణిక బ్రహ్మగా పిలువబడే కమలాకర కామేశ్వరరావు గారు. వారి వర్ధంతిని పురస్కరించుకొని కొన్ని జ్ఞాపకాలతో మీ ముందుకు వచ్చింది ఈరోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం.

సరే సరే, అందరం కృష్ణా జిల్లాకు వెళ్దాం పదండి. అదేంటి అంటారా, మరి కథ అక్కడే కదా పుట్టింది. కామేశ్వరరావు గారు పుట్టి పెరిగింది మచిలీపట్నంలో. అప్పట్లోనే బీఏ డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ అయ్యాక కొన్ని సంవత్సరాలు ఉద్యోగాన్వేషణ సమయంలోనే ప్రతిరోజు గ్రంథాలయాలకు వెళ్లి విరివిగా పుస్తకాలు చదివేవారు. సినిమాలు కూడా చూసేవారు, కానీ మనలా మాత్రం కాదండోయ్. అంటే సినిమాలు చూడడంలో, గ్రంథాలయాలకు వెళ్లడంలో కూడా ఏదైనా ప్రత్యేకత ఉంది అంటారా? విశ్లేషణతో కూడిన ఆలోచనలతో సినిమాలు చూసేవారు. ఇది ఎందుకు? ఈ సీన్లో ఆ పరదాకున్న ప్రాముఖ్యత ఏంటి? లేకపోతే క్లైమాక్స్లో ఈ డైలాగ్ అనాలి కదా, వగైరలన్నమాట. సరే సరే, మనకంత విశ్లేషణ రాదు కదా, అలా చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే, సినిమా అనేది వినోదానికి కదా అని మనందరం అనుకుంటాం. కానీ వారి సినిమా ప్రయాణం గురించి చెప్పండి, అది చెప్పకుండా ఇదేంటి ఈ విశ్లేషణ, ఇవన్నీ మాకు చెప్పేస్తున్నారు, మేము ఎదురు చూస్తున్నామంటారా? బండి ఇప్పుడే కదా పట్టలేకింది.

పాటలు చెప్పినట్టు పడిచితనం రైలు బండి ఎప్పుడెక్కింది, సినిమా ప్రయాణం ఎలా మొదలైంది, ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాము కమలాకర కామేశ్వరరావు గారి గురించి. వారి వర్ధంతిని పురస్కరించుకుని ఈ గుర్తుకొస్తున్నాయిలో. సరే, మరి వీరు సినిమాలన్నీ విరివిగా చూసేవారని చెప్పుకున్నాం కదా. అన్ని సినిమాలు చూస్తున్నప్పుడే పాత్రికేయుడిగా అంటే జర్నలిస్ట్గా కృష్ణ పత్రికలో ఉద్యోగం వచ్చింది. అందులో కామేశ్వరరావు గారు విరివిగా సినీ వ్యాసాలు, ముఖ్యంగా చిత్ర సమీక్షలు తనదైన శైలిలో రాసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకసారి వారు రాసిన సమీక్ష హెచ్ఎం రెడ్డి గారికి పంపించారు. దాని తర్వాత ఏం జరిగింది చెప్తాను కదా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కృష్ణా జిల్లాలో కబుర్లన్నీ చెప్పేస్తున్నారు కానీ అసలు సంగతికి రావట్లేదేంటి అని అప్పుడే శ్రోతలందరూ మెసేజెస్ చేస్తున్నారు. మరి నేను మాట్లాడేది 90 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు. 1936 లో ద్రౌపది వస్త్రాపహరణం, ద్రౌపది మాన సంరక్షణ అని రెండు సినిమాలు విడుదలయ్యాయి. సరే, ఈ ద్రౌపది మాన సంరక్షణ చిత్ర సమీక్ష చదివి మద్రాసులో అందరూ ఆశ్చర్యపోయారట. ఎందుకంటే ద్రౌపది వస్త్రాపహరణం చిత్రం హిట్ అయింది, మాన సంరక్షణ సినిమా ఫ్లాప్ అయింది. కానీ ఈ సినిమాలో కథ ఎంత బాగుంది, అది సినిమాకి ఎంతగా దోహదపడుతోంది, ఆ కథకి కథనం అన్నది రాసి కమలాకర కామేశ్వరరావు గారు హెచ్ఎం రెడ్డి గారికి పంపించారు. మరి ఈ కుర్రాడు భలే రాశాడే, అసలు నేను ఇలా ఆలోచించనే లేదు అని చెప్పి అబ్బురు పడిపోయారట రెడ్డి గారు. మద్రాసుకి రమ్మని కబురు కూడా పంపించారు. పనిలో పని ఎక్కడున్నావు అని అడిగితే ఇలా మచిలీపట్నంలో ఉన్నాను అని చెప్పి జవాబు రాస్తే, సరే నేను విజయవాడకు వెళ్తున్నాను, ఒకసారి అక్కడికి వచ్చి కలిసి దాని తర్వాత మద్రాసుకు వచ్చేసేయంటే మద్రాసు రైలు ఎక్కేశారు మన కమలాకర కామేశ్వరరావు గారు.

కమలాకర కామేశ్వరరావు గారు మద్రాసు బండి ఎక్కేసి వెళ్లి హెచ్ఎం రెడ్డి గారిని కలిశారు. మరి వీరితో మాట్లాడాక హెచ్ఎం రెడ్డి గారికి అనిపించిందట, ఈ అబ్బాయిలో ఏదో ఉంది, కాస్త అవకాశమిస్తే అల్లుకుపోతాడని అర్థం చేసుకుని నీకు మంచి భవిష్యత్తు ఉందని అభినందించారు. కొన్ని రోజుల తర్వాత గృహలక్ష్మి చిత్రంలో అప్రెంటిస్గా ఉద్యోగం కూడా ఇచ్చారు హెచ్ఎం రెడ్డి గారు. ఉద్యోగం అనే కంటే జీవితకాలపు గ్రంథాలయపు అనుభవం అంటారు కామేశ్వరరావు గారు. సినిమా రంగంలోని అన్ని విషయాల్ని, మేకప్ నుంచి దర్శకత్వం వరకు ప్రతిదీ దగ్గరగా చూసి నేర్చుకున్న అనుభవం అది. ఊరికే పోలేదా అనుభవం, ఎందుకంటే మున్ముందు అద్భుతమైన చిత్రాలు మనకు అందించారు కమలాకర కామేశ్వరరావు గారు.

ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో మనం గుర్తు చేసుకుంటున్నాం అలనాటి మేటి దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారిని వారి వర్ధంతిని పురస్కరించుకుని. మరి కామేశ్వరరావు గారు మద్రాసు వెళ్లాక హెచ్ఎం రెడ్డి గారి దగ్గర అప్రెంటిస్ గా అంటే అసిస్టెంట్ గా చేరారని చెప్పాను కదా. దాని తర్వాత దర్శకుడిగా చంద్రహారం సినిమా 1954లో విడుదలైంది ఈ సినిమా. వారికి తొలి అవకాశం దర్శకుడిగా అయితే వచ్చింది, కానీ ఏమాత్రం ఆశాజనకంగా రాలేదు కలెక్షన్స్. బాక్సాఫీస్ దగ్గర బోర్లా పడిపోయింది ఈ సినిమా. దాని తర్వాత పెంకిపిల్లం సినిమా, అది అంతంత మాత్రంగానే సాగింది. విశ్లేషించుకున్నారు తనంతాను కామేశ్వరరావు గారు. పొరపాటు నావల జరిగిందా, కథ వల్ల ఏంటి అని చెప్పి కేవీ రెడ్డి గారులను హెచ్ఎం రెడ్డి గారులను సలహా అడిగారు కూడా. కథనంలో వైవిధ్యం, తెరపై నటీనటుల హావభావాలను నిజ జీవితానికి దగ్గరగా చూపించాలని కూడా తెలుసుకున్నారు. ఇదొక పాఠం నేర్చుకున్నాను అని చెప్పి మనసులో అనుకున్నారట కమలాకర కామేశ్వరరావు గారు.

1957 పాండురంగ మహాత్మ్యం సినిమా వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు కమలాకర కామేశ్వరరావు గారు. భక్తుడిగా ఎన్టీ రామారావు గారి నటన, కొడుకుగా వారు పడే తపన ఎంత చక్కగా చూపించారంటే రామారావు గారు సమపాళ్లలో ఎలా చూపించాలన్నది కామేశ్వరరావు గారి దర్శకత్వంలో మాత్రమే వీలైందని ఎన్నోసార్లు చెప్పుకున్నారు రామారావు గారు. అండ్ ఇంకొక అబ్బురపరిచే విషయం కూడా రామారావు గారు మనతో షేర్ చేసుకున్నారు. అంటే ఇంటర్వ్యూలో పలుసార్లు చెప్పారు ఏంటి అంటే, కామేశ్వరరావు గారు దర్శకులు ఎప్పుడైనా నటులు వచ్చిన తర్వాత వస్తారు, కానీ నేను పొద్దున 4 గంటలకు లేచి 7 గంటలకల్లా తయారై మేకప్తో కూర్చుంటే ఆ లోపలే వచ్చి సెట్ మీద మా అందరి కోసం ఎదురు చూసేవారు. అది వారి నిబద్ధత, ఆ డిసిప్లిన్ చూసి నాకు తర్వాత రోజులలో అది ఎంత పాఠంలా అనిపించింది మీ అందరికీ చెప్పలేను అని చెప్పి అన్నగారు మనతో పంచుకున్న విశేషం అన్నమాట.

1960 కమలాకర కామేశ్వరరావు గారి సినీ జీవితంలో ఒక మైలురాయి అని చెప్పుకోవాలి. మహాకవి కాళిదాసు విడుదలైంది. అక్కినేని నాగేశ్వరరావు గారి నటనకు, కామేశ్వరరావు గారి వెండితెర కథనానికి 100కి 100 కాదు 200 మార్కులు వేశారు ప్రేక్షకులు. ఆ సంవత్సరం ప్రెసిడెంట్ రజతం పథకం గెలుచుకుని తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ స్థాయిలో పురస్కారం కైవసం చేసుకుంది ఈ సినిమా.

సాదరార్థ సంగీత సంభావన సంభ్రమాలోల నీ పత్రదాబద్ధ చూడీ సనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావళి నర్ధ సుశ్రిగ్ధ లీలాలత శ్రేణి శృంగారితే

సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వముద్రాత్మికే సర్వచక్యాత్మికే సర్వచక్రాత్మికే సర్వవర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్న కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం అలనాటి మేటి దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారిని. ఇక 1962 గుండమ్మ కథ. ఇద్దరు హేమాహేమిలైన హీరోలు. సూర్యకాంతం గారి వెండి తెర పేరుతో బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఇప్పటి భాషలో చెప్పినా తక్కువే. ఎంత బాగా తీశారండి. తీశారు వారు, అక్కడ అయిపోయింది పని అని చెప్పి అనుకుంటే ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా మనం ఇంకా పాటలు వింటున్నామంటే అది దర్శకత్వపు ప్రతిభే కాకపోతే ఇంకేంటి చెప్పండి.

పదవ జాతీయ సినీ పురస్కారాలలో కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో వచ్చిన మహామంత్రి తిమ్మరుసు ఉత్తమ తెలుగు చిత్రంగా రజత బహుమతి కైవసం చేసుకుంది. చివరి సీన్ గుర్తుందా మీ అందరికీ? కృష్ణదేవరాయలు మహామంత్రి తిమ్మరుసు గారి పాదాలపైన పడి క్షమాపణ అడిగితే మహారాజా అని తిమ్మరుసు సంబోధన విని కంటతడి పెడతాడు రాజుగారు. రాయా అని ప్రేమగా మీ సంబోధన వినలేదు, ఇదేంటండి ఇంకా ఎప్పుడూ నేను ఆ సంబోధన వినలేనా అని బాధపడే సన్నివేశం. ఎన్టీ రామారావు గారు గుమ్మడి గారు పోటీపడి నటించలేదు, జీవించిన సన్నివేశం అది.

శ్రీకృష్ణ విజయం చిత్రంలో వైవిధ్యానికే తలమానికమైన వైవిధ్యం చూపించేశారు కమలాకర కామేశ్వరరావు గారు. శ్రీకృష్ణుడికి అష్టభార్యలు అంటే 8 మంది కదా, ఇది మనందరికీ తెలిసిన విషయం. మరి 9వ భార్యను తెరపై చూపించేశారు. సాహసం చేయలేదు మేము, ఒక కథలో ఉంది అని స్వయంగా నవ్వుతూ చెప్పారు కామేశ్వరరావు గారు. అలా భూదేవిని శ్రీకృష్ణుడి 9వ భార్యగా చూపించి మెప్పించారు కూడా. నటి జయలలితను ఈ పాత్రకు ఎంపిక చేశారు. సాహసం సేయరా డింభగా అన్న మాటను అక్షరాలా పాటించిన ఈ పౌరాణిక బ్రహ్మ వెండితెర వేలుపులకు జీవం పోసి మనకందించారు.

బాలభారతంలో ఆకాశానికి నిచ్చెన వేసి ఆశ్చర్యపరిస్తే నర్తనశాల మన మహాభారతంలోని ముఖ్యమైన ఘట్టం అజ్ఞాతవాసం ఎంత నైపుణ్యంతో చూపించారో కీచకుడిని అసలు ఎవరైనా ఊహించగలరా? అంటే ఎస్వి రంగారావు గారు తన నటనతో ఎంతగా మనందరినీ ఆకట్టుకున్నారో. ఆ ఎస్వి రంగారావు గారే నిజమైన కీచకుడా అన్నట్టు ప్రాణం పోస్తే సైరంధ్రిగా సావిత్రి గారు, బృహన్నెలగా ఎన్టీ రామారావు గారు, ఒకరేమిటి చిత్ర బృందం అందరూ ప్రాణం పెట్టి మరీ నటించారు. ఈ చిత్రం కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా పురస్కారం అందుకోవడమే కాదు, సిఎన్ఎన్ ఐబిఎన్ వారు ప్రతి సంవత్సరం ఒక లిస్ట్ తయారు చేస్తారు. 100 ఉత్తమ చిత్రాలలో ఈ నర్తనశాల కూడా చోటు సంపాదించుకుంది. భళి భళిరా భళి భళి అని చెప్పి మనం ఇప్పుడు పాటలు పాడుకుంటున్నామే, అలా పాడలేమో కమలాకర కామేశ్వరరావు గారి ప్రతిభకు. వినోదానికి సినిమాలు చూసే చిన్న కుర్రవాడు, పాత్రికేయుడిగా ప్రస్థానం, అటు తర్వాత సినీ రంగంలో అసిస్టెంట్, అటు తర్వాతి రోజులలో దర్శకుడిగా ధీరరూపం. పౌరాణికాలంటే తెలుగు సినిమా వైపే చూసే ప్రపంచానికి పౌరాణిక బ్రహ్మ అయిన కమలాకర కామేశ్వరరావు గారి ప్రతిభ నభూతో నభవిష్యత్. ఈరోజు వారి వర్ధంతిని పురస్కరించుకుని వారు దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాల్లోనే పాటలు విన్నాం. నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటుంది మీ రేడియో సఖీ అనుపమ.

0: 12 గంటలు కావస్తుంది మరికొద్ది క్షణాల్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే కనకలత. प्रधानमंत्री नरेंद्र मोदी ने सेशल्स

తమిళనాడులో ఒక ఊరిలో జూన్ 12న ఒక పండగ జరిగింది. ఆ పండగ పేరే భారతదేశం అని చెప్పి అన్నాను కదా. మరి ఏంటి ఆ సంగతులు అంటే, ఇండియన్ ఆర్మీ రాష్ట్రీయ రైఫిల్స్ 34 రెజిమెంట్లో భారత సైన్యంలో ల్యాన్స్ నాయక్గా పనిచేస్తున్నారు మీనాక్షి సుందరం గారు. 2024 డిసెంబర్ 19 ఎముకలు కొరికే చలి, జమ్మూకాశ్మీర్లో డ్యూటీ చేస్తున్నారీన దొంగచాటుగా వచ్చారు 5 ఉగ్రవాదులు. అనుకోకుండా మెరుపు దాడి చేశారు వీరిపైన. దాని తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం ల్యాన్స్ నాయక్ మీనాక్షి సుందరం గారి గురించి. మరి వీరికి జమ్మూ కశ్మీర్లో పోస్టింగ్. వీరు రాష్ట్రీయ రైఫిల్స్ 34 రెజిమెంట్కి చెందిన సైనికుడన్నమాట. సో ఒకరోజు ఏం జరిగింది, 2024 డిసెంబర్ 19 దొంగచాటుగా 5 ఉగ్రవాదులు ఈయన మీద దాడి చేశారు. ఒక్కడు 5 ధైర్య సాహసాలతో దేశం కోసం నేను అన్న నినాదం గుండె నిండా నింపుకుని ఎదుర్కొన్నాడు. ఉగ్రవాదులు అత్యంత హేయంగా కాల్చారు. మొహంపైన భుజాలపైన బుల్లెట్ల వర్షం. క్షణం కూడా తొనకలేదు ల్యాన్స్ నాయక్ మీనాక్షి సుందరం. రక్తం కారిపోతోంది, చేయి పట్టు తప్పుతున్నా కూడా ఆ ఉగ్రవాదులను వదల్లేదు ఈ ధీర సైనికుడు.

0: శ్రోతులకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 12:40 ఏరువాక పౌర్ణమి. ఈ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం మన వివిధ భారతి శ్రోతల కోసం.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: మన జనరంజని.
1: చైతన్య స్ఫూర్తిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం ల్యాన్స్ నాయక్ మీనాక్షి సుందరం గారి గురించి. వీరిని జమ్మూ కశ్మీర్లో పహరా కాస్తున్నప్పుడు, మన దేశం కోసం పహరా కాస్తున్నప్పుడు 5 ఉగ్రవాదులు వీరిపైన దాడి చేశారు. మరి అందరినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. బుల్లెట్ల దాడి కూడా ఎదుర్కొని రక్తం కారిపోతున్నా సరే ఉగ్రవాదుల చేతుల్ని మాత్రం వదలలేదు. అందులో ఒకరిని సమర్థవంతంగా పట్టుకోగలిగాడు ల్యాన్స్ నాయక్ మీనాక్షి సుందరం. తనకు తగిలిన గాయం వల్ల స్పృహ కోల్పోతున్నట్టుగా ఉన్నా ఊపిరి గట్టిగా పీల్చుకుని సహచరులకు ఆ ఉగ్రవాదిని అప్పగించి ఉగ్రదాడి నుంచి దేశాన్ని తప్పించి రక్షించిన వీర సైనికుడు ల్యాన్స్ నాయక్ మీనాక్షి సుందరం. ఆగస్టు 15, 2025 కేంద్ర ప్రభుత్వం ఈ వీర సైనికుడికి కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. జూన్ 8 మన రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మరెందరో ప్రముఖుల సమక్షంలో ఈ కీర్తి చక్ర బిరుదుతో సత్కరించి ఇతని ధైర్యసాహసాలను, దేశభక్తిని గౌరవించారు.

ఇండియన్ ఆర్మీ భారతీయ సైన్యం 24/7 24 గంటలు వారంలో 7 రోజులు 365 రోజులు సంవత్సరానికి మన క్షేమం కోసం, మనం సురక్షితంగా ఉండడం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాపాడుతోంది. వందనం వీరులారా, వందనం. మీ సేవకు మేము సదా కృతజ్ఞులం, బానిసలం. మాకోసం ఇంత చేస్తున్న మీ అందరికీ వేల వేల నమస్సులు. అలాగే ల్యాన్స్ నాయక్ మీనాక్షి సుందరం గారికి అభినందనలు అంటుంది ఆకాశవాణి వివిధ భారతి.

స్టూడియో క్లాక్ లో సమయం 12:30 వస్తుంది. 12:40 ఏరువాక పున్నమి ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి వార్తలు తెలుగులో, జాతీయ వార్తలు మరికొన్ని క్షణాల్లో.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలు ప్రదానం చేస్తారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఆహార ఉత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాస్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16వ సదస్సులో సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పిల్లల మనుగడ, ఎదుగుదల, పోషకాహారం, మెదడు అభివృద్ధికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహ్లే 3 సాల్ సంపూర్ణ దేఖ్వాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోంబేస్డ్ న్యూబార్న్ కేర్, హోంబేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజ ఆధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెషల్స్ పర్యటనలో భాగంగా 3వ రోజైన ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెషల్స్ రాజధాని విక్టోరియాలోని నవశక్తి వినాయకర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన ప్రవాస భారతీయులతో కూడా సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం పీస్ పార్క్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి నివాళులర్పిస్తారు. అంతకుముందు సెషల్స్ స్వాతంత్ర్యం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన మోదీ ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా నిలిచారు. గుజరాత్లో ప్రాతిఆకాంక్షలు, ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ ఈవేళ వడోదరలోని జీఎస్ఎఫ్సి విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవియాలతో పాటు రాష్ట ప్రభుత్వంలో కీలక మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. 2 రోజుల సదస్సులో భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2026 రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలను ప్రదానం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ సిబ్బందికి రాష్ట్రపతి ఈ శౌర్య పురస్కారాలను అందజేస్తారు. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, ఇతర భద్రతా సంస్థల సిబ్బంది ప్రదర్శించిన అసాధారణమైన ధైర్య సాహసాల గుర్తింపుగా ఈ అవార్డులు అందజేస్తారు. జమ్మూకాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు, దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లు, విదేశీ ముప్పులకు వ్యతిరేకంగా భారత్ కొనసాగిస్తున్న పోరాటాన్ని ఈ పురస్కారాలు ప్రతిబింబిస్తాయి. వీటితో పాటు విమానయానం, సముద్ర ఆపరేషన్లు, మానవతావాద సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసాధారణ ధైర్య సాహసాలను కూడా అవి గుర్తిస్తాయి. ఈ నెల 8వ తేదీన రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొన్ని శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కందిన విరాళాల్లో ఆర్థిక అక్రమాలు జరిగినట్లుగా ఆరోపిస్తూ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు, ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత పిటిషన్పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఈవేళ నిరాకరించింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ షీల్ నాగూలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ఎందుకు అత్యవసరంగా విచారించాలో, దాని అవసరమేంటని ప్రశ్నించింది. అలాగే వేసవి సెలవుల అనంతరం కోర్టు తిరిగి ప్రారంభమైన తర్వాత పిటిషన్ను విచారణకు లిస్ట్ చేయాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. జన విశ్వాస్ నిబంధనల సవరణ చట్టం 2026 ద్వారా 2009 లీగల్ మెట్రాలజీ చట్టం కింద ప్రభుత్వం ఇంప్రూవ్మెంట్ నోటీస్ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ప్రకారం విధానపరమైన లేదా నియంత్రణపరమైన తప్పులు మొదటిసారి చేసిన వ్యాపార సంస్థలకు వారిపై శిక్షార్హమైన చర్యలు ప్రారంభించడానికి ముందే ఆ లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తారు. వినియోగదారుల రక్షణను కొనసాగిస్తూనే స్వచ్ఛంద నిబంధనల అమలును ప్రోత్సహించడం, అనవసరమైన కోర్టు కేసులు తగ్గించడం, నమ్మకమైన నియంత్రణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంపొందించడం ఈ సంస్కరణ ముఖ్య లక్ష్యమని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ సమగ్ర అభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిరమైన వృద్ధిని చేకూరుస్తుందని ఆయన అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించే వారిగా ఎదగాలని ఆయన పర్భణిలోని వసంతరావు నాయక్ మరాఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ టెక్నాలజీ కాలేజీలో మాట్లాడుతూ చెప్పారు. అక్కడ కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని చిరాగ్ పాస్వాన్ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ను బలోపేతం చేయడానికి భారతీయ ఆహారోత్పత్తులు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని మంత్రి అన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మరింతగా అవలంబించాలని పాస్వాన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం ఒక్క భారతీయ ఆహారోత్పత్తి అయినా ప్రతి డైనింగ్ టేబుల్పై స్థానం సంపాదించుకునేలాగా మన దేశం గ్లోబల్ ఫుడ్ బాస్కెట్గా ఎదగాలని ఆయన అన్నారు. ఒడిశాలోని పూరీ తీర్థక్షేత్రంలో పవిత్రమైన దేవస్నాన జాతర ప్రారంభమైంది. శ్రీ జగన్నాథ ఆలయంలో సంప్రదాయ వైభవంతో ఇది జరుగుతుండటంతో ఈ ఉదయం లక్షలాది మంది భక్తులు పూరీ నగరానికి తరలివచ్చారు. వైదిక మంత్రోచ్చారణలు, శంఖనాదాలు, భక్తి సంగీతం నడుమ దేవతామూర్తులను ఊరేగింపుగా స్నానవేదిక వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఆలయంలోని పవిత్రమైన సువర్ణ బావి నుంచి తీసిన 108 కుండల సుగంధ జలాలతో స్వామివార్లకు పవిత్ర స్నానోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ వార్షికాచారం ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్రకు ఒక ముఖ్యమైన ముందస్తు ఘట్టంగా భావిస్తారు. జమ్మూకాశ్మీర్లో 3 జూలైన ప్రారంభం కానున్న వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ యాత్ర అధికారికంగా ప్రారంభం కావడానికి ముందు భద్రతా ఏర్పాట్లు, కాన్వాయ్ల కదలికలు మొత్తం సన్నద్ధతను అంచనా వేయడానికి ఈరోజు పూర్తి స్థాయి డ్రై ట్రయల్ రన్ నిర్వహించినట్లు ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేశారు. వెనిజువేలాలో బుధవారం నాడు సంభవించిన 2 శక్తివంతమైన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1450 పెరిగిందని వెనిజువేలా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్స్ తెలియజేశారు. తీవ్రమైన 2 భూకంపాల తర్వాత వెనిజువేలాలో 430 తేలికపాటి నుంచి ఒక మోస్తరు ఆఫ్టర్ షాక్స్ నమోదైనట్లు కూడా ప్రభుత్వం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ఏంజలస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది. నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసింది. హ్యూస్టన్లో 4వ తేదీ నాడు జరిగే తదుపరి మ్యాచ్లో నెదర్లాండ్స్ లేదా మొరాకోతో తలపడుతుంది. 19వ తేదీన జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు నాకౌట్ దశ ఆరంభం. లండన్లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో నిన్న జరిగిన FIH హాకీ ప్రో లీగ్ రివర్స్ మ్యాచ్ నిర్ణీత సమయంలో 0-0 డ్రాగా ముగియడంతో పెనల్టీ షూటౌట్లో భారత్ 3-2 తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. హాకీ ప్రపంచకప్కు ముందు భారత్కు ఇదే చివరి FIH హాకీ ప్రో లీగ్ మ్యాచ్ కావడం విశేషం. విశేషాలు మరొకసారి. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఆహారోత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాస్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:40. ఏరువా కాపున్నమి పండగ ప్రత్యేక కార్యక్రమం. రైతు నెల పండగ మన అన్నదాతలు ఆనందంగా జరుపుకునే హేళ ఏరువాక పౌర్ణమి. ఈరోజు పుడమి తల్లికి నమస్కరించి పున్నమి రోజు ప్రకృతిని పూజించే ఈ ఏరువాక పౌర్ణమి విశేషాలు క్లుప్తంగా మనందరికోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఏరువాక పున్నమి ప్రత్యేక కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటారు. ఏరు అంటే నాగలి, వాక అంటే దున్నడం. వర్షాకాలంలో తొలిగా నాగలితో దున్ని వ్యవసాయానికి శ్రీకారం చుట్టడమే ఏరువాక. ఈరోజు రైతన్నలు తమ పశువులను చక్కగా అలంకరిస్తారు. గజ్జెలు కడతారు కాళ్లకి, మెడలో గజ్జెలు వేసి అవి నడుస్తూ ఉంటే ఆ చప్పుడికి మురిసిపోతారు. వ్యవసాయ పరికరాలకు పసుపు కుంకుమలతో పూజించి పొలానికి తీసుకువెళ్తారు.

ఏరువాక పౌర్ణమి మన రైతన్నల అన్నదాతల పండగ. మరి దీని విశేషాలు మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. పొలంలో భూమిని భూమాతగా పూజించి పాడి పంటలు ఎటువంటి నష్టం లేకుండా సమృద్ధిగా పండాలని ప్రార్థించి పొంగలి పులగం లాంటివి నైవేద్యంగా పెడతారు. ఈరోజు వ్యవసాయాన్ని ఒక పవిత్ర యజ్ఞంలా భావిస్తూ ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పే అతి పెద్ద సాంప్రదాయమే ఏరువాక పౌర్ణమి.

మనవి అదును చూసి పదును చేసి అన్నిటినీ అదుపు చేసి అదును చూసి పదును చేసి అన్నిటినీ అదుపు చేసి మన దారికి మళ్ళిద్దా తరుగులేని సంపద.

ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం ఏరువాక పౌర్ణమి, రైతన్నల పండగ. మనందరి పండగ గురించి విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఇది ఒక సాంప్రదాయం అని నేను ఇందాక మీకు చెప్పేశాను. శాస్త్రీయంగా ఎందుకు చేస్తారు, అసలు ఏంటిది అని కనుక మనం విశ్లేషిస్తే, ఎండాకాలం తర్వాత మొదటి వర్షం పడుతుంది, పడ్డాక భూమి దున్నడం జరుగుతుంది. దీనివల్ల మట్టిలో ఉండి హాని కలిగించే వాయువులు బయటికి వెళ్ళిపోతాయి. అంతేకాదు దుక్కి దున్నేటప్పుడు మట్టి తిరగడం వల్ల లోపలున్న హాని కలిగించే పురుగులు కూడా చచ్చిపోతాయి. ఆ గుడ్లు కూడా బయటపడి భూమి అంతా సారవంతంగా అయిపోతుంది. వీటిని పక్షులు తింటాయి. అంటే ఫుడ్ సైకిల్ చేయిని చూడండి, మన వాళ్ళు ఎప్పుడో కనిపెట్టారు. భూమిలో నత్రజని గ్రహించే సామర్థ్యం కూడా పెరిగిపోతుంది.

ఏరువాక పౌర్ణమి ప్రత్యేక కార్యక్రమం మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ పండగ ఎందుకు జరుపుకుంటారు, ఏంటి ఈ విశేషాలు? మరి గ్రామీణ ప్రాంతాల్లో ఏరువాక పౌర్ణమి ఎంత పెద్ద పండగో అందరికీ తెలిసిందే. రైతులు ఆలపించే నాగలి పాటలతో వాతావరణమంతా ఉత్సాహంగా కోలాహలంగా ఉంటుంది. బండలాగుడు పోటీలు, ఎడ్ల పందేలు ఇవన్నీ అందరూ ఇష్టంగా పాల్గొంటూ ఉంటారు. అసలు ఆ గ్రామంలోకి కనుక ఈరోజు మీరు కనుక అవకాశం ఉంటే వెళ్ళి చూడండి. పండగకు మించిన పండగ ఏదైనా ఉంది అంటే అది ఏరువాక పౌర్ణమి అని అనిపిస్తుంది.

ఏరువాక పౌర్ణమి రోజు బంధుమిత్రులను పిలుచుకుని ఆనందంగా జరుపుకుంటారు ఈ పండగని. అంతేకాదు, ఇంటి ఆడపిల్లల్ని పిలిచి బట్టలు కూడా పెడతారు కొన్ని ప్రాంతాలలో. ప్రకృతితో మానవుడి జీవన విధానం ఎంతగా ముడిపడి ఉందో ఆ ప్రకృతిని ఆరాధించి కృతజ్ఞతలు చెప్పే స్వాగత గీతికా ఏరువాక పౌర్ణమి. రైతన్నలకు, మన అన్నదాతలకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. మనందరికీ ఈ సంవత్సరం వర్షాలు బాగా పడాలని, సమృద్ధిగా పంట పండాలని, చక్కటి వర్షంతో భాండాగారాలు నిండాలని కోరుకుంటున్నాము. పౌర్ణమి అంటే ఫుల్ మూన్ డేనా అని అని చెప్తే తప్ప అర్థం కాని జెన్జీకి కూడా ఏరువాక పౌర్ణమి విశేషాలు చెప్తారు కదూ. ఎందుకంటే అన్నదాత లేనిదే మన అందరికీ భోజనం ఎలా ఉంటుంది, మనమే ఉండము.

0: చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశానికే వెన్నెముకలాంటి రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల పలు రాష్ట్రాలు పురోభివృద్ది చెందుతున్నాయని, తెలంగాణలో కూడా అదే మార్పు జరగాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆకాంక్షించారు. వైమానిక రక్షణ రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ వ్యాపార సదస్సు ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 రేపటి నుండి జూలై 2 వరకు హైదరాబాద్లోని హైటెక్స్లో జరుగుతుంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రైతు దేశానికే వెన్నెముక అని, రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కోరెళ్ల గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ నాగలి దున్ని విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ భూమాతను ప్రార్థిస్తూ వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించామన్నారు.
1: రైతే దేశానికి వెన్నెముక, రైతు సంక్షేమం కోసం తప్పకుండా మా ప్రభుత్వం కట్టుబడి ఉంటది, రైతు సంక్షేమం దిశలోనే పనిచేస్తామనే మాట మరొకసారి తెలియజేస్తూ అందరికి నా హృదయపూర్వకంగా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు.
0: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లోని ఒక విద్యా సంస్థలో ఈరోజు జరిగిన విద్యార్థుల సమ్మేళనంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాల్గొన్నారు. వికసిత్ భారత్ అంశంపై జరిగిన ఈ సమ్మేళనంలో నబీన్ ప్రసంగిస్తూ, డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల అనేక రాష్ట్రాలు అభివృద్ది పథంలో పురోగమిస్తున్నాయని, తెలంగాణలో కూడా అదే మార్పు జరగాలని ఆకాంక్షించారు.
2: कि देश भर में पिछले 12 वर्षों में करीब 2.25 लाख से अधिक स्टार्टअप आज आगे काम कर रहे हैं और 125 से अधिक यूनिकॉर्न इस देश के युवाओं का प्रयास से, नेतृत्व से आगे बढ़ रहा है. केंद्र की भी पॉलिसी में स्टार्टअप को ग्रोथ देने में इसको सपोर्ट करने के लिए काफी.
0: केंद्र ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానంగా వివరణ ఇచ్చారు. ఈ సమ్మేళనంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా పాల్గొన్నారు. వైమానిక రక్షణ రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ వ్యాపార సదస్సు ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 రేపటి నుండి జూలై 2 వరకు హైదరాబాద్లోని హైటెక్స్లో జరుగుతుంది. ఈ 3 రోజుల సదస్సుకు 25 దేశాల నుండి 400కు పైగా సంస్థల నుండి 1200 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. సదస్సులో 10,000కు పైగా ముందస్తు B2B వ్యాపార సమావేశాలు నిర్వహిస్తారు. బోయింగ్, ఎయిర్బస్, లాక్ హీడ్ మార్టిన్, జీఈ ఏరోస్పేస్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో పాటు భారతీయ MSMEలు పాల్గొంటున్న ఈ సదస్సు భారత్ను ప్రపంచ వైమానిక తయారీ కేంద్రంగా నిలిపే లక్ష్యంతో జరుగుతోంది. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జర్మనీ భాషా శిక్షణా తరగతులను ఈరోజు ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరిశీలించారు.

0: యువత జర్మనీ భాష నేర్చుకుని విదేశాల్లో ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. తెలంగాణకు చెన్నూరు నియోజకవర్గం రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో బీఎల్ఏలతో సమావేశమైన మంత్రి ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.
1: కమిట్మెంట్ తో ఒక పగడ్బందీగా నేను నేర్చుకోవాలి, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అని చెప్పి ఆ జోష్ ఏదైతే ఆ విద్యార్థుల్లో చూసానో, టామ్ కామ్ లో చాలా ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు. మీరు అందరు కూడా లోకల్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే టామ్ కామ్ మీకు సహకరిస్తుంది.
0: ఏరువాక పున్నమి సందర్భంగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలోని రైతులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పొలం దున్నే నాగలికి, నాగలి పట్టే చేతులకు వందనం అర్పిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు. ఈ సీజన్లో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించిన మంత్రి, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని, వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకోవాలని రైతన్నలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిన్న భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. జనగామ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిన్న వర్షం కురిసింది. అత్యధికంగా కోనరావుపేట మండలంలో 73.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని సిపిఓ శ్రీనివాసాచారి తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో 18.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మరోవైపు హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో ఆశించిన మేరకు వర్షపాతం నమోదు కావడం లేదు. గత 24 గంటల్లో వరంగల్ జిల్లాలోని 11 మండలాల్లో జిల్లా వ్యాప్తంగా సగటున 5.9 మిల్లీమీటర్ల తేలికపాటి వర్షపాతం నమోదైంది. దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. డ్రగ్స్ రహిత ములుగు జిల్లా నిర్మాణమే లక్ష్యమని జిల్లా సంక్షేమ శాఖ అధికారి ప్రేమలత అన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమలత మాట్లాడుతూ,
2: గ్రామ స్థాయిన గ్రామ సభలు కూడా నిర్వహించి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంగన్వాడీ నుండి మొదలు పెడితే, గ్రామ పంచాయతీ నుండి మొదలు పెడితే ప్రతి హాస్పిటల్లో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు, పోలీస్ స్టేషన్ లో వచ్చే వరకు కూడా ఈ కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది చేపడుతున్నాం. డ్రగ్స్ రహిత జిల్లాగా ఏర్పాటు చేసుకోమన్న ధీమా అందజేయాలని తెలియజేసుకుంటున్నాం.
0: పద్మశ్రీ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ పి విజయానంద్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ లో సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, పద్మశ్రీ పురస్కారం గుర్తింపు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ప్రజలకు, ముఖ్యంగా క్యాన్సర్ బాధితులకు మరింత అంకిత భావంతో వైద్య సేవలు అందిస్తానని తెలిపారు.
3: మయూనార్ వాసులకి తప్పనిసరిగా ఇంకా సేవ చేయాలి. వాళ్ళకి ఎవరికి ఏ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను సహాయం చేస్తానని వాళ్ళకి ప్రామిస్ చేశాను. ఈ వార్డు నాకు ఒక్కరికే వచ్చినట్టు కాదు, మయూనార్ లో చదివాను, ఆ రెస్పాన్సిబిలిటీ నాకుంది.
0: కరీంనగర్ జిల్లాలో ప్రధాన సాగునీటి, త్రాగునీటి అవసరాలు తీర్చే దిగువ మానేరు జలాశయంలో రోజురోజుకు నీటి నిల్వ తగ్గిపోతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సంపత్ కుమార్ అందిస్తారు.
4: త్రాగునీరు సాగునీరు కోసం దిగువ మానేరు జలాశయంపై ఆధారపడిన కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు సూర్యాపేట జిల్లాలో కొన్ని ప్రాంతాలు తీవ్ర నీటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. ఈసారి ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు కూడా తక్కువ కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో డ్యాంలో నీటి నిల్వలు భారీగా తగ్గడంతో కరీంనగర్ కార్పొరేషన్ లో ప్రతిరోజు నీరు ఇచ్చే కార్యక్రమంను దినం తప్పించి దినంగా అధికారులు మార్పు చేశారు.
0: ఈరోజు జాతీయ గణాంక దినోత్సవం జరుపుకుంటున్నారు. ఖచ్చితమైన గణాంకాలు దేశ ప్రగతికి పునాది వేస్తాయి. సరైన డేటా ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తాయి. ఆధునిక భారత గణాంక పితామహుడైన ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర జయంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్టీ రాష్ట అధ్యక్షులు రామ్ చందర్ రావు ఈరోజు హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మధ్యాహ్నం హరిత కాకతీయ హోటల్కు చేరుకోనున్న నితిన్ నబీన్ గిరిజన నాయకులు, సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో విజయ సంకల్ప సమ్మేళనంలో భాగంగా ఉమ్మడి జిల్లా బూత్ అధ్యక్షులు

0: మార్గనిర్దేశం చేస్తారు. సాయంత్రం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్ కు ప్రయాణమవుతారు. ప్రభుత్వం ఆమోదించిన నమూనా ప్రకారం నాణ్యతలో రాజీ లేకుండా గడువులోగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కళాశాల పనులు పూర్తి చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో 4 మండలాల్లో రెవెన్యూ భవనాల నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు మంజూరైనట్టు సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయ్ హరీష్ బాబు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశానికే వెన్నెముక లాంటి రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల పలు రాష్ట్రాలు పురోభివృద్ది చెందుతున్నాయని, తెలంగాణలో కూడా అదే మార్పు జరగాలని బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబీన్ ఆకాంక్షించారు. వైమానిక రక్షణ రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ వ్యాపార సదస్సు ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 రేపటి నుండి జూలై 2వ తేదీ వరకు హైదరాబాద్లోని హైటెక్స్ లో జరుగుతుంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:20. ఎస్ ఉత్సాహంగా మీ అందరు ఎదురు చూస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్, శుభ మధ్యాహ్నం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. ఎందుకింత ఉత్సాహం, సడన్ గా ఏంటి ఆనందం అంటారా? ఎందుకంటే ఇది మీ అందరితో మాట్లాడే సమయం, షో టైం. మన శ్రోతలందరికీ ఎంతో ఇష్టమైన క్విజ్ ప్రోగ్రామ్. మరి షో టైమ్ లో ఎలా పాల్గొనాలి? 0402324 0852 0402324 0852 ఇది మా వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి మేము అడిగే ప్రశ్నలకి మీకు కనుక జవాబులు తెలిస్తే పంపించేయండి. సో అస్సలు ఆలస్యం చెయ్యొద్దు, మరి మొదలు పెట్టేద్దాం మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలోని తొలి మ్యూజియం ఏది? భారతదేశంలోని తొలి మ్యూజియం ఏది? జవాబు తెలిస్తే 0402324 0852 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

నిజమేనా నిజమేనా అని వాళ్ళైతే బృందావనం సినిమాలో పాట పాడేసుకున్నారు. నిజంగానే షో టైం స్టార్ట్ అయిపోయింది. నేను ఫస్ట్ క్వశ్చన్ కూడా అడిగేశాను, షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో తొలి ప్రశ్నగా నేను అడిగాను, భారతదేశంలోని తొలి మ్యూజియం ఏది? ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ మ్యూజియం ఇన్ ద కంట్రీ ఏంటో తెలుసా? ఇండియన్ మ్యూజియం. ఇది కోల్కతాలో ఉంది అండ్ 1814 అంటే 1814లో మొదలు పెట్టారు. దీంట్లోకి ఎంట్రీ ఇందులో చూడడం. మరి ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు? మేధావులు కదా మన వివిధ భారతి శ్రోతలు. అందరూ సరైన జవాబులే పంపించేశారు. ఖైరతాబాద్ నుంచి కేవీ రావు, పిపీ రావు, నందిపేట నుంచి రాకేశ్వరి, ద్యావానంద్ నుంచి శ్రీరామ్, నరేంద్ర వెంకట నరసయ్య, గీతాపూర్ నుంచి నాగేశ్వరరావు, అలాగే గీతానగర్ నుంచి చోడవరపు నాగేశ్వరరావు కూడా, చెంచిల్గూడ నుంచి పద్మావతి అండ్ నిమ్మాని నుంచి పున్న వెంకటేశం, అంకుశాపురం నుంచి దూర్నాల సుదర్శన్, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, కౌకూరు నుంచి సూర్యశ్రీ, గజ్వేల్ నుంచి వెంకటేష్, ధర్మసాగర్ నుంచి శైలజ వేణు, నిజామాబాద్ నుంచి మురహరి యశోద, ఉమ్మడి నుంచి జైనుద్దీన్, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, వీరందరూ సరైన జవాబులు పంపించారు. అలాగే ప్రవీణ్ కుమార్ నంద్యాల నుంచి కూడా.

స్టూడియో క్లాక్ లో టైం మరి ఎవరి కోసం ఆగదు కదా. 1:33 మీరు వింటున్నారు షో టైం ఆకాశవాణి వివిధ భారతిలో. షో టైంలో ఎలా పాల్గొనాలి, మేమిప్పుడే వివిధ భారతిలో చక్కటి పాటలు వింటున్నామని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, వారి కోసం ఈ నంబర్ 0402324 0852 0402324 ఇది మా వాట్సాప్ నంబర్. మేము అడిగిన

ప్రశ్నలకి జవాబులు ఈ నంబర్కి పంపించేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈగ సినిమా గుర్తుందా? నాని సమంత నటించారు కదా, ఈ సినిమాలో కిచ్చా సుదీపాకు డబ్బింగ్ చెప్పింది ఎవరు? ఈగ సినిమాలో కిచ్చా సుదీపాకు డబ్బింగ్ చెప్పింది ఎవరు? జవాబు తెలిస్తే 0402324085 2కి వాట్సాప్ చేసేయండి.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి రెండవ ప్రశ్నగా నేను అడిగాను, ఈగ సినిమాలో కిచ్చా సుదీపాకు డబ్బింగ్ చెప్పింది ఎవరు అని చెప్పి అందరు శ్రోతలు సరైన జవాబే పంపించారు. వారు స్వయంగా తనకు తానే అంటే సుదీప్ గారే తనకు తాను డబ్బింగ్ చెప్పుకున్నారు. అన్ని రిలీజ్ అయిన అన్ని భాషల్లో వీరే డబ్బింగ్ చెప్పడం జరిగింది. మరి రైట్ ఆన్సర్స్ ఎవరు పంపారు? కర్నూలు నుంచి బ్రహ్మయ్య, సికింద్రాబాద్ నుంచి సిరిమల్లి రఘు, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, బెల్లంపల్లి నుంచి ఆడిపు సంతోష్ కుమార్, పెడన నుంచి అప్పలరాజు, పొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్యాస్, అలాగే

0: పల్లి నుంచి శ్రీనివాస్, కల్వకుర్తి నుంచి కళ్యాణ్, హైదరాబాద్ నుంచి ప్రవీణ్, వెల్లుల నుంచి జాప భూమేశ్వర్, పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నుంచి నిజాంపేట నుంచి గణేష్ వేదవతి, అండ్ ఇంకా కొంతమంది జవాబులు పంపించేస్తున్నారు. ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్, కళావతి, ఇంకా ఆశిష్ రాజు, శ్రీమాన్ శర్మ ఆర్మూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. సో వీరందరూ ఈరోజు సెకండ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్స్ పంపించేశారనమాట.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

స్టూడియో క్లాక్ లో టైం 1 గంట దాటి 45 నిమిషాలు. మీరు వింటున్నారు షో టైం ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి షో టైమ్ లో ఎలా పాల్గొనాలో అందరికీ మరోసారి గుర్తు చేసేస్తున్నాను. 0402324052 0402324582 ఇది మా వాట్సాప్ నంబర్. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినేయండి. మరి మనందరము పొద్దున లేవగానే 5:53 నుంచి వివిధ భారతిని ట్యూన్ చేసేసి పెట్టేసుకుంటాం కదా, మరి అలాంటి వివిధ భారతి హైదరాబాద్ కేంద్రం ఎప్పుడు మొదలైంది? వివిధ భారతి హైదరాబాద్ కేంద్రం ఎప్పుడు మొదలైంది? జవాబు తెలిస్తే 0402324082 కి వాట్సాప్ చేసేయండి.

షో టైంలో కాస్త ఈరోజు శ్రోతలు ఈ ప్రశ్నకి తికమక పడిపోయారు. నేను అడిగిన ప్రశ్న ఏంటి, వివిధ భారతి హైదరాబాద్ ఎప్పుడు మొదలైంది? ఎప్పుడో తెలుసా, మార్చ్ 21, 1971, మార్చ్ 21, 1971. ఆ రోజు నుంచి వివిధ భారతి ప్రసారాలు మొదలైనాయి. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారో తెలుసా? బెంగళూరు నుంచి డాక్టర్ శ్రీపతి బాబు, హైదరాబాద్ నుంచి విజయ్ కుమార్, యాప్రల్ నుంచి సంతోష్ కుమార్, గీతానగర్ నుంచి రమాదేవి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, హుడా కాలనీ నుంచి విజయ్ కుమార్ అండ్ మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ నుంచి, అలాగే ఇంకా కొంతమంది మాత్రమే సరిగ్గా జవాబులు పంపించేశారు సులోచన కరీంనగర్ నుంచి. వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: is in Ram Mandir donations case. CBSE exempts current class 10th batch from three language policy. Government introduces improvement notice mechanism to promote ease of doing business. SIR set to begin in Delhi tomorrow. And in FIFA World Cup, Canada beat South Africa 1-0 in the first knockout match at Los Angeles. With that, we end the midday news.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2:15 మరికొన్ని క్షణాల్లో శక్తిశీలి.
2: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2:16. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు మీ రేడియో సఖి అనుపమతో. ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం? బతకడమే ఒక ఛాలెంజ్, క్షణక్షణం జీవితమే ఒక సవాల్. అలాంటప్పుడు బతకడానికే ప్రాధాన్యత ఇస్తాం, కానీ చదువు చదువా, బతికుంటే చూద్దాం, అయినా మన ఇంటా వంటా లేదు చదువు అన్న వారే, అలాంటి వారే మా పిల్లల్ని చదివిస్తాం అనేట్టు చేసిన ఒక కాంతి కిరణం, ఒక వెలుగు రేఖ గురించి ఈరోజు శక్తిశీలిలో మాట్లాడుకుందాం.

పద్మశ్రీ డాక్టర్ బుద్రి తాతి. ఎవరివిడ, ఏ ఊరు, అసలు ఈరోజు మనం శక్తిశీలిలో ఎందుకు మాట్లాడుకుంటున్నామనంటారా? ఒరిస్సాలో పుట్టిన బుద్రి తాతి గారికి తన గమ్యం చాలా చిన్న వయసులోనే కనిపించిందని చెప్పాలి. ఎటు చూసినా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పేదరికంతో పాటు నిరక్షరాస్యత, అంతేకాదు అసాంఘిక శక్తుల నుంచి ప్రాణభయం, బయట ప్రపంచం ఒకటుంటుంది అని చెప్పి తెలియని అమాయకత్వం. మరి ఏం చేశారు?

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం పద్మశ్రీ డాక్టర్ బుద్రి తాతి గారి గురించి. ఒరిస్సాలో పుట్టిన బుద్రి తాతి గారికి తన గమ్యం చిన్నప్పటి నుంచి తెలిసిందని ఇందాక చెప్పాను కదా. 15 సంవత్సరాల చిన్నారి, ఒక టీనేజర్, చంకన చేతి సంచి, ఆ సంచిలో పుస్తకం, బయట ప్రపంచానికి ఈ విజ్ఞానమే ఒక తాళం చెవి అని చూపాలన్న ఆసక్తితో నడవడం మొదలుపెట్టింది. అలా 4 దశాబ్దాల పాటు నడుస్తూనే ఉంది, గ్రామస్తులను అర్థిస్తూనే ఉంది. దేనికి చెప్తాను.

ఒక 15 సంవత్సరాల చిన్నారి 4 దశాబ్దాల పాటు నడుస్తూనే ఉంది అని ఇందాక చెప్పాను. మరి గ్రామస్తులని ఏమర్థించిందో తెలుసా? మీ పిల్లలని చదివించండి. చదువే అభివృద్ధికి దారి అని చెప్తే మొహం మీద తలుపులు వేసిన ఉదంతాలే ఎక్కువ. కాని బుద్రి తాతి పట్టు వదల్లేదు. తను చదువుకుంటూనే అందరినీ బతిమాలి బుజ్జగించేది. అంతేకాదు, తన ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఒక చిన్న స్కూల్ తెరిచింది. ముందు ఒక్కతే చిన్నారి భయపడుతూ చేరింది. బుద్రి ఆడించే ఆటలు, చెప్పే కబుర్లు మెల్లగా అందరి మనసుల్ని నిద్రలేపాయి. హాని లేదు, మన పిల్లల్ని చదివిద్దామన్న ఆలోచన మెల్లిమెల్లిగా అందరిలో చైతన్యం తీసుకొచ్చింది.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: బస్తర్ అడవి గిరిజనులతో అమాయకమైన ప్రజలతో ఉన్న ప్రాంతం. మారుమూల పల్లెలకు రోజుకి 5-6 గంటలు నడిచి నిద్ర ఆహారం అన్నిటినీ మర్చిపోయి కేవలం సాటి గిరిజనుల్లో అక్షరజ్యోతి వెలిగించాలన్న తపనతో నిస్వార్థంగా నడిచిన బుద్రి తాతికి నేడు అందరూ ఎర్రతివాచి వేసి గౌరవిస్తున్నారు. కాని ఈ గొప్పతనం గౌరవం కోసం కాదు నేను కష్టపడుతుంది. కేవలం బస్తర్ చుట్టుపక్కల గ్రామాలే కాదు, దేశమంతా అక్షరాస్యతతో వెలగాలి కదా అని అంటారు బుద్రి తాతీ.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా

ఆకాశవాణి వివిధ భారతిలో ఈరోజు శక్తిశిలిలో మనం మాట్లాడుకుంటున్నాం డాక్టర్ బుద్రి తాతి గారి గురించి. మరి వీరు అడవుల్లోకి వెళ్లి గిరిజనులందరిలో చైతన్యం తీసుకొచ్చి వారందరికీ చదువు అనే అక్షర జ్యోతి వారిలో వెలిగించారు.

ఇంట్లో ఉండే ఆడవాళ్లకి టైలరింగ్, బుట్టలు అల్లడం ఇలాంటివన్నీ నేర్పించారు బుద్రి తాతి. మీరు వంటకి, పిల్లల్ని కనడానికి తప్ప ఎందుకు పనికి వస్తారు, దేనికి పనికిరారు అన్న ఈసడింపులను నేడు ఆ గిరిజనులు స్వయం ప్రతిపత్తి సాధించి తమ కాళ్లపై తాము నిలబడి కొంత డబ్బు సంపాదించుకునే మార్గం చూపింది మరెవరో కాదు మా బడీ దీది పెద్దక్క బుద్రి తాతినే అంటారు అందరూ. మాకు ఆమె ఒక ఆశాజ్యోతి అని కూడా కళ్లల్లో నీళ్లు నింపుకుని ఆనందంతో చెప్తారు ఆ ప్రాంతవాసులందరూ.

ఇలా ఊరూరు ఇల్లిల్లు తిరిగి 40 సంవత్సరాల పాటు తిరిగిన బుద్రి తాతయ్యకి నెల నెల జీతం ఉంటుందేమో అని అనుకోకండి. నిస్వార్థమైన జ్ఞానజ్యోతి డాక్టర్ బుద్రి తాతయ్య కొవ్వొత్తి తాను కరుగుతూ ప్రపంచానికి కాంతి అందించినట్టుగా తాను కష్టపడి అందరిలో అవగాహన తీసుకొచ్చి అక్షర జ్యోతి వెలిగించి అక్షరాస్యతను పంచిన వెలుగుల సరస్వతి డాక్టర్ బుద్రి తాతయ్య. ఈ అసామాన్యమైన స్త్రీమూర్తి సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. శుభాభినందనలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు సమయం 5 గంటలు.

అభిరుచి కార్యక్రమంలో మాకోసం పాటను వినిపించమని కోరుతున్న వారు జగిత్యాల జిల్లా వెలుళ్ళ లక్ష్మారెడ్డి కాలనీ నుండి భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, కిషోర్, హరిప్రియ, సహస్ర, శివాజీ, చంద్రకళ, మన్విత, మహేందర్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్న పాట మంచి మనుషులు సినిమా కోసం ఎస్పి బాలు గారు పాటను పాడి విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
3: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
2: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డిసిసి బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమంలో వింటున్న కార్యక్రమం అభిరుచి శ్రోతలు కోరిన సినీగీతాలు. కార్యక్రమంలో ఉత్తరాది పాటను కోరుతున్నవారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుండి కోరుతున్నవారు భరత్లాల్, భారతీబాయి, జ్యోతి, నందిని, రమేష్, అజయ్, ఆదిత్య, కిరణ్, లక్ష్మీప్రసాద్, శివరాజ్, దీక్షిత, భరత్, రాజు, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కొడుతున్న పాట బావా బావమర్ది సినిమా నుండి.

విన్న పాట ఆహుతి. సినిమా కోసం ఎస్పి బాలుగారు పయనపడి విన్నారు. ఈ పాటను వినిపించమని కోరిన వారు వరంగల్ జిల్లా కరీమాబాద్ నుండి జి రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, ఇంకా వారి మిత్ర బృందం. శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం అభిరుచి. శ్రోతలు కోరిన స్నేహితాలు, ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీ ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, నిజామాబాద్ 503001. చిరునామా మరొకసారి అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, నిజామాబాద్ 503001. తర్వాత పాట అసెంబ్లీ రౌడీ సినిమా కోసం కేజే యేసుదాస్, చిత్ర పాడిన పాటను వినిపించమని కోరుతున్న వారు సిరికొండ మండలం న్యామనంద్ నుండి వసంత, భారతి, హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30 దాటి 24 సెకండ్లు. శ్రోతలు ఇప్పుడు మీరు వింటారు యువవాణి యువజనుల కార్యక్రమం.

యువజనుల విజ్ఞానవాణి యువవాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఇక కార్యక్రమంలో భాగంగా ఎప్పట్లాగే ఈరోజు విద్యా ఉద్యోగ ప్రకటనల వివరాలను గురించి తెలుసుకుందాం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగా ఎస్బీఐ, ప్రొబేషనరీ ఆఫీసర్ అనగా పీఓ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక మొత్తం పోస్టుల సంఖ్య 1500. విద్యార్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. అలాగే చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులే. అభ్యర్థుల ఎంపిక విధానం 3 దశల్లో జరుగుతుంది. ఫేజ్ 1 ప్రిలిమినరీ పరీక్ష, ఇక ఫేజ్ 2 మెయిన్స్ పరీక్ష, ఫేజ్ 3 సైకోమెట్రిక్ పరీక్ష ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది అభ్యర్థులు. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 8 జూలై 2026. వెబ్సైట్ వివరాలు www.sbi.bank.in. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 8 జూలై 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.sbi.bank.in.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనగా టీజీపీఎస్సీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోని డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనగా డిఐఈటీలో సీనియర్ లెక్చరర్ మరియు లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 86. పోస్టుల వివరాలు సీనియర్ లెక్చరర్ మరియు లెక్చరర్. విభాగాల వివరాలు ఎడ్యుకేషన్, తెలుగు, ఉర్దూ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్, సైకాలజీ, ఫిలాసఫీ, ప్లానింగ్ స్టాటిస్టిక్స్, ఆర్ట్ ఎడ్యుకేషన్, టెక్నాలజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితరాలు. విద్యార్హత, అభ్యర్థుల పోస్టుల్ని అనుసరించి అభ్యర్థులు పీజీ ఉత్తీర్ణత అలాగే ఎన్ఈడీ పూర్తి చేసి ఉండాలి. ఇక అభ్యర్థుల తుది ఎంపిక రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ జూలై 29, 2026. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ www.websitenew.tgpsc.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూలై 29. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.websitenew.tgpsc.gov.in.

బ్యాంక్ ఆఫ్ బరోడా కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక మొత్తం ఖాళీల సంఖ్య 86. పోస్టుల వివరాలు మేనేజర్, సీనియర్ మేనేజర్ తదితరాలు. విభాగాల వివరాలు క్రెడిట్ అనలిస్ట్ మరియు సిఐసి రిలేషన్షిప్ తదితరాలు. విద్యార్హత, ఏదైనా విభాగంలో అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల ఎంపిక షార్ట్ లిస్టింగ్ అలాగే ఆన్లైన్ విధానంలో రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయడానికి చివరి తేదీ 6 జూలై 2026. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.bankofindia.bank.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 6 జూలై. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.bankofindia.bank.in.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ప్రకటనల అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ అనగా బీఈఎంఎల్ ఒప్పంద ప్రాతిపదికన నాన్ ఎగ్జిక్యూటివ్ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక ఇందులో మొత్తం పోస్టుల సంఖ్య 362. ఇక పోస్టుల వివరాలు, నాన్ ఎగ్జిక్యూటివ్ ఆపరేటర్ తదితరాలు. విభాగాల వివరాలు, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్ తదితరాలు. విద్యార్హత, సంబంధిత ట్రేడులో అభ్యర్థులు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయడానికి చివరి తేదీ 10 జూలై 2026. వెబ్సైట్ వివరాలు www.beemlindia.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 10 జూలై 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.beemlindia.in.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనగా టీజీపీఎస్సీ తాజాగా 3 నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇక 2 శాఖల్లో కలిపి మొత్తం 290 ఖాళీలున్నాయి. ఇందులో భాగంగా ఆర్ఎన్బిలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనగా సివిల్ విభాగంలో ఏఈఈ పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక అలాగే ఎలక్ట్రికల్ విభాగంలో ఏఈఈ పోస్టులకై 49 ఖాళీలున్నాయి. రాష్ట కాలుష్య నియంత్రణ మండలి అనగా టీజీపీజీపీలో భాగంగా అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ ఖాళీలు మొత్తంగా 19 ఉన్నాయి. విద్యార్హత, అభ్యర్థులు దరఖాస్తులు చేసుకునే విభాగాలను బట్టి సంబంధిత విభాగాన్ని అనుసరించి బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఇక ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ సివిల్ విభాగంలో ఏఈఈ పోస్టులకైతే 13 జూలై వరకు, ఇక ఎలక్ట్రికల్ విభాగంలో ఏఈఈ పోస్టులకైతే 15 జూలై వరకు, పీసీబీ విభాగంలో భాగంగా ఏఈఈ పోస్టులకైతే 17 జూలై వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు www.tgpsc.gov.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి. సివిల్ విభాగంలో ఏఈఈ పోస్టులకు 13 జూలై తేదీ వరకు, ఇక ఎలక్ట్రికల్ విభాగంలో ఏఈఈ పోస్టులకైతే 15 జూలై వరకు, పీసీబీ విభాగంలో భాగంగా ఏఈఈ పోస్టులకైతే 17 జూలై వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది అభ్యర్థులు. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.tgpsc.gov.in.

ముంబైలోని న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనగా ఎన్ఐసిఏఎల్ దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తుల్ని కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 550. ఇక తెలుగు రాష్ట్రాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 18, ఆంధ్రప్రదేశ్లో 17 ఖాళీలున్నాయి. విద్యార్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హతలను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఆన్లైన్ పరీక్ష ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 6 జూలై 2026. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ www.newindia.co.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 6 జూలై 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.newindia.co.in.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

ప్రకటన అంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనగా ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ లో భాగంగా 2026-27 సంవత్సరానికి సంబంధించి గ్రాడ్యుయేట్ అలాగే డిప్లొమా మరియు ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకై దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలు 63, డిప్లొమా అప్రెంటిస్ ఖాళీలు 25, ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు 8గా ఉన్నాయి. మొత్తం ఖాళీల సంఖ్య 96. విభాగాల వివరాలు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగం, మెకానికల్, సివిల్, బీఎస్సీ, లైబ్రరీ సైన్స్, మెషినిస్ట్, ఎలక్ట్రికల్, ఐటీటీఎస్ఎం అలాగే ఫిట్టర్ తదితరాలు. విద్యార్హత గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకైతే సంబంధిత విభాగంలో అభ్యర్థులు బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. ఇక డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకైతే సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమాను కలిగి ఉండాలి. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలకైతే ఐటీఐ పోస్టులకు సంబంధించి ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి అభ్యర్థులు. ఇక 2024-26 సంవత్సరాలలోపు మాత్రమే కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులుగా ఉంటారు. అభ్యర్థుల ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఇక అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 31 జూలై 2026. వెబ్సైట్ వివరాలు www.isro.gov.in. ఈమెయిల్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 31 జూలై 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.isro.gov.in.

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనగా ఎయిమ్స్ నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ బి అలాగే గ్రూప్ సి పోస్టుల భర్తీ కోసం ప్రకటనను విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 1484. ఇక పోస్టుల వివరాలు: అసిస్టెంట్ డైటీషియన్, డైటీషియన్ వార్డ్.

జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్, జూనియర్ ఇంజనీర్, మెకానిక్, టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, జూనియర్ క్యాషియర్, స్టోర్ కీపర్ కమ్ క్లర్క్, సిఎస్ఎస్డి టెక్నీషియన్, సిఎస్ఎన్డి టెక్నీషియన్, జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, ల్యాబ్ అటెండెంట్, కోడింగ్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, హెల్త్ ఎడ్యుకేటర్ తదితరాలు. ఇక అభ్యర్థుల విద్యార్హత, సంబంధిత పోస్టుల్ని అనుసరించి అభ్యర్థులు పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హతలతో ఆయా పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇక కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ జూలై 3, 2026. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు www.aiims అనగా aimsexams.ac.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూలై 3, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.aimsexams.ac.in.

0: சென்ட்ரல் கவுன்சில் ஃபார் ரீசர்ச் இன் யுனானி மெடிசன் டெல்லி மெடிக்கல் குரூப் ஏ అలాగే బి మరియు గ్రూప్ సిలో భాగంగా 167 పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక గ్రూప్ ఏ ఖాళీలు 19 ఉండగా గ్రూప్ బి పోస్టులు 25, గ్రూప్ సి ఖాళీలు 113 ఖాళీలు ఉన్నాయి. ఇక ఇతర పోస్టులు 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్హత అభ్యర్థులు బిఈ లేదా బీటెక్ లేదా పీజీ లేదా ఐటీఐ ఉత్తీర్ణతతో ఆయా పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది అభ్యర్థులు. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 31 జూలై 2026. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అలాగే పోస్టుల్ని అనుసరించి టైపింగ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ లేదా డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.ccrum.ayush.gov.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఇక ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 31 జూలై 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.ccrum.ayush.gov.in.
1: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
2: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
1: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: కార్యక్రమానికి తిరిగి స్వాగతం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనగా యూపీఎస్సీ గ్రూప్ ఏ అలాగే గ్రూప్ బిలో భాగంగా 450 గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుని కోరుతోంది. ఇక కొన్ని పోస్టుల వివరాలు. డ్రగ్ ఇన్స్పెక్టర్, జాయింట్ డైరెక్టర్, స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అలాగే ఏరోనాటికల్ ఆఫీసర్, లీగల్ ఆఫీసర్, కంపెనీ ప్రాసిక్యూటర్, రాజ్భాషా అధికారి, అసిస్టెంట్ ఇంజనీర్, సైంటిఫిక్ ఆఫీసర్, లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితరాలు. మొత్తం ఖాళీల సంఖ్య 450. ఇక విద్యార్హత సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా బిఈ లేదా బీటెక్, పీజీ, లా డిగ్రీ, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ లేదా ఎల్ఎల్బి విద్యార్హతతో సంబంధిత పోస్టులకై దరఖాస్తులు పూర్తి చేయవచ్చు అభ్యర్థులు. ఇక తుది ఎంపిక షార్ట్ లిస్టింగ్ అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 17 జూలై 2026. వెబ్సైట్ వివరాలు www.upsc.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 17 జూలై 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.upsc.gov.in.

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు అనగా డీఎస్ఎస్ఎస్బి గ్రూప్ బి అలాగే గ్రూప్ సి పోస్టుల భర్తీకై మరియు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకై దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఇక మొత్తం ఖాళీల సంఖ్య 1979. పోస్టుల వివరాలు జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ అలాగే ఫింగర్ ప్రింట్ డాక్యుమెంట్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ డొమెస్టిక్ సైన్స్ టీచర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడియే సబ్స్టేషన్ అప్రెంటిస్ లిఫ్ట్ ఆపరేటర్ ఐటీ అసిస్టెంట్ గ్రేడియే ఫిట్టర్ గ్రేడ్ 2 తదితరాలు. విద్యార్హత అభ్యర్థులు ఆయా పోస్టుల్ని అనుసరించి డిఈడి లేదా బీఈడి బీఈ లేదా బీటెక్ లేదా డిగ్రీ ఉత్తీర్ణతతో సంబంధిత పోస్టుల్లో దరఖాస్తులు పూర్తి చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ జూలై 15, 2026. వెబ్సైట్ వివరాలు www.dssb.delhi.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూలై 15, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.dssb.delhi.gov.in.

0: కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యా ప్రకటనల వివరాలను గురించి. హైదరాబాద్ బాలానగర్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ అనగా సిఐటీడీ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్ డిప్లొమా ఇన్ టూల్ డిజైన్ అనగా పీడీటీడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం సీట్ల సంఖ్య 66. కోర్సు కాల వ్యవధి 1 సంవత్సరం పాటు ఉంటుంది. ఇక విద్యార్హత మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా లేదా తత్సమాన విద్యార్హతను అభ్యర్థులు కలిగి ఉండాలి. ప్రవేశ పరీక్ష ద్వారా సీటు కేటాయించడం జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 30, 2026. వెబ్సైట్ వివరాలు www.citd.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి జూన్ 30, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.citd.in.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీ

0: voter.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా అలాగే పీజీ డిప్లొమా సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల్ని కోరుతోంది. ఇక ఇందులో కోర్సుల వివరాలు, పాలియేటివ్ కేర్ కోర్సు, ఈ కోర్సు కాల వ్యవధి 3 నెలల పాటు ఉంటుంది. ఇక విద్యార్హత, పదవ తరగతి ఉత్తీర్ణత లేదా పదవ తరగతి ఫెయిల్ అయిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక పీజీ డిప్లొమా ఇన్ డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఈ కోర్సు కాల వ్యవధి సంవత్సరం పాటు ఉంటుంది. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా బీటెక్ ఉత్తీర్ణతను అభ్యర్థులు కలిగి ఉండాలి. ఇక డిప్లొమా ఇన్ యోగా కోర్సు, ఈ కోర్సు కాల వ్యవధి 7 ఏడాది పాటు ఉంటుంది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో దరఖాస్తు పూర్తి చేయవచ్చు. పీజీ డిప్లొమా ఇన్ యోగా కోర్సు, ఈ కోర్సు కాల వ్యవధి సంవత్సరం పాటు ఉంటుంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అర్హులు. ఇక ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీ 15 జూలై 2026. వెబ్సైట్ వివరాలు www.spmvv.ac.in. దరఖాస్తులకు చివరి తేదీ మరోసారి 15 జూలై 2026. వెబ్సైట్ వివరాలు మరోసారి www.spmvv.ac.in.
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
3: అమలు,
2: గుర్తుందా, బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
3: 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
4: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
2: ఎక్కడికి?
4: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది,
2: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఇంతటితో ఈనాటి యువవాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇక సమయం 6 గంటలకు వస్తుంది. కాసేపట్లో శ్రోతలు మీరు వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 6:20 సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.

0: inhabitants of Seychelles. He also thanked the President of Seychelles, Dr. Patrick Hermione, the government and people of Seychelles for their affection. The governments of Haryana and Rajasthan signed an agreement for the construction and implementation of the Yamuna Water Project in the presence of Home Minister Amit Shah in New Delhi today. Speaking on the occasion, the Home Minister said the agreement has resolved the nearly three-decade-old water-related problem faced by the people of Haryana and Rajasthan. Under the agreement, approximately 580 million cubic meters of water will be supplied from the Yamuna Canal to Rajasthan through three underground pipelines from the next month to October. A Delhi court today extended till July 11 the judicial custody of 10 accused in the NEET UG 2026 paper leak case being investigated by the Central Bureau of Investigation or CBI. Earlier on 15th June, the Rouse Avenue Court had extended the judicial custody of the 10 accused till today. The CBI has so far arrested 13 accused in the case and is investigating an alleged network involved in procuring and circulating NEET UG question papers ahead of the examination. Foreign Secretary Vikram Misri today dismissed reports claiming that India and Pakistan held a track 2 dialogue on the sidelines of a security conference held in Sri Lanka. Responding to questions, Mr. Misri said, such interactions are neither new nor recognized by the Indian government. Foreign Secretary said that as far as the Indian government is concerned, there is no official participation, support or involvement in events like these. Commerce and Industry Minister Piyush Goyal is leading a high-level Indian business delegation to Athens in Greece after concluding his visit to the United Kingdom. Mr. Goyal met the Development Minister of Greece, Takis Theodorakakos, today. Mr. Goyal said they discussed strengthening the India-Greece economic partnership through greater trade, investment, industrial cooperation and resilient supply chains. He added that they also explored opportunities to deepen collaboration in manufacturing, startups and emerging technologies for the shared prosperity of both the nations. India's industrial output growth, as measured by the Index of Industrial Production, or IIP, expanded by 5.1% in May this year on an annual basis. As per the data released by the Ministry of Statistics and Programme Implementation, or MOSPI, growth in the electricity and gas supply sector expanded by 9.9% during the last month. Manufacturing, as well as water supply, sewerage and waste management sectors posted a 5.5% growth. However, mining and quarrying sector proved to be a laggard, decelerating by 1.6%. An Indian Army field hospital deployed in earthquake-hit Venezuela under Operation Amistad has become fully operational. It is providing free round-the-clock medical services to the people of Venezuela. The Indian Embassy in Venezuela said an Indian medical team comprising experienced doctors has established a camp at the International La Rinconada racetrack in Caracas. It said the medical camp is now fully operational and services are open 24/7. Benchmark domestic equity indices ended almost 0.5% down today. Sensex fell 372 points to close at 76,728, while Nifty also dropped to settle at 23,946. And that is the end of this news bulletin.
1: Akashavani, samayam 6 gantala 10 nimishalu, ippudu telugulo prantiya vartalu vintaru.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు: కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. కాగా నెరవేర్చని మేనిఫెస్టో హామీల విషయంలో కాంగ్రెస్ నాయకులు నిలదీయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రతిష్టాత్మక మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు హైదరాబాద్ను ప్రపంచస్థాయి నగరంగా మారుస్తుందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. హ్యామ్ రోడ్లు తెలంగాణ మౌలిక సదుపాయాల రూపురేఖలు మారుస్తాయని రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 trillion, 2047 నాటికి $3 trillion లక్ష్యంగా పెట్టుకుని ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్లు శ్రీధర్బాబు ఈరోజు ప్రకటించారు. ముఖ్యాంశాల వివరంగా: కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్ముని భారత రాష్ట్రపతిగా నియమించడాన్ని చారిత్రాత్మక నిర్ణయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ప్రముఖంగా ప్రస్తావించారు. హన్మకొండలో గిరిజన సంఘ నాయకులు

0: ప్రజలకు వారి జనాభా నిష్పత్తి ఆధారంగా 10% రిజర్వేషన్ అవసరమని పేర్కొన్నారు. కాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ, నెరవేర్చిన మేనిఫెస్టో హామీల విషయంలో కాంగ్రెస్ నాయకులు నిలదీయాలని వరంగల్ ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, వరంగల్లో భారతీయ జనతా పార్టీకి స్థానికంగా ఎమ్మెల్యేలు ఎంపీలు లేనప్పటికీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతం మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు 17,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, ఈ చారిత్రాత్మక నగరం అభివృద్ధికి తన నిబద్ధతను చాటుకుందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కొద్దిమంది మాత్రమే ప్రయోజనం చేకూర్చేందుకు ఆర్థిక సామాజిక దోపిడీ ద్వారా తెలంగాణను నాశనం చేసిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆరోపించారు. జమాలపురం ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం సంపన్న రాష్ట్రాన్ని 28 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి సారించిందని తెలుపుతూ, 22,500 కోట్ల రూపాయలు విలువైన 4.5 లక్షల ఇతర ఇళ్లను మంజూరు చేయడం, ఆలయ అభివృద్ధికి 2,216 కోట్ల రూపాయలు కేటాయించడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.
1: రైతు భరోసా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంగా వెదర్ ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి అనుగుణంగా ఒక డ్రై స్పెల్ కనీసం 1-2 రోజులు ఉండేటట్టుగా చూసుకొని ఈ సభని నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది.
0: ప్రతిష్టాత్మక మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తుందని, హైదరాబాద్ను ప్రపంచస్థాయి నగరంగా మారుస్తుందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో ఉన్నత అధికారులతో భూసేకరణ పునరావాసంపై సమీక్ష జరిపిన మంత్రి, అభివృద్ధిని మానవత్వంతో సమతుల్యం చేయాలని చెప్పారు. ఈ ప్రాజెక్టు ప్రజలకు హాని కలిగించకుండా కాలుష్యాన్ని అరికట్టడం, వరదలను నియంత్రించడం, ఆర్థిక పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన హామీ ఇచ్చారు. ఓటర్ల జాబితా సవరణలు సర్వసాధారణమే అయినప్పటికీ, గత ప్రభుత్వాలు ఎన్నికల సంఘాలు అర్హులైన ఓటర్లను ఎన్నడూ తమ హక్కులను కోల్పోకుండా చూసుకున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యంగా ప్రస్తావించారు. సవరణల ముసుగులో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష ఓట్లను ఎంపికగా తొలగిస్తోందని ఆయన ఆరోపించారు. ఉస్మానాబాద్లోని 61,000 ఓట్లతో సహా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000 ఓట్లు ప్రస్తుతం ధృవీకరించలేదని పేర్కొంటూ, బూత్ స్థాయి అధికారులకు సహకరించాలని ఆయన పౌరులను కోరారు. హ్యామ్ రోడ్లు తెలంగాణ మౌలిక సదుపాయాల రూపురేఖలను మారుస్తాయని రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. నల్గొండ ఎంపీ కుందూరు రఘువీరారెడ్డి క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, పటిష్టమైన రహదారి మౌలిక సదుపాయాలు గ్రామీణ పట్టణ అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు స్థానిక ఉపాధిని సృష్టించే పరిశ్రమలను ఆకర్షిస్తాయని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్గా, 2047 నాటికి $3 ట్రిలియన్గా లక్ష్యంగా పెట్టుకుని ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఈరోజు ప్రకటించారు. పరిపాలనలో మహిళా నేతృత్వంలోని స్వయం సహాయక బృందాలతో సహా క్షేత్రస్థాయి పరిశ్రమల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం చేర్చడం ద్వారా స్థూల జాతీయ ఉత్పత్తికి రాష్ట్ర వాటాను 10% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు. విధానాల కొనసాగింపులో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రముఖంగా ప్రస్తావన చేస్తూ, రియల్ టైం ట్రాకింగ్తో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 మార్పిడి జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఢిల్లీలో వీబీజీ రామ్జీ చట్టం అమలుపై ఉన్నత స్థాయి సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం సందర్భంగా మంత్రి సీతక్క ఈ చట్టంపై తెలంగాణకు ఉన్న నిర్దిష్ట అభ్యంతరాలను వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ నిర్వహించిన 40వ ఒలింపిక్ డే రన్ 2026కు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పరుగును జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్న వారితో కొద్దిసేపు కలిసిన గౌడ్, క్రమశిక్షణ, ఐక్యత, ఆరోగ్యమైన జీవనం అనే ఒలింపిక్ స్ఫూర్తిని అందరూ అలవర్చుకోవాలని కోరారు. ఫ్రెంచ్ కాన్సుల్ జనరల్ మేర్ లామీ, డిప్యూటీ కాన్సుల్ పాస్కల్ లోరియో పర్యాటక సంస్కృతి వారసత్వ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించడానికి సచివాలయంలో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. ఫ్రాన్స్లో తెలంగాణ ఘనమైన వారసత్వాన్ని ప్రోత్సహించడానికి ఫ్రెంచ్ సహకారాన్ని మంత్రి వారిని కోరడంతో పాటు సాంస్కృతిక మార్పిడిని మరింత బలోపేతం చేయడానికి ఒక ఉమ్మడి బృందాన్ని ప్రతిపాదించారు. వర్షాల కారణంగా మదిరిలో రద్దయిన రైతు ఆశీర్వాద సభను రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతు భరోసా పంపిణీ సదస్సుగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారులు వెంటనే దీనికి ఏర్పాట్లు చేయాలని సూచించగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల రైతులు తమ తమ రైతు వేదికల నుంచి ఇందులో పాల్గొంటారు. హైదరాబాద్లోని జీఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్

పార్క్లో ఫిరాన్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్ మొట్టమొదటి భారతీయ తయారీ కేంద్రాన్ని ప్రారంభించినట్లు జిఎంఆర్ హైదరాబాద్ ఏవియేషన్ ఎస్ఈజెడ్ లిమిటెడ్ ప్రకటించింది. కెనడా, అమెరికా, చైనా తర్వాత ఎఫ్టీజీ తన నాలుగవ గ్లోబల్ హబ్గా విస్తరిస్తున్న కారణంగా అత్యంత ఖచ్చితమైన ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్లో భారత్కు పెరుగుతున్న ప్రాముఖ్యతను తెలియజెప్తోంది. కార్పొరేట్ యాజమాన్యంలోని అవినీతిని అరికట్టడానికి ఇంజనీరింగ్ బి కేటగిరీ సీట్లకు ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్లోని మసాబ్ ట్యాంక్లో ఉన్న ఉన్నత విద్యామండలి కార్యాలయం బయట ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దీంతో నిరసనలో పాల్గొన్న పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్మూర్లో ఇటీవల చేసుకున్న ఘటనలపై తక్షణమే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్మూర్లో హిందువుల ఐక్యతా ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయన్ను పోలీసులు బిక్కనూర్ టోల్ ప్లాజా వద్ద అడ్డుకుని కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తన సొంత నియోజకవర్గానికి తను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ నిబంధనల మేరకు సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. ఈ మేరకు నేడు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి 101 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ ఈరోజు పరిశీలించారు. బీఎల్ఓలు ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ప్రతి ఓటరుకు ఎస్ఐఆర్ ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని, దరఖాస్తులను భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పూర్తి స్థాయి పారదర్శకతో పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావివద్దని అధికారులను ఆదేశించారు. అనంతరం ములకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలు, మందుల లభ్యత, పరిశుభ్రత, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. కాగా నెరవేర్చిన మేనిఫెస్టో అమిష విషయంలో కాంగ్రెస్ నాయకులు నిలదీయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రతిష్టాత్మక మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు హైదరాబాద్ను ప్రపంచస్థాయి నగరంగా మారుస్తుందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. హ్యామ్ రోడ్లు తెలంగాణ మౌలిక సదుపాయాల రూపురేఖలు మారుస్తాయని రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 trillion, 2047 నాటికి $3 trillion లక్ష్యంగా పెట్టుకుని ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దొద్దిల్లు శ్రీధరబాబు ఈరోజు ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: तृतीय भाषायाः नीतिः अनिवार्या भविष्यति। सीबीएसई इत्यपि अकथयत् यत् 7-8-9 श्रेण्याः छात्राः ये पूर्वमेव विदेशीय भाषाद्वयं स्वीकृतवन्तः ते एकस्याः अतिरिक्तस्य देशीय भाषायाः अध्ययनं कुर्वन्तः तथैव अनुवर्तयितुम् अनुमताः भविष्यन्ति इति। सर्वकारेण जनविश्वास उपबन्धानां संशोधनम् इत्यधिनियमः 20/26 इत्यस्य माध्यमेन विधिमापन अधिनियमः 90/2000 इत्यस्यान्तर्गतं परिष्कार सूचना व्यवस्था प्रवर्तिता भविष्यति इति। दिल्लीति राष्ट्रिय राजधानी क्षेत्रे SIR इत्युक्ते मतदातॄणां विशेष गहन पुनरीक्षण इति अभियानान्तर्गतं मतदातृभ्यः निर्वाचक गणना प्रपत्राणां प्रतिगृह वितरणाभियानं स्वस्तनादारप्स्यते। देहलीनगरस्य मुख्य निर्वाचनाधिकारी अशोक कुमारः अद्य नवदेहलीनगरे प्रसारमाध्यमान् सम्बोधयन् एतत् अघोषयत् यत् मतदान केन्द्रस्तरीय BLO इत्याख्याः अधिकारिणः स्वस्तनादारभ्य अग्रिममासस्य 29 दिनाङ्कपर्यन्तं कार्यमिदं सम्पादयिष्यन्ति इति। श्रीकुमारः अवदत् यत् अगस्तमासस्य 5 दिनाङ्कात् सितम्बरमासस्य 4 दिनाङ्कपर्यन्तम् अभियोगाः आक्षेपाश्च निवेदयितुं शक्यन्ते। अन्तिमा निर्वाचकसूचिः अक्टूबरमासस्य 7 दिनाङ्के प्रकाशिता भविष्यति।
1: जो हमारे लिए डेट है हाउस टू हाउस, जिसमें BLOs एक एक घर जाकर सभी इलेक्टर्स को इनुबरेशन फॉर्म डिस्ट्रीब्यूट करेंगे, वो 30 तारीख से शुरू हो जाएगी और 29 जुलाई तक फॉर्म वापसी की भी डेट है। और इसके लिए जो हमारे 13,033 बूथ्स हैं, वो सभी पे BLOs अपॉइंटेड हैं, तो सभी BLOs को उनके इनुबरेशन फॉर्म हमने दे दिए हैं, जो कि कल सुबह से अपनी कार्रवाई शुरू कर देंगे। इसके साथ साथ ऑनलाइन फॉर्म भरने की भी सुविधा दी गई है।
0: भारत ऋतु विज्ञान विभागेन स्वस्तनं यावत् उपहिमालयीय पश्चिम बंग क्षेत्रे सिक्किम प्रदेशे च प्रचण्डतः अतिप्रचण्ड तरायाः वर्षायाः पूर्वानुमानं कृतमस्ति। बुधवासरं यावत् अरुणाचल प्रदेशे, असम राज्ये, मेघालये, केरलम राज्ये, माहे प्रदेशे च प्रचण्ड वृष्टिः भविष्यतीत्यपि ऋतु विभागेन पूर्वानुमानं कृतम्। फीफा विश्वचषक क्रीडायाः नॉकआउट इति चरणे संयुक्तराज्य अमेरिका देशस्य लॉस एंजलिस नगरे प्रथमायाः नॉकआउट इति स्पर्धायां कनाडा देशः दक्षिण अफ्रीका देशं 1-0 पराजयत्। बैडमिंटन क्रीडायां भारतीयः क्रीडकः किदंबी श्रीकान्तः US ओपन क्रीडायां पुरुष एकल स्पर्धायां रजत पदकं विजितवान् इति वार्ताः।
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు విందాం సమాచార దర్శిని. ఓటర్లు ప్రత్యేక సమగ్ర సవరణకు అందరూ సహకరించాలి, కలెక్టర్ ఇలా త్రిపాఠి. పారదర్శక ఓటర్ జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ను అనుసరిస్తూ SIR ప్రక్రియ అమలులో భాగంగా బూత్ లెవెల్ అధికారులు గురువారం నుండి ఇంటింటి సందర్శనకు శ్రీకారం చుట్టారు. జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే కొనసాగుతుంది. ఇందులో భాగంగా BLO రుక్మిణి సూపర్వైజర్ హరీష్ గురువారం కలెక్టర్ క్యాంపు ఆఫీసులో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠిని కలిసి ఎన్యూమరేషన్ ఫారంలు అందించారు. వీటిని పూరించి ఒక ఫారంను తిరిగి ఇవ్వాల్సిందిగా కోరారు. కలెక్టర్ నివాసాన్ని సందర్శించిన ఎన్యూమరేషన్ ఫారం అందించినట్టుగా ఆన్లైన్ ద్వారా BLO ఓ మొబైల్ యాప్లో అప్డేట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ SIR ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం కరెక్ట్గా నింపే విధంగా చూడాలని BLOలకు సూచించారు. ఈ సమాచారం నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయడమైనది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఆర్మూర్ పట్టణంలోని భగత్చంద్ర స్కూల్లో జరిగిన సంఘటన సందర్భంగా ఆర్మూర్ పట్టణం బంద్ కాల్ సంబంధించిన విషయం. ఇట్టి బంద్ కాల్ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో సెక్షన్ 163 పాత సెక్షన్ 144 అమలు ఉంటుంది. పోలీస్ కమిషనర్ వెల్లడి. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తేదీ 29 మరియు 30 తేదీలలో బంద్ కాల్ మరియు ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోళ్లు నిషేధం. ఆర్మూర్ పట్టణంలో ప్రజాశాంతికి ఇక్కడ ఎలాంటి భంగం కలగడం ముందస్తు జాగ్రత్తలు భాగంగా పోలీస్ శాఖ తరపున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో సెక్షన్ 163 పాత సెక్షన్ 144 అమల్లో ఉంటుందని వెల్లడించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆర్మూర్ పట్టణంలో 5 నుండి 5కు మించి గుంపులుగా చేరడం నిషేధం. ఆర్మూర్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు తేదీ 29 ఉదయం 6 గంటల నుండి తేదీ 30 సాయంత్రం 6 గంటల వరకు ఆర్మూర్ పట్టణంలో సెక్షన్ 143-144 అమల్లో ఉంటుందని వెల్లడించారు. ఆర్మూర్ పట్టణంలో అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతామని పోలీస్ కమిషనర్ గారు తెలిపారు. ఈ నిబంధనలకు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:35. ఇప్పుడు విన్నాం సినీ గీతాలు.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: సినీ గీతాల్లో తర్వాత పాట మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా కోసం కార్తీక్ చిన్నయ శ్రీపద పాడిన పాట విందాం.

వినపడతో సినీ గీతల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. మరి కాసేపట్లో రాష్ట్ర వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు చెరుకు పంటలో సమగ్ర ఎరువులను ఏ విధంగా నిర్వహించుకోవాలి ఈ అంశాన్ని గురించి తెలియజేస్తున్నారు మన రైతు సోదరులకు. తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్న చెరుకు పంట ద్వారా పంచదార, బెల్లం, కండసారి, బాగసి, మిలాసిస్, ఫిల్టర్ మడ్డి ఉత్పత్తి అవుతున్నాయి. అదేవిధంగా గత 2-3 సంవత్సరాల నుండి ఇథనాల్ ప్రాముఖ్యత ఇంధన రంగంలో పెరుగుతుండడము చెరుకు విస్తీర్ణం పెరగడానికి దోహదపడుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం 20% ఇథనాల్ను మన యొక్క ఇంధనంలో కలుపుకోవచ్చని చెప్పేసి ప్రకటన కూడా చేశారు. ఈ పరిస్థితిలో చెరుకులో మంచి రస నాణ్యతతో పాటు అధిక దిగుబడులు పొందడంలో సమగ్ర ఎరువుల యాజమాన్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ఆధునిక వ్యవసాయంలో రైతులు నేలకు తగినంత సేంద్రియ పదార్థం అందించకుండా రసాయన ఎరువుల మీద ఆధారపడటం వలన దిగుబడులు ఒక దశ వరకు మాత్రమే పెరిగి నేల యొక్క సూక్ష్మజీవులు దెబ్బతిని సారం కోల్పోతుంది. దీని వలన రసాయన ఎరువుల మోతాదు పెంచినా దిగుబడులు పెరగని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రైతులు సమగ్ర ఎరువుల నిర్వహణ యొక్క ఆవశ్యకతను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెరుకు పంటకు సేంద్రియ ఎరువులుగా పశువుల ఎరువు, కంపోస్టు, ఫిల్టర్ మడ్డి, చెరుకు చెత్త, పచ్చి రొట్టె ఎరువులు మొదలైనవి ఉపయోగించుకోవచ్చు. రైతులు ఉపయోగించే ఎరువుల్లో పశువుల ఎరువు ముఖ్యమైనది. పశువుల ఎరువు తయారీలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి పోషక విలువ

గల ఎరువు తయారవుతుంది. ఈ పశువుల ఎరువులలో సుమారు 0.5% నత్రజని, 0.2% భాస్వరం, 0.5% పొటాష్తో పాటు అన్ని పోషకాలు కొద్ది పరిమాణంలో ఉంటాయి. సాధారణంగా ఒక జత పశువుల నుండి సంవత్సరానికి 10 టన్నుల పశువుల ఎరువు లభిస్తుంది. ఇది ఒక ఎకరం చెరుకు తోటకు వేసుకోవటానికి సరిపోతుంది. వర్మీ కంపోస్ట్లో 1.5 నుండి 2.5% నత్రజని, 1 నుండి 2% భాస్వరం, 1 నుండి 1.5% పొటాష్తో పాటు కాల్షియం, మెగ్నీషియం, గంధకం, ఇనుము, మ్యాంగనీసు, జింక్ మొదలైన పోషకాలతో పాటు మొక్కలకు అవసరమయ్యే హార్మోన్లు కూడా లభిస్తాయి. ఎకరాకు 2-3 టన్నుల వర్మీ కంపోస్టు వేసుకోవాలి. ఫిల్టర్ మడ్డి దొరుకు ప్రాంతాలలో ఎకరాకు 5-6 టన్నులు బాగా ఎండిన ఫిల్టర్ మడ్డిని భూమిలో వేసి కలియదున్నాలి. 1 టన్ను ఫిల్టర్ మడ్డిలో 17 కిలోల నత్రజని, 7 కిలోల భాస్వరం, 2 కిలోల పొటాషు ఉంటాయి. ఈ విధంగా పేర్కొన్న పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, ఫిల్టర్ మడ్డిని పంట వేసే 4-6 వారాల ముందు వేసుకొని భూమిని కలియదున్నాలి. ఇక చెరుకు కోత కోసిన తర్వాత ఎకరానికి సుమారుగా 4-6 టన్నుల చెరుకు చెత్త వస్తుంది. సాధారణంగా రైతులు చెత్తను కాల్చివేస్తున్నారు. దీని వలన నేల యొక్క భౌతిక రసాయన స్థితికి నష్టం వాటిల్లుతుంది. కనుక అలా కాకుండా ఒక ఎకరాకు 1.25 టన్నుల చెత్తను సాళ్ళ మధ్య పరిచి కుళ్ళి పెడితే అది ఎరువుగా మారడమే కాకుండా సాళ్ళ మధ్య వచ్చే కలుపు సమస్యను కూడా నియంత్రిస్తుంది, ఒక మల్చింగ్ సిస్టమ్గా మారుతుంది. అంతేకాకుండా నేలలో తేమను ఉంచి పీక పురుగు ఉధృతిని తగ్గిస్తుంది. ఈ విధంగా కుళ్ళ పెట్టడానికి ఎకరాకు 10 కిలోల చొప్పున సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 8 కిలోల యూరియా, 1.25 కిలోల ట్రైకోడెర్మా శిలీంధ్రమును సాళ్ళ మధ్య పరిచిన చెరుకు చెత్త పైన పలచగా చల్లుకోవాలి. ఈ సమయంలో కొద్దిపాటి తేమ ఉండేలా రైతులు జాగ్రత్త పడాలి. ఈ విధంగా చెరుకు చెత్త బలమైన కంపోస్టుగా తయారవుతుంది. ఈ కంపోస్ట్లో 0.2 నుండి 0.5% భాస్వరం, 1.1% నుండి 1.5% పొటాష్తో పాటు కాల్షియం, మ్యాగ్నీషియం, మ్యాంగనీస్, ఇనుము, జింకు వంటి సూక్ష్మ పోషకాలు నేలకు అందుతాయి. ఈ విధంగా తెలిపిన వివిధ సేంద్రియ ఎరువులను ఎకరానికి సిఫారసు చేసిన మోతాదును భూమిలో వేసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయించిన రసాయన ఎరువుల మోతాదును పంటకు అందిస్తే బాగుంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఎకరా చెరుకుకు 100 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాషులను అందించే ఎరువులను వేసుకోవాలి. ఎరువుల నిర్వహణ భూసార మధ్యస్థ గల నేలకు అనుకూలంగా లెక్కించబడుతుంది. రసాయనిక ఎరువుల రూపంలో చూసుకున్నట్లయితే ఎకరాకు సిఫారసు చేయబడిన 220 కిలోల యూరియా, 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం. సాంప్రదాయ పద్ధతిలో పండించే చెరుకు పంటకు రైతులు సిఫారసు చేయబడిన ఎరువుల్లో 220 కిలోల యూరియా నాటిన 45-60 రోజులకు 90 రోజులకు మొక్కల మొదల మధ్య 5 సెంటీమీటర్ల లోతులో సమపాలలో వేసి మట్టి కప్పాలి. భూమిలో లభ్యభాస్వరం ఎకరాకు 12 కిలోల కన్నా తక్కువ ఉన్నప్పుడు ఎకరాకు 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను ఆఖరి దుక్కిలో వేసి కలిదున్నాలి. భూమిలో లభ్యమయ్యే పొటాష్ ఎకరాకు 108 కిలోల కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను చివరి దుక్కిలో వేసుకోవాలి. కార్చీ తోటలకు మొక్క తోటల కన్నా ఎకరాకు 40 కిలోల నత్రజనిని అధికంగా వాడాలి. అంటే 320 కిలోల యూరియాను పంటకు అందించాలి. సాధారణంగా మోడెం తోటలో తొలి దశలో ఇనుపధాతు లోపం ఎక్కువగా కనబడుతుంది. ఇనుపధాతు లోపం వలన ఆకులు పాలిపోయి లేత పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఈ లక్షణాలు ఈ నెలకు సమాంతరంగా ఆకుల పొడుగున చారలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటర్ నీటికి 10 గ్రాములు అన్నవేది, 2 గ్రాములు నిమ్మ ఉప్పు కలిపి ద్రావణాన్ని పైరులో ధాతు లోపం గమనించినప్పుడు వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. ఇక జింకు ధాతు లోపం కనిపించిన మొక్కల్లో ఆకుల ఈ నెల వెంబడి పసుపు చారలు ఏర్పడి లోపం ఎక్కువైనప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది. దీనితో పాటు దుబ్బు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు చనిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ను వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. ఇక బిందు సేద్యం ద్వారా ఫర్టిగేషన్ ఏ విధంగా అందించాలంటే ఈ వివరాలు అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. బిందు సేద్యం ద్వారా ఎరువులను పంపించే విధానాన్ని ఫర్టిగేషన్ అంటారు. ఫర్టిగేషన్ పద్ధతులు ఉపయోగించి ఎరువుల నీటిలో పూర్తిగా కరిగే స్వభావాన్ని కలిగి ఉండాలి. పంట యొక్క పోషకాలు అవసరాల దృష్ట్యా సరైన ఎరువులను ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా దొరికే
యూరియా తెల్ల రకం మ్యూరేటా పొటాస్ మరియు నీటిలో కరిగే కాంప్లెక్స్ ఎరువుతో కలపడం వలన పంట యొక్క నత్రజని, భాస్వరం మరియు పొటాష్ అవసరాలను తీర్చుకోవచ్చు. ఫర్టిగేషన్ ప్రక్రియ ప్రారంభించే ముందు తర్వాత వ్యవస్థను కొద్దిసేపు నడిపించాలి. చెరుకు పంటకు సిఫారసు చేయబడిన మొత్తం పోషకాలను అందించేటప్పుడు పంట దశలను దృష్టిలో ఉంచుకొని పెరుగుదల దశలకు అనుగుణంగా మోతాదును పెంచుకోవాలి. మొత్తం భాస్వరం సూపర్ ఫాస్ఫేట్ రూపంలో బోదెల్లో వేసుకోవాలి. ఉదాహరణకు చెరుకు పంటకు వారానికి ఒకసారి ఫర్టిగేషన్ ఇవ్వాలనుకున్న రైతులు నాటిన 30 రోజుల నుండి 210 రోజుల వరకు అంటే 24 సార్లు కింద లెక్కించిన మోతాదులో సిఫారసు చేయబడిన ఎరువులను పెరుగుదల దశలను బట్టి అందించాలి. రైతులు వీలును బట్టి ప్రతిరోజు వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి అయినా తదనుగుణంగా మోతాదును లెక్కగట్టి ఫర్టిగేషన్ ద్వారా ఎరువులను అందించాలి. సిఫారసు చేయబడిన నత్రజని, పొటాషియం మాత్రమే కాకుండా భాస్వరం కూడా ఫర్టిగేషన్ విధానంలో అందించాలనుకుంటే నీటిలో కరిగే కాంప్లెక్స్ ఎరువులను ఎంచుకోవాలి. ఈ విధంగా సమగ్ర ఎరువుల నిర్వహణ పాటించడం వలన ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి ఎరువుల యొక్క వృధా ఖర్చు తగ్గించడంతో పాటు సమపాలలో పంట పెరుగుదల దశల్లో పోషకాలు పంటకు అందడం వలన అధిక రస నాణ్యత, లాభకరమైన దిగుబడులతో పాటు నేల యొక్క సారాన్ని కూడా రక్షించుకోవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ చెరుకులో సమగ్ర ఎరువుల నిర్వహణ గురించి మన రైతు సోదరులందరికీ తెలియజేశారు. రైతులందరూ ఈ విధానాలు పాటించి చక్కటి లాభాన్ని, ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.

0: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:00.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసార వివరాలు

3.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐ మొబైల్ యాప్ పై ఈరోజు మరియు రేపు ఉదయం పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు

ముందుగా ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లో 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారం అవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతుంది. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తా ప్రసారం, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రాత్రి 10 గంటలకు అలనాటి గీతాలు, మధుర గీతాలు వింటారు. 11 గంటలకు హిందీలో వార్తా ప్రసారం, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6 గంటలకు హిందీలో వార్తా ప్రసారం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి లేవింటారు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీమన్ నింబాజల నరసింహస్వామివారి భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధను వినిపిస్తారు సీతా మహాలక్ష్మి గారు. 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమం ప్రసారం అవుతుంది. ప్రబోధ గీతంతో అనంతరం సినీ భక్తి గీతాలు వింటారు. 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం అవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సినీ గీతాలు వినవచ్చు. 9:00 హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా పంపిన సినీ గీతాలు వింటారు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి రేపు ఉదయం పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగు జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నర్అప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ఎయిర్ మార్షల్ తరుణ్ చౌదరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహెల్లా, లెఫ్టినెంట్ జనరల్ హర్బిందర్ సింగ్ వాద్రా, లెఫ్టినెంట్ జనరల్ మొహేందర్ పాల్ సింగ్లు అతి విశిష్ట సేవా మెడల్ అందుకున్నారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లను అణిచివేయడంలో సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు చూపిన అసాధారణ ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఈ అవార్డులు అందజేశారు. వైమానిక, నౌకాదళ కార్యకలాపాలు, మానవతా దృక్పథంతో చేపట్టిన సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసమాన శౌర్యాన్ని కూడా ఈ సందర్భంగా పురస్కారాలతో గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రభృతులు పాల్గొన్నారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. బ్రిక్స్ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో మంత్రితో సమావేశమైంది. ఇన్నోవేషన్, స్టార్టప్లు, ఎమర్జింగ్ టెక్నాలజీస్, పరిశోధనల్లో బ్రిక్స్, బ్రిక్స్ ప్లస్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, అంతరిక్షం, బయోటెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, డీప్ టెక్నాలజీ రంగాల్లో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. భారతదేశ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్దిష్ట ప్రతిపాదనలతో కలిసి పనిచేయాలని బ్రిక్స్ ప్రతినిధి బృందాన్ని కోరారు. తన సీషెల్స్ పర్యటన ఎంతో ఫలప్రదంగా సాగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సీషెల్స్ 50వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. తమపై చూపిన ఆదరాభిమానాలకు గాను సీషెల్స్ అధ్యక్షులు డాక్టర్ ఫ్యాట్రిక్ హెర్మనీకి, అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత 50 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య నమ్మకం, పరస్పర పురోగతితో సంబంధాలు కొనసాగాయని, రాబోయే 50 ఏళ్లు ఆవిష్కరణలు, సుస్థిరత ఉమ్మడి శ్రేయస్సుకు చిహ్నంగా నిలుస్తాయని సామాజిక మాధ్యమంలో మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో కొత్త నిబంధనల వల్ల సరికొత్త సాంకేతికత, వ్యవస్థల ఉత్పత్తి, సైన్యంలోకి వాటి చేరిక వేగవంతమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు డిఆర్డీఓ ఆర్థిక అధికారాల వికేంద్రీకరణ నిబంధనలను ఆయన విడుదల చేశారు. వివిధ స్థాయిల్లో క్రియాశీల అధికారాలు పెంచడం, ప్రయోగాలు, పరీక్షల కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం వంటి కీలక మార్పులు ఇందులో ఉన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్నాథ్ సింగ్, ఈ నిబంధనల వల్ల పరిశ్రమలు, విద్యా సంస్థలతో భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ ఆత్మ నిర్భర్ భారత్ రక్షణ సన్నద్దతకు దోహదపడుతుందన్నారు. వ్యూహాత్మక పరిశోధన, అభివృద్ది ప్రాజెక్టుల సమర్థత, జవాబుదారీతనం సకాలంలో అమలును పెంచడానికి సంస్కరణలు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ సిబ్బంది అధిపతి జనరల్ ఎస్ఎన్ రాజా సుబ్రమణి, డిఆర్డిఓ చైర్మన్ రాజేష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడుతూ ఆయన, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే తొలి కేంద్రాలుగా దేశవ్యాప్తంగా 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రాథమిక, ద్వితీయ వైద్య కేంద్రాల అనుసంధానాన్ని మెరుగుపరిచామన్నారు. అలాగే వెనుకబడిన వైద్య సేవలు సరిగా అందని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్, 157 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు నిర్మించి తృతీయ శ్రేణి వైద్య సంరక్షణను బలోపేతం చేశామని నడ్డా వివరించారు.
1: The National Health Authority and PM Jai Pradhan Mantri Jan Arogya Yojana has expanded the health facility and made it accessible and affordable throughout the length and the breadth of the country and incorporates 62 crore people and now India is the world's largest digital public infrastructure healthcare.
0: పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వైపు

0: పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నరప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు జరిగిన ఫైనల్ పోటీలో చైనీస్ తైపీకి చెందిన సూ లింగ్ యాంగ్ చేతిలో 15-21, 21-16, 9-21 స్కోర్తో శ్రీకాంత్ ఓటమి పాలయ్యారు. ఆయన చివరిసారిగా 2017లో బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ కింద ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఆయనకు అంతర్జాతీయ టైటిల్ ఏదీ దక్కలేదు. దేశ సమగ్రాభివృద్దికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిర వృద్ధిని చేకూరుస్తుందని అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. పర్వణిలో వసంతరావ్ నాయక్ మరఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కళాశాలలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తుల పరిశ్రమల క్రమబద్దీకరణ పథకం కింద ఏర్పాటు చేసిన కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడానికి ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ శ్రేణి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15.

0: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వినండి, వ్యవసాయంపై ఎలినో ప్రభావము మరియు భూగర్భ జలాల వినియోగదారులు చేపట్టవలసిన నీటి పొదుపు చర్యల గురించి నిజామాబాద్ జిల్లా భూగర్భ జల శాఖ అధికారి పి శ్రీనివాస్ బాబు గారితో పరిచయ కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోస్లో నిజామాబాద్ జిల్లా భూగర్భ జల శాఖ అధికారి పి శ్రీనివాస్ బాబు గారు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ బాబు గారు.
1: నమస్కారం అండి.
0: శ్రీనివాస్ బాబు గారు, ఈ వర్షపాత సంవత్సరం 2026-27లో మనం జూన్ చివరి తారీఖుల్లో ఉన్నాము. మరి ఈ సమయానికి రావాల్సిన వర్షాలు ఇంకా కురవకపోవడం, మరి ఈ ప్రభావం దానికి కారణాల గురించి రైతు సోదరులకు ఎట్లాంటి అవగాహన అవసరం ఉందంటారు?
1: చాలా మంచి ప్రశ్నతో మొదలుపెట్టారు మీరు. రైతు సోదరులైనా భూగర్భ జల వినియోగదారులైనా, ఈ సంవత్సర వర్షాకాలము అనంటే సంవత్సర వర్షాకాలము జూన్ మొదటి తారీఖు నుండి మరుసటి సంవత్సరము మే 31 వరకు ఒక వర్షాకాల సంవత్సరము అని అంటాము. ఈ వర్షాకాల సంవత్సరము జూన్ మొదటి తారీఖు నుండి మనకు ఇప్పటిదాకా మనము వర్షాకాలములో పడిన వర్షం ఎంత అని మనము నిర్ధారణ చేస్తే దరిదాపుగా మనకు 20% దాకా డిఫిషియట్ అనేది మనకు తేటతెల్లంగా మన రికార్డులలో నమోదయి ఉంది. మనకు పడవలసింది 101 mm రాష్ట్ర సరాసరి వర్షపాతము పడవలసి ఉంటే దరిదాపుగా 20% మనకు డిఫిషియట్ అనేది మనకు నమోదుగా మనం రికార్డులో తేటతెల్లంగా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అంతకుముందు మనము ఈ యొక్క రికార్డులను మనం గమని

0: ఇస్తే మొదటి మాసమైన జూన్ మాసంలోనే 30% 35% ఎక్సెస్ రెయిన్ఫాల్ పడింది అని మనం చాలా సంతోషంగా ముందు వెళ్ళదీసినాం. కానీ ఈ సంవత్సరంలో ఇంత డిఫిషియట్ రావడంలో కొంత రైతాంగమైనా కానీ భూగర్భజల వినియోగదారులైనా కానీ కొంత ఆందోళనకరమైన పరిస్థితులను వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయన్నది ఆలోచన చేస్తే ఇది గత 30 సంవత్సరాల రెయిన్ఫాల్ స్టాటిస్టికల్ డేటా అంటే భద్రపరిచిన డేటాను మనం గమనిస్తే ప్రతి 5-6 సంవత్సరాలకు ఒక పర్యాయము ఈ వర్షాభావ పరిస్థితులు మనకు చవిచూసినాం. రికార్డులే మనకు తేటతెల్లంగా చెప్తా ఉన్నాయి. 6 సంవత్సరాలు గడవంగానే ఇటువంటి వర్షాభావ పరిస్థితులు ఎదుర్కోవడము, ఆ పరిస్థితులలో మనం ఎంతో నష్టపోవడము, ఆ నష్టాన్ని పూడ్చుకోలేక చాలా ఇబ్బందులు పడ్డం అనేది జరుగుతూ ఉంది. అసలు ఈ వర్షాభావ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయని అంటే ఈ యొక్క సంవత్సరంలో జనవరి మాసము నుండి మనము ఈ యొక్క ప్రచార వార్తలను గమనిస్తే రేడియో ద్వారానైనా కానీ శాస్త్రవేత్తలైనా కానీ ప్రింట్ మీడియానైనా కానీ ఒక పదము వాడుతూ వాళ్ళు వచ్చారు, ఎల్నినో ఈ సంవత్సరం అధికంగా ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ ఎల్నినో అని అంటే అది కొంతవరకు అర్థమైంది, అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ పరిస్థితులు మాత్రము ఇది ఎల్నినో ప్రభావమే అని చెప్తా ఉన్నారు. అసలు ఎల్నినో అని అంటే ఏమిటి? ఎల్నినో అని అంటే ఎల్నినోకు దాని యొక్క వ్యతిరేక పదార్థము లానినో. ఎల్నినో అని అంటే వర్షాభావ పరిస్థితులను మనము చవిచూడము, లానినో అంటే అధిక వర్షపాతము ఉండడం. గత 5-6 సంవత్సరము లానినో అంటే ఎక్సెస్ రెయిన్ఫాల్ ఈ జూన్ మాసమైన సంవత్సరం ఎంతలోనైనా కానీ మనము పొందుకున్నాము. ఈ సంవత్సరము వర్షాభావ పరిస్థితులు ఎల్నినో ఎదుర్కొంటూ ఉన్నాము. ఈ ఎల్నినో అనేది మనకు ఏ విధంగా సంభవిస్తుంది అని అంటే పసిఫిక్ మహాసముద్రం యొక్క ఉపరితలములో అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడి అధిక ఉష్ణోగ్రతల వలన ఈ యొక్క ఋతుపవనాలను వాటి యొక్క దిశ మార్చినప్పుడు ఏర్పడే ప్రభావమే ఈ ఎల్నినో. అది ఋతుపవనాలు మనకు ఎక్కువగా సౌత్ వెస్ట్ మనకు మాన్సూను మనకు జూన్ మాసంలో మనము పొందుకుంటాం. ఈ సౌత్ వెస్ట్లో వచ్చే ఈ మాన్సూన్ యొక్క అంటే అది ప్రయాణం చేసే దిశను మార్చి ఎల్నినో అంటే ఆ యొక్క ఉష్ణోగ్రత ఉపరితలంలో ఏర్పడ్డ ఋతుపవనాలను వాటి దిశ మార్చి ఉష్ణోగ్రతలుగా మనకు అందిస్తూ ఉంటుంది. అంటే చల్లని వాతావరణాన్ని పొందవలసిన సమయంలో ఉష్ణోగ్రతమైన వాతావరణాలు ఇస్తున్నందువలన మనకు ఎండాకాల ప్రభావమే జూన్ జూలై మాసాలలో ఎదుర్కొనవలసిన పరిస్థితి ఈ 26-27 సంవత్సరములలో మనకు అనుభవిస్తూ ఉన్నాం. ఈ ఎల్నినో ఎఫెక్టే ప్రస్తుత ఈ జూన్ మాసములలో మనము 20% యొక్క రెయిన్ఫాల్ డిఫిషియెంట్ ఎదుర్కొని మనం నష్టపోవడానికి కారణమైనది. ఈ ఎల్నినో ఎఫెక్టు అంటే మనకే కాదు, ఇది ఈ యొక్క దేశం మొత్తం మీద ఎక్కువగా ఉన్నట్టుగా కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఎక్కడైతే ఈ ఎండాకాల యొక్క ప్రభావం కంటిన్యూగా ఉంటుందో దానివల్ల మనం ఇది ఎదుర్కొంటా ఉన్నాం అనేది నేను క్లియర్గా మీకు చెప్తా ఉన్నా.
1: మరి శ్రీనివాస్ బాబు గారు, ఎల్నినో ప్రభావం వల్ల ఈసారి మనకు వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయని మీరు చెప్తున్నారు కదండి, మరి ఈ ఖరీఫ్ సీజన్లో అదేవిధంగా రబీ సీజన్లో మన దగ్గర చాలామంది రైతులు వరిని సాగు చేస్తున్నారు, మరి నీటి అవసరం ఎక్కువ పంటలు సాగు చేయడం వల్ల మనకు నీటి అవసరత ఎక్కువ ఉందండి, మరి రైతు సోదరులు ఈ వర్షాభావ పరిస్థితుల్లో దీన్ని ఎలా ఎదుర్కోవాలి, మరి ఎట్లాంటి ప్రణాళికలు చేసుకోవాలంటారు?
0: తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా మనము వర్షం మీద ఆధారపడే పంటలైనా కానీ లేదంటే సర్ఫేసు నీటి మీద ఆధారపడి పండించే పంటలైనా కానీ మనం ఎక్కువగా మనము క్రాప్స్ను రేజ్ చేస్తూ ఉన్నాం. అంటే వెట్ క్రాప్సే ఉన్నాయి. వెట్ క్రాప్స్లలో ఎక్కువగా మనము ఈ యొక్క ఖరీఫ్లో మనము వరి పంట ఎక్కువగా వేస్తూ ఉంటాం. వరి పంట వేస్తున్నందువలన భూగర్భ జలాలు అయితేనేమి సర్ఫేస్ ఉపరితల జలాల మీదనైనా కానీ అధిక మొత్తంలో నీటిని వినియోగించి ఈ యొక్క ఖరీఫ్లో వరి పంటను మనము సాగుబడి చేస్తూ ఉన్నాం. కానీ ఈ యొక్క సంవత్సరంలో అటువంటి పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు కాబట్టి భూగర్భ జల వినియోగదారులైనా కానీ రైతాంగం అయినా కానీ ఒక అడుగు వెనక వేసి ఆలోచన చేసి పంట నిర్ధారణ చేసుకోవాలన్నది ఒక భూగర్భ జల శాస్త్రవేత్తగా నేను సూచిస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే మిట్ట ప్రాంతంలో మనకు భూగర్భ జలాల మీదనే ఎక్కువగా ఆధారపడి మనము వ్యవసాయము చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అధిక మొత్తంలో భూగర్భ జలాలను వెలికి తీస్తూ ఆ యొక్క బోర్ల ద్వారా దరిదాపుగా ఏ జిల్లాను మనం ఇది చేసుకుంటున్నా కానీ వెల్ డెన్సిటీ మామూలుగా 1 స్క్వేర్ కిలోమీటర్కు 18 నుండి 20 బోర్లే ఉండాలి. అప్పుడు అవి సమతుల్యంగా ఆ యొక్క బోర్ యొక్క సామర్థ్యాన్ని అది

వ్యక్తపరుస్తుంది అది. కానీ మన దగ్గర ఉన్న వెల్ డెన్సిటీ అంటే దాని యొక్క సాంద్రత 30-40% ఉన్నది అని అంటే అది డబుల్ ద రేట్ అన్నమాట. ఒక స్క్వేర్ కిలోమీటర్లో 18-20 బోర్లు ఉన్నది, మన దగ్గర 30-40 బోర్లు ఉన్న ప్రాంతం అయిపోయింది కాబట్టి భూగర్భ జలాలు వెలికి తీయడంలో చాలా ముందు ఉన్నట్టుగా ఈ యొక్క గణాంకాలు మనకు చెప్తా ఉన్నాయి. ఈ యొక్క గణాంకాలే కాదు, అధికంగా వస్తున్న ఉపరితల జలాలైనా కానీ మనము ఖరీఫ్లో పంటలకు ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. ఉపరితల జలాలను వాడుతున్నాము, భూగర్భ జలాలను కూడా వాడుతున్నాము అని అంటే అవసరానికి మించి జలాలను వాడుతూ ఆ యొక్క ఖరీఫ్లో వెట్ క్రాప్స్ అయిన ప్యాడీని మనం ఎక్కువగా దాన్ని మనకు పంటలు పండిస్తూ ఉన్నాం. ఇది రైతాంగము గమనించి తగు మోతాదులో భూగర్భ జలాలను మనము వాడుకుంటే భూగర్భ జలాలు ఇటువంటి వర్షాభావ పరిస్థితులలో మనకు అవసరానికి మనకు ఆదుకుంటాయన్నది మీరు గుర్తెరిగి భూగర్భ జలాల వినియోగాన్ని కొంతవరకు తగ్గించి తప్పనిసరిగా మన యొక్క నేల స్వభావాన్ని బట్టి వరి మాత్రమే పండుతుంది అన్నప్పుడే మనం వరికి వెళ్ళాలన్నది నా యొక్క సూచన. ఎక్కడైతే నేల స్వభావము హార్టికల్చర్కు లేకపోతే అదర్ క్రాప్స్కు వినియోగంలోకి తేవచ్చు అని సలహా సూచనలు మన దగ్గర ఉంటే ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలన్నది నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ కొందరు రైతు సోదరులు చెప్తా ఉన్నారు, మా నేలలో వరి పంట తప్ప ఇంకా ఏది పండదు సార్ అని. వరి పంట తప్ప ఏది పండకపోతే ఓకే, కానీ కొన్ని నేల స్వభావాన్ని బట్టి ఎరుపు మట్టి నేలలైనా కానీ వేరే మట్టి నేలలు ఉంటే అక్కడ మనము అదర్ ధాన్యాలను వెట్ క్రాప్స్ను ప్యాడీ కాకుండా హార్టికల్చర్ అయినా ఆరుతడి పంటలను డ్రిప్ ద్వారా మనం పండించుకోవచ్చు. అటువంటి దాంట్లో మీరు ముందుకెళ్ళాలన్నది, దీన్నే మనము క్రాప్ డైవర్సిఫికేషన్ అని అంటున్నాం. దాంట్లో మీరు పాలిభాగస్థులు అయ్యి భూగర్భ జలాల మీద ఒత్తిడి లేకుండా రాకుండా చూడాలన్నది నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో మనం ఉన్నాము, ఆల్మోస్ట్ ఒక నెల రమారమి అయిపోయినట్టుగానే మనం భావిస్తూ ఉన్నాము. ఈ తేదీలలో మనము గత నెల మాసం నుండి మనము పుటాలు వేసుకొని ఉన్నాము, దాన్ని దుక్కి దున్ని విత్తనానికి దానికి వేయడానికని సమాయత్తమవుతున్నారు. ఈ పరిస్థితులలో రైతాంగానికి సూచించేది ఏంటంటే మీరు మీ యొక్క నేలలో ఆ యొక్క భూగర్భ జలాల లభ్యత క్రాప్కు సరిపోతుంది అన్నప్పుడు మాత్రమే ఈ వరి పంటకు ముందుకెళ్లాలన్నది లేకపోతే వెట్ క్రాప్స్కు ముందుకెళ్లాలన్నది నేను ముఖ్యంగా మీకు సూచిస్తూ ఉన్నా. లేని పక్షంలో నష్టము అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుని బట్టి అనంటే ఆ యొక్క బోర్ యొక్క సామర్థ్యము ఈ యొక్క పంట దిగుబడి వచ్చే సమయానికి అంటే అక్టోబరు నవంబరు మాసాలలో పొట్ట దశకు వచ్చినప్పుడు నీరు యొక్క సమృద్ధిగా అందకపోతే క్రాప్ యొక్క ఈల్డ్ తగ్గిపోయి నష్టం అనేది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి బోరు సామర్థ్యాన్ని బట్టి మీ యొక్క పంట ప్రణాళిక ఈ ఖరీఫ్లో చేసుకోవాలి అన్నది నేను సూచిస్తూ ఉన్నా. ఇన్ని కష్టాలుగా ఉన్నాయి అని అనుకుంటే ఆరుతడి పంటల వైపు వెళ్ళాలని కూడా నేను ఈ సందర్భంగా ఈ సమయంలో మీకు సలహా ఇస్తూ ఉన్నా. అంతేకాదు రైతు సోదరులు ఇంకొకటి కూడా గమనించాలి, మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నది ఎక్కువగా గ్రానైటిక్ ఏరియా కాబట్టి మనకి ఈ యొక్క ఏరియాలో ఎక్కువగా అతి తక్కువ లోతులో ఆ యొక్క నీటి పొరలు లభ్యత ఉంటుంది. తక్కువ వర్షపాతం పడ్డగాని నీటి యొక్క పొరలు వాటి యొక్క మొత్తంగా నిండి అతి తక్కువ సమయంలోనే ఆ పొరలు ఎండిపోయే అవకాశాలు గత సంవత్సర కాలాలలో మనము అనుభవిస్తూనే ఉన్నాం. అంటే వర్షాకాలంలో మాత్రమే సమృద్ధిగా ఆ బోర్ నీళ్లు పోస్తుంది. వర్షాకాలం అయిపోయిన తర్వాత డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మాసాలలో మనము ఆ యొక్క బోరు సామర్థ్యం గమనిస్తే నీటి శాతము అనేది తగ్గుతూ వస్తూ మార్చి ఏప్రిల్ మాసానికి అది మ్యాక్సిమమ్ సగానికి సగం పడిపోయిన ఈల్డ్ తగ్గిపోయినటువంటి సందర్భాలు మనం ఎన్నో చవి చూసినాము. ఇది దృష్టిలో పెట్టుకొని ఈ వర్షాభావ పరిస్థితులు మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్నాం కాబట్టి బోరు యొక్క సామర్థ్యము తక్కువగా ఉన్నదని నిర్ధారించుకుంటున్నామా లేదా సమృద్ధిగా పోస్తుందని నిర్ధారించుకుంటున్నామా అనేది రైతు సోదరులు గమనించాలి. వారి వారి యొక్క పొలంలో ఉన్న బోర్ల యొక్క సామర్థ్యము మీరు పసిగట్టాలన్నది ఒక సూచన. రెండవది, మీరు ఇంతకుముందు నేను ప్రస్తావన మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను, అది బోర్ యొక్క సామర్థ్యము అని అంటే ఆ యొక్క రాతి పొరలో ఉన్న నీటి యొక్క సామర్థ్యము వాడకం ఎక్కువయ్యే కొద్దీ క్రమేపి తక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క బోర్ యొక్క సామర్థ్యం తక్కువైనప్పుడు అది పంటకు సమృద్ధిగా నీరు అందివ్వలేదన్నది మీకు సూచనగా ఇస్తూ దాన్నే మీరు పసిగట్టాలి, గుర్తెరగాలి,
దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పంట

0: ప్రణాళిక చేసుకోవాలన్నది ఈ ఖరీఫ్ సీజన్ లో మీకు నొక్క నుంచి చెప్తా ఉన్నా. రైతు సోదరులు, నా పక్కనున్న పొలంలో ఏ విధంగా ఉంది అదే నేను వేస్తానన్నది అని కాకుండా, ఈ జూన్ మాసంలో గిన సమృద్ధిగా వర్షాలు పడకపోయినా జూలైలో మాసంలో ఈ విధమైన కంటిన్యూషన్ ఉంటే దీని ప్రభావము అనేది ఆగస్టు సెప్టెంబర్ మాసములలో భూగర్భంలోకి నీళ్లు ఇనకాక భూమిలో నుండి మళ్ళీ నీటిని వెలికి తీయడం ఎక్కువవుతూ ఉంటుంది కాబట్టి పొరలు తొందరగా ఎండిపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి అది కూడా గుర్తెరగాలన్నది నా యొక్క సూచనగా మీకు సలహా ఇస్తూ ఉన్నా. దీన్ని మనం అధిగమించాలి అని అంటే ఒకటే మార్గము, మనము పంట ప్రణాళికను ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపుతూ పంటను సగానికి సగము తగ్గించుకొని క్రాప్ వేసుకోవడము, ఇటువంటివి కొత్త ఆలోచనలోకి వెళ్తే ఈ ఖరీఫ్ సీజన్ను మనం గట్టెక్కగలమన్నది నేను మీకు సలహా ఇస్తూ, దీని మీద నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకుంటేనే నష్టము లేకుండా మనము ఈ యొక్క ఖరీఫ్ సీజన్ను వెళ్ళగలుగుతాము. ప్రమాదం ఎందుకు ఉంది అనంటే ఈ వర్షము అనేది జూన్ మాసంలో ఏ విధంగా అయితే మనము పడవలసిన దానికంటే 20% తక్కువైంది, మరియు పడింది కూడా మనకు 20 mm పర్ డే పడుతూ కంటిన్యూగా పడితే భూగర్భంలోకి వెళ్ళే ఆలోచన ఉన్నది. కానీ పడిన వర్షపాతం కూడా ఆ విధంగా జరగల. ఒకరోజు పడితే 2 రోజులు ఆగింది, మళ్ళీ మరుసటి రోజు పడింది అనంటే పడిన వర్షపాతం కూడా అది సాయిల్ మాయిశ్చర్ అయింది, మళ్ళీ ఎవాపరేషన్లోనే ఎల్లిపోయింది. భూగర్భంలోనికి ఇంతవరకు ఒక చుక్క కూడా ఇనకలేదన్నది నేను మీకు చెప్పడానికి నేను కొంతవరకు విచారంగా నేను చెప్పదలుచుకున్నాను. అది అందుని బట్టి ఇవన్నీ సూచనలు మీరు గమనించి ఈ ఖరీఫ్లో మీరు ప్రణాళికను వేసుకొని ముందుకు వెళ్ళాలన్నది నా యొక్క సలహాగా మీకు గుర్తెరగాలన్నది నేను వివరంగా చెప్పాను.
1: మరి శ్రీనివాస్ బాబు గారు, మీరు ఇచ్చిన సూచనలు ఏవైతే ఉన్నాయో, మరి ఖరీఫ్కి కానివ్వండి, రబీకి కానివ్వండి, నీటి వినియోగం విషయంలో, అదేవిధంగా పంటల ప్రణాళిక విషయంలో, రైతు సోదరులు మరి ఈ విషయాన్ని గమనించి తగు ప్రణాళికలు చేసుకుంటారని ఆశిద్దామండి. అదేవిధంగా ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఎలినో ప్రభావం భవిష్యత్తులో కూడా వస్తే చాలా కష్టమైన పరిస్థితులు మనం ఎదుర్కోబోతాం. మరి ఇట్లాంటి పరిస్థితుల్ని ఎదుర్కోకుండా ఉండాలంటే మరి ముందస్తుగా మనం ఎట్లాంటి చర్యలు చేపట్టాలి, మరి రైతులకు ఎట్లాంటి అవగాహన అవసరం ఉందంటారు?
0: ఇది కూడా మంచి ప్రశ్నగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకు అని అంటే గతంలో మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పలు సూచనలు చేసింది. దేంట్లో చేసింది అని అంటే వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకింపచేసేదానికి మీ వంతు కృషిగా ప్రభుత్వము చేస్తూ ఉన్నది. కానీ ప్రజల సహకారం కూడా కావాలి కాబట్టి మీరు కూడా మీ యొక్క ప్రణాళికలలో ఇది భాగంగా పెట్టుకొని ప్రతి భూగర్భ జల వినియోగదారులు అర్బన్లోనైనా కానీ రూరల్లో అయినా కానీ మీరు వర్షమును మీరు ఎటువంటి రన్ ఆఫ్ పోకుండా అరికట్టాలి, ఎక్కడ పడినా వర్షము అక్కడే ఇంకింపజేయడానికి మీ యొక్క ప్రయత్నాలు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము ఒక నినాదంతో ముందుకొస్తూ ఉంది. గతంలో క్యాచ్ ద రెయిన్ వేర్ ఎవర్ ఇట్ ఫాల్స్ వెన్ ఎవర్ ఇట్ ఫాల్స్ అంటే వర్షాన్ని పట్టుకోండి, దాన్ని ప్రయాణాన్ని అరికట్టండి, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు భూగర్భంలోకి వెళ్ళే మార్గాలు ఎన్నుకొని దాన్ని అక్కడనే ఇనికేటట్టుగా అరెస్ట్ చేయండి. ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వము ఒక నినాదంతో ముందుకొస్తుంది కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సక్సెస్కి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా కూడా ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంతను నిర్మించుకోండి, ఆ ఇంటి ప్రణాళికను దాని యొక్క అమలు పరిచేటప్పుడు ఈ విధమైన ఇంకుడు గుంతలు ఏర్పరచుకోండి అనేది సూచిస్తూ ఉంది. ఎందుకు ఇవన్నీ వాళ్ళు గత సంవత్సరాల కాలం నుండి మనకు ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టారనంటే, ఇటువంటి వర్షాభావ పరిస్థితులు మనకు ఎప్పుడైనా ఎదుర్కొంటే వస్తే మనము ఈ వర్షమును భద్రపరచుకున్న నీరు భూగర్భంలోకి వెళ్ళి ఇటువంటి వర్షాభావ పరిస్థితులలో మనకు తగు మోతాదులో వాడుకోవడానికి అవసరానికి ఆదుకుంటుంది. కాబట్టే అతి ఎక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం పడ్డా లేకపోతే నార్మల్ వర్షపాతం పడ్డా కానీ మన ప్రాంతంలో పడిన వర్షాన్ని అది రన్ఆఫ్లో పోకుండా మన ఇంటిలో పడ్డది రూఫ్ మీద పడ్డా కానీ రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అని వాడుకుంటున్న నీళ్లను మ్యాజిక్ సోక్ పిట్ ద్వారా భూగర్భంలోకి వెళ్ళేటట్టుగా మార్గాలు అన్వేషించండి అని, ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంతను నిర్మాణం చేసుకోండి, మళ్ళీ అదే కాకుండా చెక్ డ్యాంలను పర్కులేషన్ ట్యాంకులను వర్షపు నీటిని ప్రవాహింప చేయకుండా ఆరుతడి పంటలకు మనకు వినియోగంలోకి తెచ్చుకునేటట్టు. వర్షాకాలంలో ఎట్లా మనం వెట్ క్రాప్ చేస్తాము, రబీలో వేసే పంటలు మనకు ఎక్కువగా భూగర్భ జలము లేదా సర్ఫేస్ ఉపరితల జలాలే వాడుతుంటాం కంటే అప్పుడు ఇవి వినియోగంలోకి తెచ్చుకునేటట్టుగా మీరు వర్షపు నీటిని వర్షాకాలంలో భద్రపరచుకోండి అని కేంద్ర

0: రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం చెప్తా ఉన్నది, మనకు సమయం ఆసన్నమైనది, మనము ప్రస్తుతము ఈ యొక్క వర్షాభావ పరిస్థితులను మనం ఎదుర్కొంటా ఉన్నాము. దాంట్లో భాగంగానే ఇప్పటికైనా ప్రతి భూగర్భ జల వినియోగదారులు అమలు పరచడానికి మీరు మీ వంతు కృషి చేయాలన్నది నా యొక్క సలహాగా మీకు చెప్తూ, ఆ సలహా ఏమిటనంటే ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంతను మరియు అర్బన్ ఏరియాలలో మ్యాజిక్ సోక్ పిట్, మ్యాజిక్ సోక్ పిట్ అనంటే మనము వాడుకున్న నీటిని భూగర్భంలోకి పోయేటట్టు అమలు, దాన్ని ఏ విధమైన చర్యలు ఎట్లా విధంగా వారి వారి యొక్క పరిస్థితులను బట్టి గుంత తోకుని ఆ యొక్క టబ్బులో నీళ్లు భూగర్భంలోకి చేసి హోల్స్ ద్వారా లోపలికి వెళ్ళవలసిన మార్గాలు అన్వేషించుకోవాలి. రూఫ్ మీద పడిన రూఫ్ వాటర్ అంతను ఆ యొక్క రూఫ్ వాటర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని కృత్రిమంగా మనము ఆ యొక్క స్ట్రక్చర్స్ నిర్మాణం చేసుకోవాలి అర్బన్ ఏరియాలలో. ఇప్పటి కాలంలో మొత్తం పట్టణ ప్రాంతాలలో అంత సిమెంటైజేషన్ అయిపోయింది కాబట్టి వర్షపు నీరు పడింది పడినట్లే రన్ ఆఫ్లు వెళ్ళిపోతూ ఉంది. లో లయింగ్ ఏరియాకి వెళ్ళి అక్కడ స్టాగ్నేషన్ అయిపోయి అక్కడ అటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం కాబట్టి అటు పోకుండా ఒకే దగ్గరికి వెళ్లకుండా ఎక్కడ పడింది అక్కడే అర్బన్ ఏరియాలలో ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబ యజమాని దీంట్లో పాలు పంచుకోవాలన్నది ఒక సలహాగా సూచిస్తూ, రూరల్ ఏరియాలలో వ్యవసాయ పరంగా చూస్తే ఫామ్ పాండ్ అయినా కానీ చిన్నటి డగ్అవుట్ ఫామ్ పాండ్ అయినా కానీ ఇటువంటివి చిన్న చిన్న స్ట్రక్చర్స్ తమ పొలంలో పడింది కనీసము 10% ఆ యొక్క వారికి ఉన్న స్థలమును దీ యొక్క రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కొరకు కేటాయించి వారి పొలంలో పడిన వర్షపు నీరును కింద దిగువకు పోకుండా వారి భూమిలోనే ఇంకింపజేసుకుంటున్నట్టుగా ప్రతి రైతు దీంట్లో గిన తమ వంతు కృషి చేస్తే ఈ వర్షాభావ పరిస్థితులలో గడ్డు పరిస్థితులలో మనము భూగర్భంలోకి ఇనికిన నీళ్ళైనా కానీ ఆ దాచిపెట్టిన డగ్అవుట్ ఫామ్ పాండ్లో ఉన్న నీళ్ళైనా కానీ మనకు ఇటువంటి కష్టకాలంలో మనకు ఆదుకుంటుంది కాబట్టి అటువంటి ప్రణాళికలు మీరు సంసిద్ధంగా ఉండి వచ్చే వర్షాన్ని మీరు ఎటువంటి రన్ ఆఫ్లోకి వెళ్లకుండా ముందుకు తీసుకెళ్లాలన్నది ఒక ఉద్దేశంతో ఇటువంటి ప్రణాళికలు ఇంతే కాదు మనకు చట్టం కూడా చెప్తా ఉంది. ఎంత నీటినైతే మీరు భూగర్భంలో నుండి వెలికి తీస్తారో అంత నీరును భూగర్భంలోకి వెళ్ళేటట్టుగా మార్గాలు అన్వేషించుకొని మీరు అన్నదే చట్టం యొక్క ఉద్దేశం కాబట్టి ఎంత రెస్పాన్సిబుల్గా ఎంత సంతోషంగా మనము భూగర్భంలో ఉన్న నీటిని ఆ యొక్క బోర్ల ద్వారా 400 అడుగులు 300 అడుగులు వేసి విని బయటికి వెలికి తీస్తామో అంత మోతాదులో మన ప్రాంతంలో మన ఏరియాలో పడ్డ వర్షపు నీటిని భూగర్భంలోకి పంపించడానికి ప్రయత్నాలు చేయాలన్నది చట్టాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి చట్టము చెప్పినా కానీ మనము అమలు పరచకపోతే రానున్న కాలంలో మనము కొంతవరకు గడ్డుకాల పరిస్థితులను ఎదుర్కొనవలసిన సందర్భాలు వస్తాయన్న దాన్ని నేను ముందుగానే సూచిస్తూ ఉన్నా. అటువంటి సందర్భాలను రాకుండా ఉండాలనంటే వర్షాకాలంలో కూడా పొదుపు చర్యలు పాటిస్తూ ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపుతూ పడిన వర్షాన్ని భూగర్భంలోనికి ఇంకింపజేసడానికి ప్రయత్నాలు చేస్తూ కృత్రిమమైన స్ట్రక్చర్స్ను నిర్మాణం చేసుకుంటూ ముందుకెళ్తే ఇటువంటి పరిస్థితులను మనం ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ధైర్యంగా ఉండగలుగుతామని నేను ఈ యొక్క సందర్భాన మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా.
1: మరి శ్రీనివాస్ బాబు గారు, మీరు చెప్పినట్టుగా రాబోవు సంవత్సరాల్లో ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటే మరి ఎట్లాంటి ప్రణాళికలు చేసుకోవాలనే విషయాలు మీరు తెలియజేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి తాగునీటి అవసరాలకు సరిపడే నీళ్లు మనకు అందే అవకాశం ఉందా, మరి మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: త్రాగునీటికి అని మనము ప్రత్యేకంగా ప్రస్తావన చేయదలుచుకోలేదు, కానీ అయినప్పటికీ ఈ జాగ్రత్తలలో ప్రప్రథమంగా అర్బన్ ఏరియాలలో బోరు యొక్క సామర్థ్యము క్రమేపీ తగ్గుతూ ఉంటుంది. రెండవది, అర్బన్ ఏరియాలలో పర్క్యులేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వినియోగదారులు త్రాగునీటి ఎక్కువగా భూగర్భ జలాల మీద ఆధారపడిన వారు ఇవన్నీ గమనించుకోవాలి. ఆ యొక్క బోరు యొక్క సామర్థ్యమును ఏ విధంగా ఉన్నా కానీ అంటే ఎంతవరకు మనకు పోస్తున్నది అన్నది కానీ వినియోగంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ వర్షాభావ పరిస్థితులను ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నాం కాబట్టి దాన్ని ఈ విధంగా కొనసాగితే మనకు వచ్చే సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో తప్పనిసరిగా భూగర్భ జలాల మీద ఒత్తిడి ఏర్పడి బోరు ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుండే మీరు పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు త్రాగునీటి కొరకు వెలికి తీసే వాటర్ను కొంత సముచితంగా ఆప్టిమంగా వెలికి తీస్తూ మీ బోరు మీద ఎక్కువగా ప్రెజర్ పడకుండా స్ట్రెస్ పడకుండా కొన్ని నీళ్లు కొంత సమయము ఉదయము కొంత సమయము సాయంకాలము బోరు నీటిని వెలికి తీసి ఆ యొక్క ట్యాంకులలో భద్రపరచుకుంటూ వాడే విధానాన్ని టోటల్గా చేంజ్ చేయవలసినన్నదిగా నేను. మగ్గులతోటే నీటిని వాడుకుని ఉంటే మనకు కొంతవరకు ఇదైపోతుంది, అవసరం ఉన్నంత వరకును మనం తీసుకొని దాన్ని వాడుకుంటే, ఈ విధమైన చర్యలు చేపడితే పట్టణ ప్రాంతాల ప్రజలకు ఒక ఈ వర్షాభావ పరిస్థితులు క్రమేపీ ఇదే విధంగా ఎల్నినో ఎఫెక్ట్ అర్బన్ ఏరియాలో కూడా ఉంటే వచ్చే సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో బోరు యొక్క సామర్థ్యము తగ్గే ప్రమాదం ఉన్నది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి నుంచే మీరందరూ వినియోగాన్ని భూగర్భ జలాలను వెలికి తీసేదైనా కానీ వినియోగములనైనా కానీ తగు సూచనలు పాటిస్తూ ముందుకెళ్లాలన్నది నా యొక్క విన్నపము. ఎగ్జాంపుల్గా మనము కార్ వాష్ చేస్తాము లేదంటే బట్టలు ఉతికేటప్పుడైనా కానీ నీటిని చాలా పొదుపుగా వినియోగించుకుంటూ బోరు నీళ్ళలో నుండి నీటిని బయటికి తీయకుండా అవసరం ఉన్నంత నీటినే బయటికి తీసి దాన్ని మనము వినియోగంలోకి తెచ్చుకోవాలన్నది నా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇటువంటి సూచనలతో వెళ్తే వచ్చే కాలంలో మనం అక్టోబర్ నవంబర్ వరకు ఇటువంటి ప్రమాదాలలో పడకుండా మనము వినియోగించిన నీటిని మళ్ళీ అదేవిధంగా భూగర్భంలోకి సోక్పిట్ ద్వారా లోపలికి పంపిస్తుంటే కొంతవరకు ఆ ఏరియా కూడా మాయిశ్చర్ అవుతుంటుంది, అది కూడా మనకు కొంతవరకు సహాయపడుతున్నది. కాబట్టి ఈ విధమైన మీరు చర్యలు చేపడితే మనకు వర్షాకాలమే కానీ మనము అనుభవిస్తూ ఉన్నాం ఎండాకాలం లాగానే, అంటే ఇది తప్పనిసరిగా ఎల్నినో ఎఫెక్టే అనే శాస్త్రవేత్తలు చెప్పారు, మనము కూడా అనుభవిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వర్షాకాలంలో మనం ఎట్టెక్కాలన్నది మీకు సూచనగా నేను సలహా ఇస్తూ ఉన్నా.
1: మరి శ్రీనివాస్ బాబు గారు, మీరు చెప్పినట్టుగా భూగర్భ జల వినియోగదారులు అందరూ కూడా జాగ్రత్తలు పాటించి అవసరం ఉన్న నీటిని మాత్రం వెలికి తీసి వాడాలని గమనించాలండి. మరి విలువైన సమయాన్ని కేటాయించి రైతు సోదరులకు అదేవిధంగా భూగర్భ జల వినియోగదారులందరికీ సలహాలు సూచనలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి.
0: శ్రోతలందరికీ ధన్యవాదములు.
1: ఇంతవరకు మీరు వ్యవసాయంపై ఎరినో ప్రభావము మరియు భూగర్భ జలాల వినియోగదారులు చేపట్టవలసిన నీటి పొదుపు చర్యల గురించి నిజామాబాద్ జిల్లా భూగర్భ జల శాఖ అధికారి పి శ్రీనివాసబాబు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు. గత 3 రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రత 36 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి 25 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 32 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 25 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 84 నుంచి 87% మరియు మధ్యాహ్నం 62 నుంచి 77% మధ్య ఉండవచ్చు. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మార్కెట్ ధరలు వింటారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు అందించిన మార్కెట్ ధరలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. పసుపు కొమ్ము రకము క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 16,266 రూపాయలు, కనిష్ట ధర 8,027 రూపాయలు, మోడల్ ధర 12,855 రూపాయలు. పసుపు గోల రకము క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 13,860 రూపాయలు, కనిష్ట ధర 8,806 రూపాయలు, మోడల్ ధర 12,300 రూపాయలు. పసుపు చూర రకము క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 12,200 రూపాయలు, కనిష్ట ధర 7,900 రూపాయలు, మోడల్ ధర 10,300 రూపాయలు. తెల్ల నువ్వులు క్వింటాల్ ఒక్కింటికి గరిష్ట ధర 12,452 రూపాయలు, కనిష్ట ధర 11,278 రూపాయలు, మోడల్ ధర 12,156 రూపాయలు. ఇంతవరకు మీరు మార్కెట్ ధరలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట వింటారు.
2: చెట్టులో నా స్నేహం ఉంది, చెట్టులో నా ప్రేమ ఉంది, చెట్టు

0: బాగుంది.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:45. ప్రకటించే కార్యక్రమం వికసిత్ భారత్, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో మాదక ద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగిల్ టీం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఈగిల్ టీం ఎస్పీ శ్రీ కే నగేష్ బాబు గారితో పరిచయం వింటారు.
1: యువతే దేశ భవిత అని, యువతే అభివృద్ధి అని, వికసిత్ భారత్ నిర్మాణం అని, వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలకమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాయి. విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, ఇలా అనేక రంగాల్లో వాళ్ళని తీర్చిదిద్దడంలో ఎంతో కృషి జరుగుతోంది. అలాంటి యువత సన్మార్గంలో నడిచేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేలా విశేష కృషి ఎంతో జరుగుతోంది. అందులో భాగంగా భారతదేశాన్ని మాదక ద్రవ్యరహిత దేశంగా, నషాముక్త భారత్గా తీర్చిదిద్దేందుకు విస్తృతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, గంజాయికి దూరంగా ఉంచేలా ఈగిల్ విభాగం, అంటే రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం నిరంతరం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈగిల్ విభాగంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ కె నగేష్ బాబు గారు మన ఆకాశవాణి విజయవాడ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం నగేష్ బాబు గారు.
2: నమస్కారం అండి.
1: నగేష్ బాబు గారు, మన రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కానీ, విక్రయాలు కానీ, నిల్వలు కానీ, వీటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
2: మరి ఒకసారి మీ అందరికి నమస్కారం అండి. ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఇది 2 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు స్థాపించబడిన సంస్థ. దీని యొక్క ముఖ్య విధి ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో వాటిని అరికట్టడము, అలాగే ఈ మాదక ద్రవ్యాల బారిన పడిన యువతను రక్షించటము, అలాగే సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేయటము ఈగల్ యొక్క ముఖ్య బాధ్యత. లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ను కూడా ఈక్వల్గా తీసుకెళ్తూ వీలైనంత త్వరగా ఈ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి స్థాపించబడిన సంస్థ ఈగల్. అలాగే దీని అక్రమ రవాణాని

0: నిరోధించడానికి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న చెక్ పోస్టులతో పాటు డైనమిక్ చెక్ పోస్టులు కూడా మన అంతర్రాష్ట్ర సరిహద్దుల మీద పెట్టడం జరిగింది. దానివల్ల చాలా వరకు ఈ అక్రమ రవాణాని నివారించగలిగాము. అలాగే నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రైట్స్ ద్వారా కంట్రోల్ చేస్తూ వాటిని వీలైనంత త్వరగా సర్టెన్ కమిటీస్ ఉన్నాయి, డిస్పోజబుల్ కమిటీస్ అని, స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ కమిటీస్ ద్వారా వీటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయటం జరిగింది. ఇంకా కొంత నిల్వలు ఉన్నాయి, వాటిని కూడా వీలైన త్వరలో డిస్ట్రాయ్ చేయటం జరుగుతుంది.
1: ఎస్పీ గారు, సరే ఎక్కడైనా సాగు జరుగుతోంది, అమ్ముతున్నారు, తీసుకుంటున్నారు అని మీకు సమాచారం తెలియజేయాలంటే ఎలా, ఎవరికి, ఎప్పుడు, ఎట్లా?
0: దీని గురించి టోల్ ఫ్రీ నెంబర్ 1972 ఉందండి. ఎవరైనా సరే ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు ఏదైతే సమాచారం ఇవ్వాలనుకుంటున్నారో ఆ సమాచారం ఇవ్వచ్చు. అలాగే ఈ డ్రగ్స్ బారిన పడిన వారిని రెస్క్యూ చేయడానికి, లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, డిఎడిక్షన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా ఈ నెంబర్ ద్వారా మీరు సమాచారం పొందవచ్చు.
1: నగేష్ బాబు గారు, ఇప్పుడు మాదక ద్రవ్యాలకు ఎక్కువగా మనం వింటున్నంతలో యువత బానిస అవుతున్నారు అనేటువంటిది తెలుస్తోందండి అక్కడక్కడ. ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు?
0: లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఈ అవేర్నెస్ కూడా చాలా విస్తృతంగా చేస్తున్నామండి. కాలేజెస్లో అయితేనేమండి, అలాగే అసంఘటిత కార్మికుల దగ్గరికి అయితేనేమండి, అలాగే ఎంప్లాయీస్ దగ్గరికి, అలాగే ప్రొఫెషనల్స్ దగ్గరకు కూడా మేము వెళ్ళి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు చూసినట్లయితే ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఈగల్ క్లబ్స్ అని పెట్టాం. ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తే మోర్ దెన్ 40,000 ఈగల్ క్లబ్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఆ ఈగల్ క్లబ్స్ అంటే ఏంటంటే ఆ కాలేజీలో 4 మేల్ స్టూడెంట్స్, 4 ఫీమేల్ స్టూడెంట్స్ ఉంటారు, 2 లెక్చరర్స్ ఉంటారు, 1 మేల్, 1 ఫీమేల్. అట్లా ప్రతి ఇన్స్టిట్యూషన్లో 10 ఈగల్ సభ్యులు ఉంటారు, వాళ్ళని క్లబ్గా ఫామ్ చేశాము. ఈ మాదక ద్రవ్యాల గురించిన సమాచారం కానివ్వండి, లేకపోతే దీని గురించి అవేర్నెస్ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తుంటారు ఆ ఇన్స్టిట్యూషన్లో. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వీళ్ళు ఈగల్కి తెలియజేస్తుంటారు. ఈగల్తో అనుసంధానమై ఈ ఈగల్ క్లబ్స్ పనిచేస్తాయి.
1: విద్యార్థి దశలో విద్యా సంస్థల్లో దీని పట్ల అవగాహనకు కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారా?
0: అవునండి, చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. ఇప్పటికి వరకు మేము 21,000 అబోవ్ క్యాంప్స్ని మేము కండక్ట్ చేయడం జరిగింది. అక్రాస్ ద స్టేటు, అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్, అక్రాస్ ది మండల్ లెవెల్ ఆల్సో అన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి కూడా మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఈగల్, డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా చేస్తున్నారు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు, అలాగే ఎక్సైజ్ వాళ్ళు చేస్తున్నారు, అలాగే సమ్ ఎన్జిఓస్ కూడా చేస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో కోఆర్డినేట్ చేసుకొని వీలైనంత పెనిట్రేట్ అయ్యి మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: గంజాయి సాగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించింది. అనంతరం మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ చోటు చేసుకున్నటువంటి మార్పు ఏమిటి? ఈ గంజాయి సాగును వదిలేసి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఏంటి?
0: మీరు అన్నది అక్షరాలు నిజమండి. ఇప్పుడు మన రాష్ట్రంలో గంజాయి సాగు 0 అయిపోయింది. దీన్ని ఎన్సీబీ వారు కూడా ధృవీకరించారు. ఇప్పుడు రాబోయే సీజన్ కూడా హార్వెస్టింగ్ సీజన్, ఈ సీజన్ మీద కూడా ఈగల్ చాలా సీరియస్గా ఫోకస్ చేశాము. ఫర్దర్గా ఎలాంటి కల్టివేషన్ జరగకుండా ఎన్షూర్ చేస్తున్నాము. ఇలా కావడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా కోఆపరేషన్ ఉందండి. ఎవరైతే ఈ గంజాయిని పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ను ప్రొవైడ్ చేశారు, ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ చూపించారు బై ప్రొవైడింగ్ మోర్ దాన్ 200 టైప్స్ ఆఫ్ సాప్లింగ్స్. అలాగే కాకుండా ఇంకా కూడా వాళ్ళు ఫర్దర్ మార్కెటింగ్ కానివ్వండి, ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఆఫీసర్స్ కూడా వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి లైవ్లీహుడ్ కల్పించడం వల్ల, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావడం వల్ల ఈరోజు గంజాయి సాగు మన రాష్ట్రంలో 0 అయింది.
1: వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చాలా కల్పిస్తుంది.
0: అవునండి, ప్రత్యామ్నాయంగా చాలా కల్పిస్తుంది. ఆల్టర్నేట్ క్రాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళలా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు.
1: నగేష్ బాబు గారు, మాదక ద్రవ్యాలకు బానిసైనటువంటి వారికి, మరీ ముఖ్యంగా యువతకు మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు? ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డిఅడిక్షన్ కేంద్రాలు కూడా ఉండుంటాయి, వాటి గురించి కూడా వివరించండి. అసలు ఎన్ని ఈ డిఅడిక్షన్ కేంద్రాలు ఉన్నాయి మన రాష్ట్రంలో?
0: మన రాష్ట్రంలో దాదాపు 58 డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయండి. అలాగే ఎవరైతే ఈ డ్రగ్స్ బారిన పడ్డారో వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామో,

0: కౌన్సిలింగ్ మేమే ఉంటుందో పాటు ఎక్స్పర్ట్స్తో డిఅడిక్షన్ సెంటర్లో ఉన్న సైకాలజిస్టులు కానివ్వండి, సైక్రియాటిస్టులు కానివ్వండి, వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాము. వాళ్ళు కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. వాటి ద్వారా యువతని వీలైనంత త్వరగా ఈ డ్రగ్స్ బారి నుంచి బయటపడేందుకు ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. చాలామంది యువత వీటి నుంచి బయటపడుతున్నారు కూడా. అవేర్నెస్ వల్ల కానివ్వండి, ఈ కౌన్సిలింగ్ వల్ల కానివ్వండి, మీరు స్టాటిస్టిక్స్ చూస్తే ఒక 2 సంవత్సరాలకు ముందుకి ఇప్పటికీ చాలా తేడాను మీరు గమనించగలుగుతారు. కాబట్టి ఈ డిఅడిక్షన్ సెంటర్స్ని, రీహాబిలిటేషన్ సెంటర్స్ని కూడా వాటి యొక్క అవైలబిలిటీ, వాటి యొక్క సర్వీస్ అవైలబిలిటీ కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము. తద్వారా యువతని ఈ బారి నుంచి రక్షించడం జరుగుతుందండి.
1: నగేష్ బాబు గారు, ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలకు బానిస అయినటువంటి వారికి, అడిక్ట్ అయినటువంటి వారికి కౌన్సిలింగ్ ఇప్పించి మార్పు తెప్పించినటువంటి యువత గురించి మీకేమైనా అంటే ఫాలోఅప్, మళ్ళీ ఈయన ఏమైనా తీసుకుంటున్నాడా, మళ్ళీ దీనికి ఏమైనా బానిస అయ్యాడా, మనం ఎంతో కౌన్సిలింగ్ ఇప్పించాం కదా అని ఇలా ఫాలోఅప్ ఏమైనా చేస్తుంటారా? వాళ్లల్లో మార్పు వచ్చాక ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని వారు గడుపుతున్నట్లు మీరేమైనా గమనించారా?
0: యా, తప్పకుండా అండి. ఎవరైతే ఈ డిఅడిక్షన్ సెంటర్ ద్వారా బాగుపడి బయటకు వచ్చారో వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. హౌ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ అని. సో మ్యాక్సిమం వాళ్ళు వన్స్ బయటకు వచ్చిన వాళ్ళు మంచిగా ఉంటున్నారు, వాళ్ళ నార్మల్ డే టు డే లైఫ్ని వాళ్ళు మంచిగా లీడ్ చేస్తున్నారు. కొంతమంది హీర్ అండ్ దేర్ కొన్ని రిలాప్సెస్ జరుగుతున్నాయి, వాటిని మళ్ళీ అగైన్ మా వాళ్ళు అటెండ్ అవ్వడం, మళ్ళీ అగైన్ డిఅడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అట్లా ఎవరిని కూడా వదలకుండా కంటిన్యూ మానిటర్ చేస్తున్నాము. పూర్తిగా వాళ్ళ ఈ యొక్క డ్రగ్స్ యొక్క అడిక్షన్ నుంచి బయటపడేదాకా కూడా వాళ్ళని కంప్లీట్గా మానిటర్ చేయడం జరుగుతుందండి.
1: మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని నిర్మించడంలో చాలా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. సమాజం నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది?
0: చాలా మంచి స్పందన వస్తుందండి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు ఈ డ్రగ్స్ గురించి సమాచారం ఎవరికి ఇవ్వాలో తెలియదు, డ్రగ్స్ బారిన పడిన వాళ్ళ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియదు, ఒక ప్రాపర్ సిస్టమ్ లేకుండా ఉండే. ఇప్పుడు ఈగల్ అనే సంస్థ వచ్చిన తర్వాత, ఈ 1972 అనే నెంబర్ వచ్చిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వాళ్ళు ఈ నెంబర్ ద్వారా పొందుకోగలుగుతున్నారు. అలాగే ఎలాంటి రెస్క్యూ కావాలన్నా సరే ఈగల్ సిద్ధంగా ఉంది. రెస్క్యూ చేయటం వల్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆర్టీజీఎస్ ద్వారా ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. దానిలో 72% సెడ్ దే ఆర్ హ్యాపీ.
1: నగేష్ బాబు గారు, యువతకి మీరిచ్చేటువంటి సూచనలు ఏంటి?
0: ఈరోజు యువత అనేది దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ చాలా ప్రధానం. కాబట్టి జీవితంలో ఇలాంటి తప్పులు జరిగితే జీవితంలో సర్వస్వం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిన పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీని బారిన పడకుండా మన బిడ్డలను చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్లు జోలికి వెళ్లకుండా మంచిగా యోగా అని కానివ్వండి, అలాగే స్పోర్ట్స్ అని కానివ్వండి, అలాగే పాజిటివ్గా లిజనింగ్ టు మ్యూజిక్ అని కానివ్వండి, ఇలాంటి యొక్క మంచి లక్షణాలు ఏర్పరచుకోవడం వల్ల వాళ్ళ యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది, వాళ్ళ యొక్క పర్సెప్షన్ లెవెల్ పెరుగుతుంది, వాళ్ళకి ఇంటెలెక్చువల్ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది. వాళ్ళు దేశ అభివృద్ధికి కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధికి కానీ దోహదపడే ఒక చోదక శక్తిగా ఉంటారని భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి ఈ సమాజాన్ని మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
1: ధన్యవాదాలు నగేష్ బాబు గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు మాదక ద్రవ్య నివారణకు ఆంధ్రప్రదేశ్ ఈగిల్ టీం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఈగిల్ టీం ఎస్పీ శ్రీ కె నగేష్ బాబు గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
4: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
3: అంతా మంచిగున్నాను రా.
4: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
5: నాన్న,

0: ఏందిరా నీ ఇంటి వెనకాల నువ్వే చెత్తేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా భయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? అగో ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా.
1: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా, ఈయనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా,
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

0: ఆకాశవాణి సమయం 8 గంటలు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా పాటను కోరుతున్నవారు నిజామాబాద్ రాజేంద్రనగర్ నుండి కోరుతున్నవారు నాగేశ్వరరావు, బాబు, రజని, కోటేశ్వర్, రాము, వెంకటేష్, ఈశ్వర్, నరసింహరావు, నాగనాథ్, సుధీర్, రవి, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట ఆకాశమంతా సినిమా నుండి పాట విందాము.

విన్న పాట. మొన్న సినిమా నుండి పాట విన్నారు. ఈ పాటను వినిపించమని కోరినవారు కృష్ణా జిల్లా కంగిపాడు మండలం ఉప్లూరు గ్రామం నుండి కోరినవారు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీష్, తమన్, ఇంకా వారి కుటుంబ సభ్యులు.

0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
1: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్కిల్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.

0: డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతి బిందు, క్యాట్రాక్ట్, రెటీనా సర్జరీ గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7:30 ప్రసారమవుతుంది. గమనిక విన్నారు.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
3: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా, కంటి సమస్యలు,
2: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
3: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
2: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్,
4: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
2: సంప్రదించండి.
4: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: సెల్ 7799090505.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: శ్రోతలు, మీరు విన్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమంలో వింటున్న కార్యక్రమం అభిరుచి, శ్రోతలు కోరిన స్నేహితాలు. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీ ఉత్తరాలు పంపిస్తున్న మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, నిజామాబాద్ 503001. చిరునామా మరొకసారి అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, నిజామాబాద్ 503001.

కార్యక్రమంలో తర్వాత పాట కోరుతున్నవారు రంగారెడ్డి జిల్లా కడతల్ మండలం నుండి కోరుతున్నవారు కే గోపాల్ ప్రసాద్ సందీప్ రాజేష్ మహేష్ కార్తీక్ ఇంకా వారి మిత్రబృందం వీరు కోరుతున్న పాట గ్యాంగ్ లీడర్ సినిమా కోసం కేఎస్ చిత్ర ఎస్పి బాలు గారు పాడిన పాట విందాం.

విన్న పాట ఆకలి రాజ్యం. సినిమా కోసం ఎస్పి బాలు గారు పాడిన పాట విన్నారు. ఈ పాటను వినిపించమని కోరిన వారు జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి

వాళ్ళ నుండి జాప భూమేశ్వర్, శ్రీశాంక్, కిషోర్ దాస, రాజేశ్వర్, లలిత, శ్రీనిధి, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, మహశ్రీ, భారతి, శ్యామల, ఇంకా వారి కుటుంబ సభ్యులు.

మీరు ఇంతవరకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కోరిన స్నేహితాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ఇంటర్తో జానప గీత కార్యక్రమ సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తా ప్రసారం, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి.

ఈనాటి మధుర గీతాల్లో ముందుగా విందాం గులే బకావళి కథ. సినిమా కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం.

విన్న పాట అందమే ఆనందం సినిమా కోసం ఎస్పి బాలుగారు పాడిన పాట విన్నారు. తర్వాత వినబోయే పాట ఎస్పి బాలుగారు పి సుశీల ఆలపించింది, సినిమా పేరు చెల్లెలి కాపురం.

విన్న పాట. పెళ్లి సంబంధం సినిమా కోసం పి సుశీల గంధశాల ఆలపించిన గీతం విన్నారు. మధుర గీతాల్లో తర్వాత పాట పచ్చని సంసారం సినిమా కోసం ఎస్పి బాలు గారు పి సుశీల ఆలపించిన గీతం విన్నాము.

విన్న పాట పంతులమ్మ సినిమా కోసం ఎస్పి బాలుగారు పాడినప్పుడు విన్నారు. శ్రోతలు, మీరు విన్నారు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్న కార్యక్రమం మధుర గీతాలు. మధుర గీతాల్లో తర్వాత పాట పెళ్లి సంబంధం సినిమా కోసం పి సుశీల ఆలపించిన గీతం విందాం.

విన్న పాట అమరదీపం సినిమా కోసం రామకృష్ణ పి సుశీల పాడిన పాట విన్నారు. మధుర గీతాల్లో తర్వాతి పాట ఘంటసాల పి సుశీల ఆలపించింది. సినిమా పేరు ప్రేమలు పెళ్ళిళ్ళు.

విన్నపాట. ఎస్పి బాలు గారు, పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. సినిమా పేరు మా దైవం. తరువాత వినబోయే పాట సుమంగళి సినిమా కోసం ఘంటసాల, పి సుశీల ఆలపించిన గీతం విందాం.

విన్న పాట బంగారు బొమ్మలు సినిమా కోసం ఎస్పి బాలు గారు పి సుశీల ఆలపించిన గీత విన్నారు. మధుర గీతాలలో చివరి పాటగా వినండి, మొహమ్మద్ రఫీ ఎస్ జానకి పాడింది, సినిమా పేరు ఆరాధన.

విన్నపాటతో ఈనాటి మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 11:00 వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, అనంతరం హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: games. The International Cricket Council today confirmed that India alongside Australia, Great Britain and South Africa have booked their places in the Women's T20 competition. And that's the end of the news.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 11:10 దాటి 30 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 100 MHz మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై ప్రభాత ప్రసరణను మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.